శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎన్ రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 22వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 59 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా.
1: సొంత లాభము కొంత మానుక పొరుగువారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని నవయుగ వైతాళికుడైన గురజాడ ప్రవచించినట్లు ప్రతి మనిషి తనకు సాధ్యమైన రీతిలో ఇతరులకు ఉపకారం చేయాలి. సృష్టిలోని ప్రతి జీవిలోనూ పరోపకార గుణం సహజ లక్షణం. పశువులుగాని పక్షులుగాని చివరకు చీమలు సైతం ఒక సమూహంగా జీవిస్తాయి. తమ జాతిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కలిసిగట్టుగా పోరాడతాయి. శాయశక్తుల కాపాడే ప్రయత్నం చేస్తాయి. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే పంచభూతాల కారణంగా భూమిపై జీవిస్తున్న మనిషి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంఘం ద్వారా కలిగే ఎన్నో ప్రయోజనాలతో మనుగడ సాగిస్తున్నాడు. ఒక రచయిత చెప్పినట్లు, అన్నార్తులకు పట్టెడు అన్నం, మూగజీవాలకు దోశెడు ఆహారం, పక్షులకు గుప్పెడు గింజలు అందించడం అనే మూడు పనులు సామాన్యులు సైతం ఆచరించగలిగే సమాజానికి అంతులేని ప్రయోజనాన్ని చేకూర్చే అత్యున్నత వ్రతాలు. పాత్రను ఎరిగి చేసే దానం పుణ్యదాయకమే కాక ఎంతో ప్రయోజనకరం కూడా. నీతిశతకారుని ప్రకారం ఎంతటి ధనవంతుడైనా తన ధనాన్ని తాను అనుభవించకుండా పరులకు పంచకుండా ఉపేక్షిస్తే ఆ ధనానికి నాశనం తప్పదు. అంతేగాక రాజుకు ఉండవలసిన ఆరు గుణాలలో దానం కూడా ఒకటని భర్తృహరి నిర్దేశించాడు. దానపరత్వం అనే గుణం సజ్జనుల లక్షణాలలో ప్రధానమైనది. నీతిచంద్రికకర్త కూడా దానగుణ ప్రాముఖ్యాన్ని తెలియజేసిన మాటలు ఆలోచనామృతాలు. అర్ధములు నిత్యములుగావు, తటాకోదర జలమునకు పరివాహము వలె సమార్జిత విత్తములకు త్యాగమే రక్షణము. భోగత్యాగములకు వినియోగింపని ధనముండుట వలన ఫలమేమి, పోకడ వలన హానియేమి? ప్రియవచనములతోడి దానము, గర్వసహితముగాని జ్ఞానము, క్షమాసహితమైన శౌర్యము, త్యాగయుక్తమైన విత్తమనియడు నాలుగు లోకమందు దుర్లభములు అంటూ హిరణ్యకునికి మంధరుడు చేసే హితబోధ పరోపకారం వల్ల కలిగే లాభాలను వివరిస్తుంది. పరులకు మనస్ఫూర్తిగా దానధర్మాది ఉపకారాలు చేసి కూడా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం, ఇతరులు చేసిన ఉపకారాలను రాజసభలో అందరికీ తెలిసేటట్లు ప్రకటించడం సజ్జనుల లక్షణం. నీతిశతకకర్త పరోపకారుల లక్షణాలను వివరిస్తూ, అమరు చెవి శాస్త్రమున కుండలమునగాదు, వలయమున నొప్పదు ఇవిచే వెలయు పాణి, ఉరు దయాఢ్యులమేను పరోపకార కలన రాణించు గంధంబు వలనగాదు అని వర్ణించాడు. సుమతీశతకారుడు ఒక అడుగు ముందుకు వేసి, ఉపకారికి తిరిగి ఉపకారం చేయడం కంటే అపకారికి సైతం

కర్రపెండలం పంటకు ఎదురయ్యే తెగుళ్లు, పురుగులు, వాటి నివారణ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కర్రపెండలం ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్యపరంగా సగ్గుబియ్యం తయారీకి సాగు చేయగా, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తినడానికి తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. ఆహార భద్రత పరంగా మిగతా దుంపజాతి పంటల కన్నా కర్రపెండలం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది తక్కువ కాల పరిమితి పెరిగి ఎక్కువ ఉత్పత్తినిచ్చే అధిక పోషకాలు కలిగిన దుంప పంట. ఆంధ్రప్రదేశ్లో ఈ దుంప చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఇంకా వీటి దిగుబడి పెంచాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కర్రపెండలంలో ముఖ్యంగా మొజాయిక్ తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇక పురుగుల విషయానికొస్తే ఎర్రనల్లి, పిండినల్లి, పులుసు పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఇక కసావా మెజాయిక్ తెగులు గురించి మాట్లాడుకుంటే, ఈ మెజాయిక్ తెగులు ఆశించిన మొక్కలలో దుంప దిగుబడి 20-80% వరకు తగ్గడం గమనించారు. ఈ వైరస్ వేడి ఎక్కువగా ఉన్న ఉష్ణ శీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతుంది. ఈ తెగులు జెమినీ విరిడే కుటుంబం బెగోమో వైరస్లకు చెందిన ఇండియన్ కసావా మొజాయిక్ వైరస్ వలన వస్తుంది. ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా వ్యాధి సోకిన మొక్కలను విత్తనకర్రగా ఉపయోగించడం ద్వారా వ్యాధి సోకిన మొక్కలను కత్తిరించే పనిముట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగుల లక్షణాలు ఎలా ఉంటాయంటే, వ్యాధి సోకిన మొక్కలలో కొత్తగా ఏర్పడిన ఆకులపై లేత మరియు ముదురు ఆకుపచ్చ చారలు ఏర్పడతాయి. తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులు ముడతలు పడి పరిమాణం తగ్గుతుంది. తెగులు ఉధృతి ఎక్కువైన కొద్దీ ఆకు పరిమాణం బాగా తగ్గి వంపులు తిరిగి ఆకారాన్ని కోల్పోయినట్టుగా సన్నగా ఈనెల వలె మారిపోయి కిరణజన్య సంయోగ క్రియ జరిగే ఆకు విస్తీర్ణం బాగా తగ్గిపోతుంది. దీని నివారణకు ఏం చేయాలంటే, ప్రధానంగా తెగులను సమర్థవంతంగా తట్టుకునే శ్రీరక్ష, శ్రీశక్తి, పీడిపి, CMR1, శ్రీహర్ష, శ్రీపద్మనాభ రకాలను వేసుకోవాలి. విత్తన కర్రను ఆరోగ్యవంతమైన చీడపీడలు లేని మొక్కల నుండి సేకరించాలి. నారుమడి నాటే ముందు ముచ్చెలను డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల నీటి కలిపిన మందు ద్రావణంలో ముంచి విత్తన శుద్ధి చేయాలి. విత్తన కర్రను కోసే పనిముట్లను కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేసి కాల్చివేయాలి. పొలం చుట్టూ రక్షణ పంటగా ఒక వరుస కంది లేదా జొన్నలను 2 వరుసల్లో పెంచడం ద్వారా తెల్లదోమ తాకిడిని తగ్గించవచ్చు. తెల్లదోమ ఆశించే ఇతర కలుపు మొక్కలు, ఇతర పంటలను తీసివేయాలి. తెల్లదోమను నివారించడానికి ప్రొఫెనపాస్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డిమాటిన్ 2 మిల్లీలీటర్లు లేదా వేప నూనె 3% లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్ లేదా ఫాసలోన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఎకరానికి 2 లీటర్ల మందు ద్రావణం

నాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయడం ద్వారా ఈ తెగులను అరికట్టుకోవచ్చు. పసుపు రంగు అట్టలను పెంచడం ద్వారా కూడా తెల్లదోమ వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. ఇక ఆకుమచ్చ తెగులు విషయానికి వస్తే, ఈ తెగులు సెర్కోస్పోరా హన్నింగ్సి అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. ఇక లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆకు పైభాగంలో గోధుమ రంగు మచ్చలు ముదురు రంగు అంచులతో కనిపిస్తాయి. ఆకు అడుగు భాగంలో బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక పురుగుల విషయానికి వస్తే, కర్రపెండలం మొక్క ఆకుల రసం పీల్చే పురుగులలో ఎర్రనల్లి కలిగించే నష్టం అపారమైనది. ఎర్రనల్లి ఆశించిన మొక్కలలో దిగుబడి 17 నుంచి 33% వరకు తగ్గే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఆశిస్తుంది. తేమతో కూడిన ఉష్ణోగ్రత పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే తేమ శాతం 75 ఉండి ఉష్ణోగ్రత 32 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఎర్రనల్లి అధికంగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఎర్రనల్లి లక్షణాలు ఎలా ఉంటాయంటే, లేత కొన భాగాలను ఆకుల అడుగు భాగం ఈనెలను వెంబడి ఆశించి కంటికి కనబడనంత సూక్ష్మంగా ఉండి రసం పీలుస్తూ ఉంటుంది. పురుగు ఆశించిన మొక్కలలో ముందుగా పత్రహరితం తగ్గిపోయి పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదురు రంగు మచ్చలుగా మారి క్రమేపీ ఆకులు పెళుసుగా మారి వంకరలు తిరిగి ఆకు కొన భాగాలు ముడుచుకుపోయి ఆకుల యొక్క కొన భాగం నుండి క్రిందకు రాలిపోతాయి. దీని నివారణకు నీటి వసతి ఉన్న చోట తడులు ఇవ్వాలి. గంధకం 3 గ్రాములు లేదా ప్రాఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రోపర్గైట్ 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి ఆకు అడుగు భాగం ద్వారా తడిసేలా పిచికారీ చేయాలి. ఆకుల మీద నీటిని అధిక పీడనంతో కారిపోయేటట్లు 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్లయితే నల్లి ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. ఇక పిండి నల్లి విషయానికి వస్తే, కర్రపెండలాన్ని ఆశించే పురుగులలో పిండి నల్లి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ పురుగు పంటను ఆశించడం వలన దుంప దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ పిండి నల్లి మొక్కలు గాలి, నీరు, వర్షం, పనిముట్లు, జంతువులు మరియు పనిచేసే వారి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే, పిండి నల్లి ప్రధాన పొలంలో విత్తనకర్ర నిల్వ చేసే సమయంలో ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన కొమ్మల చివరి భాగాలు కర్రను బాగా ఆశించి రసం పిలుస్తాయి. పిండి నల్లి పురుగులు మొక్కపై గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చి ఒక రకమైన విష పదార్థాన్ని మొక్కలలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా మొక్కలు చివరి భాగాలు కొన భాగాన ఉన్న ఆకులు చాలా చిన్నవిగా అయిపోయి కణుపుల మధ్య దూరం కూడా తగ్గి మొక్కలు గెడిసిబారుతాయి. ఇవి విడుదల చేసే జిగురు పదార్థం వలన నల్లని బూజు ఏర్పడి ఆకు మొత్తం కప్పివేసి కిరణజనజ సమూహీకరి జరగనివ్వకుండా చేస్తుంది. వీటి నుంచి స్రవించే తీపి పదార్థం కొరకు చీమలు ఆశిస్తాయి. దీని నివారణకు పురుగు ఆశించిన మొక్కలను విత్తనపు కర్రగా ఎంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను తీసివేసి నాశనం చేసుకోవాలి లేదా తగలబెట్టాలి. వేసవిలో లోతుగా దుక్కులు చేయటం వల్ల నేలలో ఉన్న నిద్రావస్థ దశలోని పురుగులను నాశనం చేయవచ్చు. ఆఖరి దుక్కులో ఎకరాకు 20 కిలోల మిథైల్ పెరాథియాన్ని కానీ క్లోరోడస్ట్ ని కానీ వేయాలి. పిండి పురుగు నివారణకు వేప నూనె మరియు సబ్బు ద్రావణాన్ని బాగా కలిపి కర్రపెండల ముచ్చలను 5 నిమిషాలు ఉంచి విత్తన శుద్ధి చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఫెరిట్రోథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా వేపలోని 3% ఆకులు బాగా తడిచేలాగా అధిక పీడనంతో పిచికారీ చేయాలి. ఎఫిరోప్యాగనస్ పపాయి అనే పరాన బుక్కలను ఎకరానికి 20,000 చొప్పున విడిచిపెట్టడం వలన పిండి పురుగును నివారించుకోవచ్చు. ఈ సస్యరక్షణ పద్ధతులన్నీ సక్రమంగా సరైన కాలంలో చేపడితే కర్రపెండలం సాగులో మంచి దిగుబడి తీసుకోవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియచేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో 3 నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని, గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడ నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ద ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు.

0: ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
1: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అట్లని సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అన్నటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహా ప్రభుత్వానికి ఆ కొత్త చట్టాలు గానీ రావాల్సినటువంటి అవసరమైతే ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుంచి అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధనా శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ఆధునికే విశ్వస్మిన్ సాముద్రిక శక్తి రాష్ట్రస్య సామరిక ప్రభావస్య ప్రముఖ ఆధార అస్తి. కోలకాతాయాం శ్యామ ప్రసాద్ ముఖర్జీ జలపోత స్థాత్రే తేన స్వదేశ నిర్మితాః త్రయః నౌ సైనిక పూతాః ఐఎన్ఎస్ దునాగిరిః, ఐఎన్ఎస్ సంశోధకః, ఐఎన్ఎస్ అగ్రయశ్చ భారతీయ నౌసేనాయై సమర్పితాః.
4: ఐఎన్ఎస్ విక్రాంత్ సే లేకర్ ఆజ్ తక్ కీ యాత్రా కేవల్ నయే యుద్ధ పోతో కీ యాత్రా నహీ హై, యే భారత్ కీ బఢ్తీ ఆత్మనిర్భర్తా కీ యాత్రా భీ హై. ఇన్కా నిర్మాణ్ భారత్ మే హువా హై, ఇన్కీ డిజైన్ భారత్ మే తయార్ హుయీ హై, ఇన్కే నిర్మాణ్ మే భారతీయ ఉద్యోగో కీ ప్రతిభా లగీ హై.
3: తేన ఉక్తం యత్ ఏతేషాం పోతానాం నిర్మాణే ద్విశతాధికాః సూక్ష్మ లఘు మధ్యమోద్యమాః యోగదానం అకురువన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాంప్రతిక వర్షస్య అంతారాష్ట్రియ యోగ దివసస్య వైశ్విక ఉత్సవ రూపేణ ఆయోజనార్థం విశ్వస్య జనాన్ ప్రతి కృతజ్ఞతాం వ్యక్తవాన్. తేన ఉక్తం యత్ యోగః విభిన్నేషు దేశేషు సమాజేషు చ స్థితాన్ జనాన్ స్వాస్థ్య కళ్యాణయోః సమాన లక్ష్యే సంయోజయతి. ప్రధానమంత్రి ఏతత్ విశ్వస్య కృతే ప్రేరణాదాయకం అస్తి ఇతి అవదత్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః కునో రాష్ట్రియ ఉద్యానస్య భ్రమణం కరిష్యతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః మధ్యప్రదేశస్య కునో నేషనల్ పార్క్ ఇత్యస్య రాష్ట్రియ ఉద్యానస్య భ్రమణం కరిష్యతి. సా ప్రొజెక్ట్ చీతా ఇతి యోజనాయాః ప్రగతిః సమీక్షాం కరిష్యతి, తథా చ వ్యాఘ్రపాలకైః వన కర్మచారిభిః స్థానీయ జనైశ్చ సహ సంవాదం కరిష్యతి. అధికారిణాం అనుసారేణ భారతే సంప్రతి 500+ వ్యాఘ్రాః సంతి, తేషు అధికాంశతః కునో రాష్ట్రియ ఉద్యానే వసంతి. భారతం అద్యారభ్య నవదిల్ల్యాం బ్రిక్స్ రాష్ట్రాణాం రాష్ట్రియ సురక్షా పరామర్శదాతృణాం ద్విదివసీయ సమ్మేళనస్య ఆయోజనం కరోతి. అస్య అధ్యక్షతాం అజీత్ డోభాలః కరిష్యతి. నీట్ యూజీ 26+ పునర్పరీక్షా సుదృఢ సురక్షా వ్యవస్థాయాం సుసంపన్నా. రాష్ట్రీయ పరీక్షా అవికరణస్య అనుసారేణ దేశే విదేశే చ స్థితేషు 44+4500 పరీక్షా కేంద్రేషు లక్షశః అభ్యర్థినః సహభాగినః అభవన్. దివ్యాంగ అభ్యర్థిభిః సహ సర్వేషాం పరీక్షార్థీనాం సువిధార్థాః విశేష వ్యవస్థాః అపి కృతాః. కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ ఇత్యనేన 12 శ్రేణ్యాః ఉత్తర పుస్తికా సత్యాపనస్య పునర్మూల్యాంకనస్య చ పరిణామాః క్రమశః ప్రకాశితాః. మండలేన ప్రాప్తేషు ఉక్తం యత్ ప్రాప్తేషు ఆవేదనపత్రేషు 87%, घोषिताः सन्ति। अवशिष्टपरिणामः अपि शीघ्रमेव चरणबद्धरीत्या प्रकाश्यन्ते। छात्राः स्व आवेदनस्य स्थितिं डिजी लॉकर पटले परीक्षितुं शक्नुवन्ति। मण्डलेन निष्पक्षतां शुद्धतां च सुनिश्चित्य सर्वाः प्रक्रियाः सावधानम्।

0: प्रधानतया सम्पन्नः इत्युक्तम्। छात्राः मिथ्याप्रचारेषु सामाजिक माध्यमेषु प्रसारितान् अप्रमाणिकसन्देशान् च न विश्वसन्तु इति केवलं CBSE इत्यस्य आधिकारिकसूचनाः एव अनुसरन्तु इति परामर्शः दत्तः। तमिलनाडुराज्यस्य पेरियापालम क्षेत्रे स्थितायां समुद्री खाद्य निर्यात समवाये अमोनिया वायोः स्रवणघटनायां सप्त जनाः मृताः, सप्तत्यधिकाः श्रमिकाश्च प्रभाविताः जाताः। घटनास्थले उत्थार चिकित्सा कार्याणि निरन्तरं प्रचलन्ति। राष्ट्रिय आपद्मोचनबलस्य तथा रासायनिक जैविक परमाणु आपदा विशेष दलानां च सदस्याः त्वरितम् आपद उत्थार अभियानम् आरब्धवन्तः। मुख्यमंत्री सी जोसेफ विजयः उच्चस्तरीय अन्वेषणस्य आदेशं दत्त्वा त्रिसदस्यीयां समितिं नियुक्तवान्। फीफा विश्व कप चषके केप वर्डे उरुग्वे च अनयोः दलयोः स्पर्धा तत्र द्वि-द्वि अंकेन समतायाम् अभवत् इति वार्ता।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగదర్శిని, వినియోగదారుల చట్టాలు అవగాహన, ఈ అంశంపై శ్రీ చోడవరపు విజయకుమార్ గారి ప్రసంగం. తరువాత కొల్లేటి జాడలు ధారావాహిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరు కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. చివరిగా లలిత గీతాలు వింటారు ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో. 7:55 వార్తా విపంచి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారు గానం చేసిన నారాయణ తీర్థ తరంగాలు వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 వన్డే ఆర్జేగా ఈరోజు మనతో ముచ్చటించబోతున్నారు కె అనిత. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 కార్మికుల కార్యక్రమంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాల తయారీ, ఈ అంశం గురించి శ్రీ సిహెచ్వి రజనీకుమార్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం స్ఫూర్తి కథానిక ప్రసారమవుతుంది, సమర్పణ శ్రీమతి పి నాగలక్ష్మి. చివరిగా కార్మికుల గీతం వింటారు. 1:10 చిత్రతరంగిణి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో అలుపెరుగని తరంగాల ప్రస్థానం డాక్యుమెంటరీ ప్రసారమవుతుంది, రచన శ్రీమతి పి పావని, వ్యాఖ్యానం శ్రీమతి పి పావని మరియు శ్రీమతి ఎస్ శ్రీదేవి, పర్యవేక్షణ శ్రీ ఎం వెంకటరమణ. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 ధర్తీ కీ షాన్, 8వ తరగతికి హిందీ పాఠం ప్రసారమవుతుంది, ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని ఎం దుర్గా భవానీ. 4:45 రంగస్థలి శీర్షికన గరుడాద్రి నాటకం నుండి నరసింహస్వామి పాత్ర పద్యాలు వింటారు, నిర్వహణ శ్రీ కసిబిసి వెంకట సుబ్బయ్య, హార్మోనియం శ్రీ బొచ్చ సూర్యనారాయణ. 5:00 చిత్రగీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రక్తహీనత కారణాలు నివారణోపాయాలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం దీపాగారి ప్రసంగం. అనంతరం జానపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ప్రతి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వ్యవసాయ పాఠశాల వింటారు, నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ

ఉర్దూ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10 గంటలకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:10 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్టపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని

ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్ కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్ దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహరాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్

0: షోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 49వ శ్లోకం. అసక్త బుద్ధి

సర్వత్ర భార్యాపుత్రాది సర్వ విషయాలలోనూ అసక్తబుద్ధి నావి అనే అనుబంధం లేనివాడును జితాత్మ మనస్సును వశం చేసుకున్నవాడును విగతస్పృహ సుఖభోగాసక్తి తొలగినవాడును అయిన సాధకుడు సన్యాసేన సమ్యక్ దర్శనంతో కూడిన సర్వకర్మ సన్యాసం చేత పరమాం కర్మజన్యమైన సిద్ధి కంటే ఉన్నతమైన నైష్కర్మ్య సర్వకర్మరహితుడి యొక్క స్వరూపభూతమైన సిద్ధిం ఆత్మస్వరూపసిద్ధిని అధిగచ్చతి అందుకుంటాడు. అసక్

మూర్ఖుడికి ఏమి లభిస్తుందో చెప్తాను విను. అహంకార మమకారాలకు హేతువులైన భార్యాపుత్ర ధనాదులు అన్నిటియందు అతడికి మమత్వబంధం తొలగిపోతుంది. అతడు తన మనస్సును తన వశంలో ఉంచుకోగలుగుతాడు. అందువల్ల అతడికి భోగతృష్ణలన్నీ తొలగిపోతాయి. దానివల్ల అతడికి పరమాత్మతత్వం యథాతథంగా దర్శనమిస్తుంది. దీనివల్ల అతడికి సర్వకర్మ సన్యాసం అప్రయత్నంగా లభిస్తుంది. దానివల్ల అతడికి కర్మరహితులైన ఆత్మతత్వవేత్తల యొక్క స్వస్వరూపభూతమైన ఆత్మస్వరూప ప్రాప్తి అనే సిద్ధి లభిస్తుంది. ఇదే నైష్కర్మ్య సిద్ధి. ఇది కర్మజన్య సిద్ధి కంటే చాలా సమున్నతమైనది. అసక్తబుద్ధి

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినియోగదర్శిని వినియోగదారుల చట్టాలు అవగాహన ఈ అంశంపై శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: నేటి వస్తుసేవల పోటీ ప్రపంచంలో వినియోగదారులు అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఈ విధమైన దోపిడీకి గురి కాకుండా ఉండాలి అంటే ప్రతి వినియోగదారుడు వినియోగదారుల ఉద్యమ చరిత్ర గురించి, వినియోగదారుల రక్షణ చట్టాల గురించి, వారికి కల్పించిన హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలి. శతాబ్దపు ప్రారంభం నుండి రాజ్యాలను పాలించిన రాజులు, నియంతలు, ప్రజాప్రతినిధులు వినియోగదారుల రక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలు కానీ చట్టాలు కానీ లేవు. వ్యాపార వర్గాల విపరీత ధోరణిని గమనించిన గాంధీజీ వినియోగదారుల ప్రాముఖ్యతను గుర్తించిన మహావ్యక్తి. ప్రపంచంలోని వినియోగదారుల సమస్యలను అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి అమెరికన్ అధ్యక్షుడైన జాన్ ఎఫ్ కెనడీ గారు. అందుకే ఆయన పుట్టినరోజు అయిన మార్చి 15వ తేదీని వినియోగదారుల రక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు. 20వ శతాబ్దపు 2వ భాగంలో ఆధునిక అమెరికాలో వినియోగదారుల ఉద్యమ పితామహుడుగా గుర్తించబడిన వ్యక్తి రాల్ఫ్ నాడార్. వారు రాసిన పుస్తకం అన్సేఫ్ ఎట్ ఎనీ స్పీడ్ అనే పుస్తకం ద్వారా అమెరికాలోని ఆటోమొబైల్ రంగంలోని లోపాలను ఎత్తి చూపటి ద్వారా ప్రజలను చైత్యవంతులను చేసి వినియోగదారుల రక్షణ కొరకు అమెరికా ప్రభుత్వం చేత అనేక చట్టాలు చేయించడం జరిగింది. వారు ప్రదర్శించిన పట్టుదల అత్యంత స్ఫూర్తిదాయకం. ఆనాడు ఆయన పలికిన మాటలు అన్యాయం నీకు జరిగితే ఎలుగెత్తి చాటు, నేడు కాకపోయినా రేపైనా ఎవరో ఒకరు నీ గోడు విని నీకు తగిన సహకారం అందిస్తారు అని చెప్పిన రాల్ఫ్ నాడార్ మాటలు నేటికీ వినియోగదారుల ఉద్యమంలో నినాదాలుగా మారుమోగుతూనే ఉంటాయి. ఆనాటి రాల్ఫ్ నాడార్ మాటలకు ప్రభావితులైన వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మనుభాయ్ షా. తాను చేస్తున్న ఉన్నత ఉద్యోగాన్ని తృణపాయంగా వదులుకుని 1978లో వినియోగదారుల విద్య పరిశోధనా సెంటర్ అను సంస్థను గుజరాత్లో స్థాపించి భారతదేశంలో వినియోగదారుల ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. భారతదేశంలో వినియోగదారుల ఉద్యమం అధికారికంగా 1966లో ముంబైలో కల్తీ మరియు అనైతిక వాణిజ్య పద్ధతులకు 9 మంది మహిళలు కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించి దాన్ని నిర్వహించడం ద్వారా వినియోగదారుల ఉద్యమం ప్రారంభమైంది. మన ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృత వినియోగదారుల ఉద్యమం 1970లో ఊపు అందుకుని 1973లో విశాఖపట్నంలో విశాఖ వినియోగదారుల మండలి ఒక మార్గదర్శక సంస్థగా ప్రారంభించబడింది. ప్రభుత్వపరంగా 1960 సంవత్సరంలో వినియోగదారులు అంతర్జాతీయ ఐక్యతా సంఘంగా ఏర్పడింది. 1985 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వినియోగదారుల రక్షణ కోసం కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రాతిపదికగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా 1986వ సంవత్సరంలో ప్రతిపాదించిన వినియోగదారుల రక్షణ చట్టం 1987 ఏప్రిల్ 15వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వస్తువు అంటే అన్ని రకములైనటువంటి చరాస్తులు, స్టాక్స్, షేర్లు, పంట, గడ్డి, భూమికి అంటిపెట్టుకొని విడదీయగల వస్తువులు చరాస్తులుగా పరిగణించబడతాయి. స్థిరాస్తులైన భూములు, ఇండ్లు ఈ చట్టపరిధిలోనికి రావని, వీటిని కొన్న వ్యక్తులు వినియోగదారులుగా పరిగణించబడరని చెప్పి చట్టం స్పష్టం చేస్తోంది. అదేవిధంగా సేవ అనే పదాన్ని కూడా చట్టంలో నిర్వచించడం జరిగింది. సేవ అంటే వినియోగదారులకు అందుబాటులో ఉంచగలిగే ఎటువంటి సౌకర్యమైనా సేవగా చెప్పవచ్చు. ఉదాహరణకి బ్యాంకింగ్, రవాణా, ఇన్సూరెన్స్, విద్యుత్ తదితరమైనవన్నీ కూడా ఈ చట్టం కిందకి వర్తిస్తుంది. ఉచితంగా పొందే సేవలు, కాంట్రాక్ట్పై పొందిన వ్యక్తిగత సేవలు ఈ నిర్వచనంలోనికి రావు. వినియోగదారుల రక్షణ చట్టం వినియోగదారులకు కొన్ని హక్కులను కల్పించింది. మొదటగా ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువుల సేవల నుండి రక్షణ పొందే హక్కు మరియు నష్టపరిహారం పొందే హక్కు. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ధర, ప్రమాణాల గురించి పూర్తిగా సమాచారం పొందే హక్కు. ప్యాకెట్టు, ఆహార పదార్థాలపై ఎక్స్పైరీ తేదీ, తయారీదారుని పేరు, ధర వంటి వివరాలను తప్పనిసరిగా ఉంచాలి. వివిధ రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నప్పుడు సరైన ధరలో నాణ్యమైనది ఎంచుకునే హక్కు వినియోగదారునికి కల్పించబడింది. ఉదాహరణకి ఒకే రకమైన ఉత్పత్తులను వేరువేరు కంపెనీలు అమ్మినప్పుడు మనకు నచ్చిన బ్రాండు ధరను ఎంచుకోవటం వినియోగదారుల యొక్క హక్కు. వినియోగదారుల సమస్యలను సరైన వేదికల ముందు వినిపించ

0: గురించి వారి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకునే హక్కు. అంటే తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను వినియోగదారుల ఫోరం లేదా హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. పరిష్కారం పొందే హక్కు, మోసపోయినప్పుడు లేదా సేవలో లోపం జరిగినప్పుడు న్యాయం పొందే హక్కు వినియోగదారునికి ఇవ్వబడింది. ఉదాహరణకి, తక్కువ నాణ్యత గల సెల్ ఫోన్ కానీ దాన్ని మార్పించుకోవటం లేదా రిపేర్ చేయించుకోవటం లేదా డబ్బు వాపసు పొందటం. రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, హక్కుల గురించి అవగాహన పెంచుకోవటం ద్వారా మోసపోకుండా ఉండే జ్ఞానాన్ని పొందే హక్కు కూడా ఈ వినియోగదారుల చట్టం కల్పించింది. ఉదాహరణకి, ప్రభుత్వం నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మోసపూరితమైన ప్రకటనలను గుర్తించుట. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ 1 కోటిలోపు ఫిర్యాదులు చేసుకోవచ్చు జిల్లా కమిషన్లో. రాష్ట్ర కమిషన్లో 1 కోటి నుండి 10 కోట్లలోపు ఫిర్యాదులకు రాష్ట్ర కమిషన్ సహాయం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా 10 కోట్లకు పైపడిన ఫిర్యాదులను జాతీయ కమిషన్ విచారిస్తూ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు, బాధ్యతలు స్వీకరిస్తే హక్కులు సహజంగానే సిద్ధిస్తాయి. వారి మాటల్లో హక్కుల కోసం పోరాడి బాధ్యతలు విస్మరించవద్దు అనే హెచ్చరిక ధ్వనిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వినియోగదారుల ఉద్యమాల్లో వ్యాపార వర్గాల బాధ్యతలను పదే పదే గుర్తు చేస్తున్నప్పుడు వినియోగదారులు కూడా తమ బాధ్యతలు తెలుసుకుని తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. వినియోగదారుల రక్షణ చట్టం 2019 జులై 20, 2020 నుండి అమల్లోకి వచ్చింది. మరియు 2020-25లో దాని తదుపరి సవరణలు బాధ్యతాయుతమైన వినియోగం, అప్రమత్తతతో మరియు అవగాహనపై దృష్టి పెట్టాయి. 1986 వినియోగదారుల చట్ట స్థానంలో వచ్చిన ఈ చట్టం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో వినియోగదారులు తమ ప్రయోజనాలను కాపాడుకోవటంలో చురుగ్గా ఉండాలని నొక్కి చెప్తోంది. వినియోగదారుల కీలక బాధ్యతలను మనం పరిశీలిస్తే, తప్పుడు ప్రకటనల ద్వారా తప్పుదారి పట్టకుండా ఉండటానికి వస్తువుల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ప్రమాణం మరియు ధర తనిఖీ చేయటానికి లేబుల్ను జాగ్రత్తగా చదవటం వినియోగదారుల బాధ్యత. ప్రతి కొనుగోలుకు నగదు రసీదు, బిల్లును డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత వినియోగదారునిదే. ఇది ఫిర్యాదులను దాఖలు చేయటానికి కొనుగోలు రుజువుగా పనిచేస్తుంది. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే ముందు ISI, అగ్మార్క్ మొదలైనటువంటి నాణ్యతా హామీ గుర్తులను తనిఖీ చేసుకోవాలి. హానిని నివారించడానికి వినియోగదారులు ఉత్పత్తుల్లో అందించిన భద్రతా సూచనలు, మాన్యువల్స్ మరియు హెచ్చరికలను పాటించాలి. లోపభూయిష్ట ఉత్పత్తి లేదా లోపభూయిష్ట సేవ అందితే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించుటకు ఫిర్యాదు చేయటం వినియోగదారుల బాధ్యత. ఉత్పత్తి బాధ్యత విషయంలో వినియోగదారుడు ఉత్పత్తిని మార్చరాదు, సవరించరాదు, దుర్వినియోగం చేయకూడదు. దీనివలన క్లెయిమ్లను తిరస్కరించవచ్చు. వినియోగదారులు పర్యావరణములకు హాని కలిగించే వస్తువులను కొనుగోళ్లు చేయరాదు. ఈ కామర్స్ విక్రేతల ఆధారాలను తనిఖీ చేయటం వినియోగదారుల యొక్క విధి. 2026 వినియోగదారుల దృష్టి కోసం డిజిటల్ సాధికారత, సురక్షితమైన ఉత్పత్తులు మరియు స్థిరమైన జీవనశైలి. ఎన్ని బలమైన చట్టాలు ఉన్నా వినియోగదారుల చైతన్యం, వినియోగదారుల చట్టంపై అవగాహనపై, తమ బాధ్యతలపై, చట్టాల యొక్క అమలు, చట్టాల యొక్క ఉద్దేశం విజయవంతం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా కొనండి. మీ హక్కు మీ పోరాటం, మీ జ్ఞానం మీ శక్తి.
1: మీరింతవరకు వినియోగ దర్శిని కార్యక్రమంలో వినియోగదారుల చట్టాలు అవగాహన ఈ అంశంపై శ్రీ చోడవరపు విజయకుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తరువాత కొల్లేటి జాడలు ధారావాహిక ప్రసారమవుతుంది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

తెలియదంటే అదే తెలుసు. ఎందుకంటే అది అమ్ముకునైనా భద్రత చేయాల్సిన అదో భద్రత. వరహ లోకంతో మొదటి దాకా ఏటి వారం ఉన్న రంగయ్య మాయగారు అప్పు కింద మళ్ళీ రంగయ్య లక్ష్మణ్కి అపూర్వంగా చూసుకోవడానికి ఒక శ్రీని మాత్రమే ఉన్నాడు. అని వాడికి ఇచ్చేందుకు సేపు భూమి లేదు. వాడు ఎట్లా బతుకుతాడు, తనను ఎట్లా పడితే వస్తాడు, ఇంత ఆడపిల్లలు వాళ్ళ దారి లేదు. పెద్దది శక్తి పెళ్ళయింది. రంగయ్య ఝాన్సీ అక్కకి సాయంగా చౌకపల్లిలో అక్కకి సాయంగా ఉంటూ చదువుకుంటాడు. పంతులమ్మ అవుతాడు. దానికి పెళ్లి చేయడమే పెద్ద కష్టం. ఆ పైన దాని సంసారం దానికి నలభై ఏళ్ళ వయసు ఇంకా కొడుకుని కనే భాగ్యం లేదని ముందు లాయ్ చేసుకుంటా లక్ష్మణ్ కడుపులో పంపాడేసి ఒక్కగా బిడ్డ గొడవని కాస్తున్నాడు. ఈ పెద్ద బతుకుతాడు కొన్నేటిలో దండిగా భూమైనా ఉండాలి, లేదంటే పిల్లలకి బాగా చదువైనా ఉండాలి. కానీ అది ఏమీ లేని కుటుంబాన్ని ఆ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది.

0: చూశారుగా
1: అయ్యే, మళ్ళీ కొడుకంటే ప్రాణం, మా అయ్యే మా బాబే అంటాం. ఒక్కసారైనా ఆరేవరే అన్నావు, ప్రాణం పోయినా ఒక్క దెబ్బయ్యు, ఎంత నొప్పైనా భయపడు, వాడిని భుజం నుంచి దంపు. మరి వాడు బతకడాన్ని మరిచక్కలేక ఎన్ని దెబ్బలు తినాలో అని మాత్రం ఆలోచించు. అలాగే మురుసుకో.

మొత్తానికి లేదన్నా 40 బస్తాలకు అంటారు. అందరు పట్టుకు అండమైపోయేది. అది కాస్త అమ్మేశం నాకే ఈ బాధ అంతా. నీకేం లేదు, పట్టు మంచి భయం

కుటుంబాలు మొలకలు అప్పట్లో మొలకలంటే ఆరుగారి కష్టం భాష పండిన పంట లేదక ఆ మొలకలకి నంకల్లోని ఊళ్ళలో ఆహార పంటలు ఏమి అక్కడ జనంలో పండింది ఎవరంతా ఉంటే ఏడిచే శక్తి కూడా లేని జనం ఉంది మా ఊరంతా నీటిమయం ప్రతి పంటా పొందేది ఆ పొన్నేటి కాపురాలు అశాంతిమయంగా భయంగా ఉంది కానీ ఆ కుటుంబాలు అక్కడికి ఎందుకు వచ్చాయో వారికే తెలియదు వాళ్ళ పెద్దలు పొందేటువంటి వరుసగా ఎందుకు పెట్టారు అది ఆలోచించేవారే ఉంటారు ఆ కుటుంబాలకు తెలిసింది వ్యవసాయం పంటలు పండించడం అది ఎందుకు పండించాలో మొలకలు వస్తే నష్టాల బాధ్యం ఎందుకు పడాలో మళ్ళా ఆత్మ చేసి లేకపోతే పొలాలను మళ్ళీ ఎందుకు వ్యవసాయం చేస్తున్నారో వారికి తెలియదు అంటే వ్యవసాయం వారి వ్యాపకం జీవనాధారం అది తప్ప మరొకటి చేయకూడదు అనేది మనకి ఆలోచన అదే గౌరవపదం అదే ఉత్తమ జీవన విధానం అందుకే వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదురైనా సర్వం కోల్పోయినా భూములు అమ్ముకున్నా కాళ్ళకు భూములను తీసుకుని సాగు చేయడానికి ప్రయత్నించారు అదొక గౌరవప్రద జీవితంగా భావించారు నిజానికి రైతే దేశానికి వెన్నెముక అనడం మామూలే కానీ ఆ రైతు కష్టాన్ని అర్థం చేసుకోకుండా బాధల చట్టంలో వాడు కూరుకుపోతూ ఉంటే సమాజం ఏం చట్టకాని స్థితిలో పడితే రేపు పంట పండించేవారంటే ఆహార ధాన్యాలే కానీ పరువు కాలనిస్తుంది ధరలు చుక్కలు నింపుతున్న నేపథ్యంలో మొత్తం సమాజం రైతులకు భరోసాగా నిలవాలి అది ఎప్పుడు జరిగింది చదువుకున్న వాళ్ళు ముందుకు

0: ఇచ్చేవాయా?
1: ఏం వచ్చాయండి పిల్లలు ఇక్కడ రావాలి.
0: సరే
1: ఏంటో ఎక్కడో
0: ఇచ్చేవా వస్తున్నాడు. ఏమైనా చదువుకున్నా చదువుకున్నా లెక్కలేదు. ఆ తల్లపై లాంచి చూడండి,
1: ఆ ముఖం మీద నువ్వు చాలా అందంగా ఉందండి.
0: చూశారు సరేనాడు సరేనాడుతూనే ఉంటాడండి. ఆ మధ్యలో విశ్వాలు
1: కాలే మామా రాజు కూడా వస్తున్నాడు.
2: పీట మీద కూర్చో.
3: లేదులే మళ్ళీ వస్తా. అరుగుల మీద ఊరి పెద్దలు, పెద్ద మామయ్య, కాకయ్య తాత అందరూ కూర్చుని రమ్మంటే ఒకసారి ముందుగా నేను చూసి వెళదామని వచ్చా. వాళ్లతో కాసేపు మాట్లాడి మళ్లీ వస్తా అత్తయ్య.
2: సర్లే, భోజనానికి వచ్చేయి, వంట చేస్తా.

0: కాదులే, పిన్ని వచ్చేటప్పుడు మరీ మరీ చెప్పింది, కొరమేను వండుతున్నా ఎక్కడా తినమాకా అని.
1: సర్లే, సాయంత్రం
0: ఉంటే ఇక్కడికి రాక ఎక్కడికి పోతాను? కానీ సాయంత్రం బెజవాడు వెళ్ళిపోవాలి, కాస్త పనుంది.
1: నీకు పని లేని ఎప్పుడు, ఎప్పుడొచ్చినా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొస్తావు, అసలు రావడమే తగ్గించేశావు.
0: లేదులే, ఈసారి తొందరగా వస్తా, ముందిక్కడికే వస్తా. సరేనా, నాకిష్టమైనవి నీకిష్టమైనవి అన్నీ వండి పెడదు గాని.
1: మాటలు నేర్చావు.
0: నేర్పింది నువ్వు పెదమావయ్యగా అత్తయ్య.
1: ఊరుకో పిచ్చాడా, అంత బెంగపడితే ఎలా అయ్యా? ఏమిటో, ఇంట్లో ఏమున్నాయి? ఏమీ లేవు. ఇదిగో అయ్యా, ఈ చిన్న పటికి బెల్ల ముక్క నోట్లో వేసుకో.
0: వెళ్లే ముందు వచ్చి వెళ్తాలే అత్తయ్య.
1: సర్లే అయ్యా, వెళ్తా వెళ్తా కనబడితే.
0: కనబడతా.
1: ఏంటో, ఊళ్ళో వాళ్ళంతా పిచ్చయ్యా అంటారు. అయ్యకి ఊరన్నా నేనన్నా వాళ్ళ పెద్దమా అయ్యన్నా తెగ అభిమానం. ఏదో అప్పట్లో చేశాం, ఆడిప్పటికీ గుర్తెట్టుకున్నాడు, గొప్పోడయ్యాడు. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి.
2: ఆ రోజుల్లో కొల్లేటి లంకల గ్రామాల్లో పులపర్రు గ్రామం నుండి డిగ్రీ దాకా చదివిన మొదటి వ్యక్తి, ఊర్లో అందరూ ప్రేమగా పిచ్చయ్యా అని పిలుచుకునే అట్లూరి పిచ్చేశ్వరరావు. చదువుకోవడమే కాదు, అందరిలో ఒకటిగా మసిలే తత్వం, అన్ని సమస్యల గురించి ఆలోచించే నైజం. పిచ్చయ్య కైకలూరులోని హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే కమ్యూనిస్టు ఉద్యమం బలపడుతోంది. యువకుల ద్వారా గ్రామాల్లో సోషలిస్టు భావాలు ప్రవేశిస్తున్న కాలం. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ఆరంభం, సంఘాలు ఉద్యమాలు అలా ఎన్నో ప్రారంభమయ్యాయి. ఎఫ్ఏ బందర్లో చదివాడు, కాలేజీలో కూడా ఉద్యమాల్లో భాగమయ్యాడు. బెంగాల్ కరువు సందర్భంలో బెంగాల్ వెళ్లిన బృందంలో పిచ్చేశ్వరరావు సభ్యుడు. ఊళ్ళో వాళ్లందరికీ పిచ్చయ్య జీవిత ప్రయాణం కొత్తగా అనిపిస్తుంది. వాళ్లు ఏనాడూ వినని పేర్లు, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, తమ పిచ్చయ్య వెళ్లాడని తెలిసి సంబరపడ్డారు. ఆ ఊళ్ళో పుట్టి పెరిగి రంగయ్య గారి మెడలమీద ఎక్కి మురుక్కాలవ దాటి చదువుకున్న పిచ్చయ్య గొప్పవాడై మళ్లీ తమ కష్ట సమయంలో రావడం ఆ ఊరిలో సంతోషాన్ని నింపింది, జనం మనసుల్ని తేలికపరిచింది.

0: ఈనాయా అత్తాలుళ్ళ పలకరింపులు రా, ఇలా నా పక్కన కూర్చో.
1: ఎట్టున్నావయ్యా?
2: బాగానే ఉన్నా పెద్దమావయ్యా. నీ ఆరోగ్యం ఎలా ఉంది?
1: మాకేమయ్యా, వరదొచ్చి ఉన్నదంతా ఊడ్చేసింది. చేసేదే లేక కడుపులు సల్లు కదలకుండా కూర్చోడమే. నువ్వంటే ఉండ చోటు ఉండకుండా తిరుగుతావయ్యా.
2: ఇది వరకు అంత తిరుగుడు లేదులే ఇప్పుడు.
3: సరే మరి ఇప్పుడు నువ్వేం చేస్తానా?
2: అలా అడిగితే ఏం చెప్పను పురుషోత్తం మావయ్యా, చదువుకుంటూ రాసుకుంటూ ఉండటమే.
0: ఏంటి ఇంకా చదువా?
2: అంటే ఆ చదువు అదేదో స్కూల్లోనో కాలేజీకి వెళ్ళో చదువుకోవటం కాదు.
1: మరి ఇంకెక్కడికెళ్ళి చదువుతా?
0: ఈ చదువుకు అంతం లేదా?
1: అది కాదురా, నా చిన్నప్పటి నుంచి చదువుతున్నావు.
3: పెళ్ళయిందన్నారు?
0: ఎందుకవలే, తెలుగోళ్ళందరినీ గొప్పగా మార్చాడే ఆయన. ఎంతో చైతన్యం తెచ్చాడు ఆయనే.
4: త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వాళ్ళ అమ్మాయిని మన పిచ్చయ్య పెళ్ళాడినాడు.
0: ఆ విషయం తెలుసులే. ఇంకా చదివేంటి అబ్బాయి?
2: సరే మీకెలా చెప్పాలి, నేనిప్పుడు చదివేది పరిశీలికి కాదు. దేశంలో ప్రపంచంలో రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ భాషల్లో రకరకాల విషయాల మీద పుస్తకాలు రాశారు, రాస్తున్నారు. కథలు, నాటకాలు, వ్యాసాలు అట్టా అవన్నీ చదివితే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి.
3: సరేరా అబ్బాయి, నీకెన్నో విషయాలు తెలుసుంటాయిగా, మాకో రెండు చెప్పు, వింటాం.
2: ఎందాకో ఎందుకు, ఈ మధ్య మన కొల్లేరు గురించి చదివాను. మన కొల్లేరు చాలా పాతది.
0: అది అందరికీ తెలిసిందే.
1: అది చదివి చెప్పాలా?
2: వినండి, శాలివాహన చక్రవర్తులని మన తెలుగు రాజుల్లో మొదటి వాళ్ళు. మనం విన్న రాజులు చక్రవర్తులు వాళ్ళంతా శాలివాహన చక్రవర్తుల తర్వాతి వాళ్లే. ఆ శాలివాహనులు వేయించిన శిలాశాసనాల్లో కొల్లేరు గురించి ప్రసక్తి ఉంది. అలాగే ఇక్ష్వాకులు విష్ణుకుండులకు చెందిన నాణేలు మన కొల్లేరు దగ్గర దొరికాయి.
3: అంటే మరి ఎవరు రాశారు?
1: ఊరికా
0: అబ్బాయిని చెప్పనివ్వు.
1: ఎవరు మధ్యలో మాట్లాడకండి.
2: దండి అని ఒక మహాకవి మన కొల్లేరు గురించి రాశాడు. చైనా దేశం నుంచి ఒక ఆయన యాత్రికుడు, హుయాన్సంగ్ ఆయన పేరు. ఆయన కొల్లేరు చాలా సుందరమైన సరస్సు అని 260 చదరపు

0: మైళ్లు దీని విస్తీర్ణమని, దీంట్లో 100కు పైగా పల్లెల్లో ప్రజలు బతుకుతున్నారని రాశాడు. ఇంకా దూరదేశాలు సైబీరియా, ఫిలిప్పైన్, ఫిజీ దీవుల నుండి లక్షలాది మైళ్ల దూరం నుండి గ్రేడన్, ఫెలికాన్, ఫ్లెమింగో లాంటి పక్షులు ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లల్ని చేసుకుని వాటితో సహా తీసుకెళ్తాయని రాశాడు.
1: సానా బాగుందయ్యా, బాగా చెప్పావు. కొన్ని పేర్లే అర్థం కాలే, కానీ అన్ని తెలిసినట్టే అనిపిస్తుంది. కానీ ఇంత వివరంగా తెలియదు.
2: అది సరేగనిపించయ్యా, ఇన్ని దేశాలు తిరిగావు, ఇన్ని పుస్తకాలు చదివావు, కొల్లేరు అంతటిది ఇంతటిది అని చెప్పావు, బాగానే ఉంది. ఈ కొల్లేట్లో మేము పడుతున్న బాధలు నీకు తెలవని కాదు.
3: అవును, నువ్వు ఇక్కడ పుట్టి పెరిగినాడివేగా.
1: మొన్నంటే మన ఊరూరంతా కష్టం గట్టెక్కినట్టే అనుకుని సాంబారపడినంత సేపు అట్లా.
2: కొల్లేరు మా కొంపలు నిలువునో ముంచేసింది. మేము ఏం చేస్తే ఈ బాధలు తప్పుతాయి? మేం చేసిన పాపమేంటి?
3: మా కడుపులు కొట్టేసింది.
1: అరే ఊరుకుండ్రా, మన కర్మకు ఆడేం చేస్తాడు? మన సమస్యని ఎవ్వరూ పరిష్కరించలేరు. అందుకే కొంపకోలేరే కోలేటు కాపురం అని సామెతలు కూడా పుట్టినాయి.
0: లేదు, అలా కాదు, నేను ఈ సమస్య పరిష్కారానికే వచ్చాను. ఏ సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది. ఊరు ఊరంతా ఒక్క మాట మీద ఉంటే పరిష్కారం నేను చెబుతా. మీరు కష్టపడాలి అంటే మీరు చేసే పనే కానీ అసాధ్యం కాదు, తప్పకుండా ఫలితం ఉంటుంది.
2: ఫలితం ఉంటుందంటే ఎందుకు చెయ్యం?
1: అసలు పనేంటి?
2: ఈ బాధలు తప్పుతాయంటే అందరం ఒకటవుతాం.
3: ఏం చేయాలో చెప్పు.
1: అందరూ కలవాలంటే పనేందో తెలవాలిగా.
0: చెబుతున్నా, అందరూ జాగ్రత్తగా వినండి. మన కొల్లేటిలో 400-500 ఎకరాల మేర చుట్టూ గట్టు కట్టుకుని లోపల ఉన్న నీటిని తోడేసి దానిలో దాల్వా వ్యవసాయం చెయ్యాలి. ఊరందరూ కలిసి చేస్తే ఈ పని అవుతుంది. పొలం అందరిది, పని అందరిది, పంట అందరిది. 3 నెలలు తిరగకుండా మీ కష్టాలు తీరతాయి. కేవలం 3 నెలలు కష్టపడండి, కష్టాల నుంచి బయటపడండి, పంటతో గట్టెక్కండి.
1: ఏమిటి
2: ఏంటి?
3: కొల్లీట్లోనా? చుట్టూ గట్టు కట్టాలా?
1: నేలలో గట్టటే కట్టదాం.
2: చుట్టూ నీళ్లెట్టుకుని లోన వ్యవసాయమా?
3: ఇది ఏ పనేనా?
2: అసలు అందరూ కలిసి పనిచేస్తారా? కొట్టుకు సావరు?
3: అందరూ కలిస్తే బాగానే ఉంటది. పిచ్చి ఏం చెప్పినా బాగా ఆలోచించే చేస్తాడు. నాకేమనిపిస్తుందంటే, ఈసారి మనమంతా కలిసి ఆ పని చేద్దామని అందరం కలిస్తే మరి అదేమంత కష్టం కాదు.
1: అలాగే చేద్దాం, కష్టపడదాం.
2: చేద్దాం అన్నయ్య చెప్పినట్టే చేద్దాం.
1: అవును, అలా చేయడం తప్ప మనకింకో మార్గం లేదు.
2: మా కుర్రోళ్ళంతా అన్నయ్య మాట ప్రకారం ఉంటాం.
1: పెద్దోళ్ళు మీరు కూడా కలవాలి. మరి
2: వెనక్కి లాక్కూడదు.
1: అనవసర ఆలోచనలు, చెడ్డ రాజకీయాలు వద్దు.
3: కలిసి కదులుదాం, కష్టపడదాం.
4: మీరంతా చేద్దామంటే అట్టాగే చేద్దాం, గాని దీంట్లోనూ కొన్ని చిక్కులు ఎదురొస్తాయి. దిగే ముందు అన్ని జాగ్రత్తగా ఆలోచించి దిగాలే.
0: గవర్నమెంట్ నుంచి ఏ అభ్యంతరమూ లేకుండా నేను చూసుకుంటా.
4: అవసరమైతే వాళ్ళకి కట్టాల్సిన తహసీల్లేవో కడదాం.
1: ఇయ్యాలే అంటే ఇప్పుడే వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడిదాకా మనకు పనికొస్తుంది అనేది కొందరు వెళ్ళి చూడాల. ఎన్నెకరాలు ఉంటుందో సుమారుగా అయినా తెలవాలి.
2: ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని భాగాలా? ఎట్టా
3: అట్టయితే ఎట్టా? కొన్ని కుటుంబాల్లో ఒక్క మగాడుంటే కొన్ని కుటుంబాల్లో 4 ఉన్నారు. ఎంతమంది పని చేస్తే అంతమందికి వాటర్ ఉండాల్సిందే.
1: మరి మన అచ్చయ్యకి ఒక్కటి తప్ప కుటుంబంలో అందరూ ఆడపిల్లలే. ఆయనకు ఒక్క భాగం అంటే ఇంటిల్ల పాలది ఫస్ట్ ఉండాలి.
0: ఆగండి ఆగండి, అందరూ వినండి. ఈ పని ఓ పద్ధతి ప్రకారం జరగాలి. ఒక్కో పనికి ఒక్కో వ్యక్తిని బాధ్యతగా ఉంచాలి. ఒరే మధు, ఈ పనిలో ఉన్న చిక్కులు, పనులు, అనుమానాలు రాసుకో. నువ్వు, రాజులు, కృష్ణుడు, రాజగోపాలరావు, ఎంకన్న, ఉమ్మయ్య, మీరంతా అందరి ప్రశ్నలు సందేహాలు రాసుకోండి. అలాగే ఎవరు ఏ పని బాగా చేస్తారో రాయండి. వాళ్ళకి కొందరినివ్వాలి. వాళ్ళెందరూ ఇంటికి ఎంతమంది పనిచేసే మగాళ్ళున్నారు? ఆడపిల్లలు మట్టి పనులు కాకపోయినా ఇతర పనులుంటాయిగా. మీరు అన్ని వివరంగా రాయండి. మళ్ళీ అందరు కూర్చుని నిర్ణయించండి.
1: చాలా బాగుందయ్యా ఇది.
2: చాలా ధైర్యం వచ్చిందయ్యా.
1: మరేం చెప్పకండ్రా, అన్ని చూసుకుందాం. ఇది చాలా బాగుంది, ఇది జరగాలి. మనం బాగుపడాలంటే అంతా ఒకటవ్వాలి.
3: అన్ని అనుకున్నట్లు జరిగితే 3 నెలలకి పంట చేతికొస్తుంది. అప్పటిదాకా ఇంటెలిపాది బతికేదెట్ట అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇంత వ్యవసాయం పెట్టుకుంటే వ్యవసాయ ఖర్చులు, ఇత్తనాలు, ఎరువులు, రకరకాలు అన్నీ ఆణించేస్తాం. ముందు తేలితే గాని మిగతా ఏదన్నా ముందుకెళ్లేది.
4: ఈ 3 నెలలు ఊరి వాళ్ళకి కావాల్సిన ధాన్యం నేను ఇస్తాను. కూరానారా ఖర్చులకి పెద్ద రాఘవయ్య గారు ఇస్తారు. ఆ మాట నేను రాఘవయ్యని అడగకుండానే చెప్తున్నా.
3: అడగక్కర్లా. ఊరంతా పస్తుంటే మనం పండుగ చేసుకుంటామా చెప్పండి. ఊరి బాగే మన బాగు. కానివ్వు, కానివ్వు బాబాయ్ కానివ్వు.

0: మరి సుబ్బయ్య గారి సంగతి ఆయనే చెబితే బాగుంటుందేమో.
1: సరే, ఊర్లో మొకాసులు ముగ్గురు అని వీళ్ళిద్దరితో నా పేరెప్పుడో కలిపి చెప్పారుగా, తప్పకుండా వాళ్లతో పాటే నేనును. ఈ 3 నెలలు ముగ్గురు ఊరిని చూసుకుందాం, పంటలు వచ్చాక లెక్క చూసి మనం మనకిస్తారుగా.
0: ఒక పంట కాకపోతే 2 పంటలకి ఇస్తాం గాని ఎగ్గొట్టంలే.
1: అంత ఇదెందుకు బోపతయ్యా?
2: మరింకేం, ఈ సమస్య తీరిపోయింది. ఇంకేమిటి, అందరం కలిసి అన్ని పనులు చేసుకుంటాం గనక ఖర్చులు పెద్దగా ఉండవు. తినాలకు కూడా మీ ముగ్గురే సర్దాలి. ఏంటి వింటున్నారా, ఎరువులక్కర్లా, కొల్లేటి భూసారం చాలు. 3 నెలలు ఊరంతా ఒక తాటి మీదుంటే మనం చెయ్యలేని పనులు లేవు.
0: ఆ పెద్దింటమ్మా దయ్యుంటే అందరం కలిసి గట్టెక్కుదాం.
3: ఒరేయ్, ఆ పెద్దోరు ఏదో చేస్తాన్నారట. అంతా కలిసి వ్యవసాయం. కొల్లెట్లో తడికలు పెట్టి, మామూలు పెట్టి, 2 దోనెలను కలిపి మంచం కట్టి, వలయేసి దోనెల్లో తిరుగుతూ మనం చేపలను పట్టుకోవాలా? మరి వ్యవసాయం అని కొల్లెట్ని ఊళ్ళోళ్ళు ఆక్రమిస్తే మనం అట్టా బతకాలా?
4: సో దానిలే గోళసేమాక సోత్త సోత్త కాకయ్య గోరు, రంగయ్య గోరు, రాఘవయ్య గోరు మన నోటికాడ కూడు పడగొట్టరులే. ఏదో ఉపాయం ఆళ్లే చెబుతారు, ఆళ్ళని కలిసి మాట్లాడదాం.
5: ఆ కాలంలో కొల్లేటిలో సమిష్టి వ్యవసాయానికి బీజం పడింది. ఏటివారం ఉన్న ఓ 25 ఎకరాలు లోతుగా ఉండడంతో వదిలేసి పెద్దాడకి ఎడమవైపు పెద్దగుండందాకా సుమారు 500 ఎకరాలు మురుగ్గా ఉందన్నారు. 16 ఏళ్లు దాటిన మగాళ్లు, పనిచేయగలవాళ్లు 294 మంది. 500 ఎకరాల చుట్టూ 4 అడుగుల మట్టికట్ట కట్టాలన్నారు. 500 ఎకరాల్లోని నీళ్లని 20 చోట్ల పంపులు పెట్టి తోడాలన్నారు. పనిచేసే మగాళ్లు ఆడపిల్లల్ని కలుపుకుంటే మనిషికి 1.5 ఎకరాలోని పంట చేతికొస్తుంది. పెద్దాడకి కుడివైపున ఉన్న 100 ఎకరాల భూమిని వడ్డీ సాగు చేసుకోమన్నారు. వాళ్లకి వ్యవసాయం తెలియదు కదా అని ఆలోచించారు. వాళ్లకి సాయం చేయడానికి యువకులు ముందుకొచ్చారు. రకరకాల వాదనలు, తర్జన భర్జనలు, ఆశావహులు, నిరాశావహులు, శుభం పలికేవారు, ఏదో అయిపోతే అని శంకించేవారు, ఇంకా కొత్త కత్తవలు తయారు చేయించాలన్నారు. దుక్కికి పశువుల్ని నిర్ణయించారు. నాగళ్లు, కర్రులు తయారు చేసుకోవాలన్నారు. ఎవరు ఏ పని చెయ్యాలో నిర్ణయించారు. ఏ సమయంలో ఎవరు ఏ పని చెయ్యాలో చెప్పుకున్నారు. గట్లు పూర్తయి నీళ్లను బయటికి తోడడం దగ్గర్నుంచి నాట్ల పని, కాపలా పనులు, పీతలు, నత్తలు, ఊలలేసి బయట నీళ్లు లోపలికి రాకుండా చేయడం, కోతల సమయంలో పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలు, ఏ చిక్కులొచ్చినా పరిష్కార మార్గాల అన్వేషణలు అన్నీ ఆలోచించారు. సమగ్ర ప్రణాళికను రూపొందించారు. ఊరు ఊరంతా ఈ 3 నెలలను నిద్రపోకూడదు, శ్రమించాలి. కష్టే ఫలి, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కొల్లేటిలో కాదు కాదు, కృష్ణాజిల్లాలోనే మొట్టమొదటిగా సమష్టి వ్యవసాయ ఆరంభం. వివరాలు వచ్చే వారంలో వినండి.
6: మీరింతవరకు కొల్లేటి జాడలు ధారావాహిక 12వ భాగం విన్నారు. రచన శ్రీ అక్కిని, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, పిల్లి శ్రీనివాస్, గొల్లవరపు ప్రసాద్, పి ప్రశాంత్ కిరణ్, కృష్ణ శరద్ బాబు, ఎన్ మధు, సిహెచ్వివి ప్రసాద్, ఎన్సిహెచ్ఎస్ వెంకటాచార్యులు, శ్రీమతులు ముంజులూరి కృష్ణకుమారి, వై లక్ష్మి పాల్గొన్నారు. కొల్లేటి జాడలు ధారావాహిక 13వ భాగం వచ్చేవారం ఇదే సమయానికి వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: to Akashwani today and tomorrow from 9:10 a.m. onwards. The 19th Mumbai International Film Festival, or MIFF 2026, concluded last evening. Addressing the closing ceremony held in Mumbai, Maharashtra Governor Jishnu Dev Verma hailed MIFF as one of the most prestigious festivals in the world for non-fiction cinema. Polish documentary Silver backed the prestigious Golden Conch for Best Documentary in the international competition section. More from our correspondent.
1: The best films across various categories were honored with 18 awards by Maharashtra Governor Jishnu Dev Verma, Additional Secretary, Ministry of Information and Broadcasting, Mr. Prabhat, and others. In the international competition section, Maya's Song won the Silver Conch for Best Animation Film, and Under the Snow received the Silver Conch for Best Short Fiction Film. In the national competition category, the Silver Conch for Best Animation Film was awarded to Armstrong from Angalamman Kovil Street. The Silver Conch for Best Short Fiction Film went to Small Clouds, while Y won the Silver Conch for Best Documentary Film. The Old Bull Nose, or Once New, won the award for Best Student Film, while The Last Shelter received the award for Best Short Film on Vikasit Bharat, 150 Years of Vande Mataram, Bharat at 2026. Ankita Apte, Akashwani News, Mumbai.
0: U.S. Vice President J.D. Vance has said that talks with Iran were making progress as senior delegations met in Switzerland to address Tehran's nuclear program and regional security issues. Vance also expressed optimism that negotiators could advance discussions further. We have more details in this report.
2: Delegations from the U.S. and Iran began closed-door talks at the Bergenstock Resort overlooking the Lake Lucerne. Speaking to the reporters before the meeting, J.D. Vance said negotiations have already yielded encouraging results. The talks are focused primarily on Iran's nuclear program through regional security issues, including the efforts to maintain ceasefire between Israel and Lebanon, are also expected to feature prominently.
3: The opening of the Strait of Hormuz, the ending of the Iranian nuclear program, all of these things have already been accomplished. The question before us now is how much more can we accomplish together? Can we turn over a new leaf? Can we change relations in the Middle East permanently? Or do we go back to doing things the old way, which is not our preference, but is certainly very much something that can happen?
2: When asked about the situation in Lebanon and Israel's military operations there, J.D. Vance said recent diplomatic efforts had produced positive results while acknowledging that differences remained over how best to achieve long-term stability. He further defended Washington's role in seeking to end the conflict, saying the United States had played a leading role in efforts to reduce tensions and support peace initiatives in recent months. Meanwhile, the outcome of the talks is being closely watched by regional and international stakeholders amid efforts to revive diplomacy with Tehran and prevent a wider conflict in West Asia. With Mayur's report, Jigyasa Pandey, Akashwani News, Delhi.
0: On to sports now. In men's hockey, India defeated Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg yesterday. Jugraj Singh, Abhishek and Rajinder Singh scored the goals, helping India register their second win of the leg against the Dutch side. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
4: Thank you, Saira. Papers have widely noticed the observance of the International Day of Yoga, along with fresh developments in the US-Iran talks. The Statesman writes, PM leads International Yoga Day celebrations, says yoga has unique power to unite nations. The Hindu carries a beautiful picture of army personnel taking part in a yoga session in Ladakh with the picturesque Himalayas in the background. NEET re-exam, government passes litmus test, writes the Pioneer. India-US to hold trade talks this week to finalize interim pact, reports the Statesman. The Hindu in its editorial Just Shoots writes, DNA tests for paternity allowed as a last resort must not violate other rights. And finally, the Indian Express writes, IIT Bombay finds a new way to lower LDL cholesterol, adding researchers stop bad fat from reaching liver cells that release it into the blood. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Modi says strong maritime capability is deciding factor for a country's economic and strategic influence, and India is preparing for it. President Draupadi Murmu visits Kuno National Park in Madhya Pradesh, reviews progress of Project Cheetah. India to host two-day meeting of BRICS National Security Advisors in New Delhi today. National Testing Agency to commence UGC NET June 2026 examination from today. U.S. Vice President J.D. Vance says Iran talks making progress as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
5: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ సుదర్శన్ రెడ్డి.
6: మంత్రి కొల్లు రవీంద్ర అన్నమయ్య జిల్లా పర్యటన, వివిధ రకాల అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, జలధార పథకం ద్వారా జిల్లాలో నీటి యాజమాన్యంలో వచ్చిన పురోగతి మొదలైన విషయాలతో జూన్ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె గ్రామంలో గ్రానైట్ క్వారీని ఆయన పరిశీలించారు. ఐరన్ ఓర్, మాంగనీస్, లైఫ్ స్టోన్ తదితర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జిల్లాలో గుర్తించామన్నారు. ప్రకృతి సంపదను కాపాడుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని 40% పెంచామన్నారు. బలహీన వర్గాలు కూడా గనుల విభాగంలో పనులు చేసేందుకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. భూ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు చూపిస్తున్నామని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న సమస్యలకు కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని, అందుకు రెవెన్యూ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలికలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఎస్పీ ధీరస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస చట్టం కింద నమోదైన కేసుల్లోని నేరస్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. మహిళల భద్రత కోసం నిర్వహించే ఆపరేషన్ దండాయన కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎస్పీ కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా ఎక్కువ రెవెన్యూ సమస్యలతోనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. ఒక భూమి వివాదంలో చిక్కుకోవడానికి అనేక కారణాలు ఉంటాయని, వాటిని చట్టపరిధిలో అన్ని రకాలుగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం రెవెన్యూ అధికారులపైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సేతు పథకంలో తమ్మళ్లపల్లె టీఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్పోక్స్ కింద ఎంపికైనట్లు డీవో నాగరాజు తెలిపారు. ఈ పథకంలో వచ్చే 5 ఏళ్లలో ఐటీఐని పరిశ్రమలతో కలిసి సుమారు 40 కోట్లతో ఆధునీకరణ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఇప్పటికే ఉన్న 2 ఏళ్ల కోర్సులైన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్, సివిల్ కోర్సులతో పాటు నూతనంగా 7 ఏళ్ల వ్యవధి గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, 2 ఏళ్ల వ్యవధి గల సీఎంసీ మెషినింగ్ టెక్నీషియన్ కోర్సు, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడి పిలుస్తుంది కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో వచ్చిన మంచి ఫలితాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి కనబర్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. హార్స్లీ హిల్స్కు వచ్చే పర్యాటకులలో కొందరు యువకులు ప్రమాదకర రీతిలో వాహనాలు నడుపుతూ పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించడం కోసం ప్రత్యేక చెక్పోస్టును ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు పీఎం సురక్ష బీమా పథకం వర్తింపజేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్నవారు ఈ బీమా సౌకర్యానికి అర్హులని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అన్నారు. ఉపాధి కూలీలు ఏడాదికి 20 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల దాకా ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. వీటితో పాటు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, బాలికలకు సుకన్య సమృద్ది పథకం ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. పొంగనూరు పురపాలక సంఘం నుంచి అందుతున్న సేవలపై ప్రజలు ఇచ్చిన సంతృప్తికర అభిప్రాయాలకు సంబంధించి సిటిజన్ చాట్ ఫీడ్బ్యాక్లో పొంగనూరు మున్సిపాలిటీ 89% పురోగతి సాధించి రాష్టంలోనే ప్రథమ స్థానంలో ఉందని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలోనే అధికారుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. అత్యుత్తమమైన సేవలను అందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని, తద్వారా ఆ ప్రాంత అభివృద్దికి దోహదం చేసిన వారం అవుతామని సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులకు సూచించారు.

ఇది ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
7: ముద్దు, కొత్త కర్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
8: ఆగు ముద్దు.
7: ఏంటి?
9: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
10: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
7: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
9: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట అగ్ని సంస్కారం. ఈ చిత్రం నుండి S. జానకి ఆలపించిన గీతం. గీతరచన శ్రీశ్రీ.

కార్యక్రమంలో తర్వాత ఖలేజా ఈ చిత్రం నుండి రమేష్ కారుణ్య హేమచంద్ర ఆలపించిన గీతం, రామజోగయ్య శాస్త్రి రచనకు మణిశర్మ సంగీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట భూకైలాస్. ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం. గీతరచన సీనియర్ సముద్రాల.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట పాడి పంటలు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారు గానం చేసిన నారాయణ తీర్థ తరంగాలు వింటారు. ముందుగా జయ జయ స్వామిన నాట్యరాగం ఆదితాళం.

జయ జయ స్వామి నాటరాగం ఆదితాళం విన్నారు. కార్యక్రమంలో తరువాత ఏహినదం దేహి ఆనంది భైరవి రాగం ఆదితాళం.

మీరింతవరకు నాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారు గానం చేసిన నారాయణ తీర్థ తరంగాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా మురారి ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ ఆలపించిన గీతం. గీతరచన సుద్దాల అశోక్ తేజ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం

0: నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత సిరివెన్నెల సాహిత్యంలో కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన గీతం వర్షం ఈ చిత్రం నుండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట ఒకే ఒక్కడు. ఈ చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం, శివగణేష్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకం.

కార్యక్రమంలో తరువాత చెలో ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం, భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు మహతీశ్వర సాగర్ సంగీతం.

0: ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: దేశీయ మత్స్యరంగాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ది సంస్థ ఎంపీఈడీఏ, జాతీయ మత్స్య డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాబోయే 5 ఏళ్లలో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులను 2.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2013-14 సంవత్సరంలో భారతదేశం సుమారు 5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ మత్స్యరంగంలో దేశంలోనే ముందంజలో ఉన్న తరుణంలో విశాఖపట్నంలో ఈ జాతీయ కార్యశాల జరగడం రాష్ట ఆక్వారంగానికి మరింత ఊతాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రొడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఉత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మత్స్య సంపద ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని, తినేందుకు సిద్దంగా ఉండే ఉత్పత్తులు, అధిక విలువ కలిగిన చేపల జాతులు వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఇంకా వినియోగంలోకి రాని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరంపై చర్చ జరిగింది. సుస్థిరత, నాణ్యతా హామీ, నియంత్రణ నిబంధనల పాటింపుతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, విలువ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు. సముద్ర ఆహార ఎగుమతుల రంగాన్ని మరింత పటిష్టంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రభుత్వ విధానం అవలంబించడం, బహుళ రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ అవి మన ఎగుమతుల వృద్దికి ఆటంకం కలిగించవని, అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ దేశ ఎగుమతుల రంగం చూపిస్తున్న స్థిరమైన పురోగతి సాధించిందన్నారు. మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి సాగర్ మెహ్రా ప్రస్తుత సంస్కరణలు, ప్రాధాన్యత పథకాల ద్వారా ఉత్పత్తిని పెంచడం, మూలాల గుర్తింపు, ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, సముద్ర లోతు, ఈఈజెడ్ వనరులలోని అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడం వంటి అంశాలపై ప్రసంగించారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్ భదు, భారత ఎగుమతుల నిర్వహణ, మారుతున్న ప్రపంచ మార్కెట్ పోకడ్లు, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలో ఎఫ్టీఏల పాత్ర, మార్కెట్ వైవిధ్యీకరణ, మెరుగైన పోటీతత్వం గురించి వివరించారు. ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే మనకున్న లోపాలను గుర్తిస్తూ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాల్సిన అవసరాన్ని, ఎగుమతి విలువలను పెంచేందుకు కోల్డ్ చైన్ అభివృద్ది, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, గొలుసుకట్టు వ్యవస్థల అనుసంధానానికి మద్దతు ఇచ్చే కీలక పథకాలను సదస్సులో పాల్గొన్న వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు

సాధించడానికి అవసరమైన సుస్థిర ధృవీకరణ విధానాలు, బాధ్యతాయుతమైన ఉత్పత్తి పద్దతులను కూడా ఈ సదస్సులో పరిశీలించారు. సముద్ర ఆహార రంగం కోసం ప్రతిపాదిత పీఎల్ఐ విధానంపై జరిగిన చర్చలు ప్రధానంగా విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టాయి. నిర్దేశిత విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ది ద్వారా ప్రపంచ సముద్ర ఆహార విలువ వ్యవస్థలలో భారత స్థానాన్ని బలోపేతం చేయడంపై కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ 2014 నుండి దేశ సముద్ర ఆహార ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని, ఎగుమతుల పరిమాణం సుమారు 60% మేర పెరిగిందని చెప్పారు. అదే సమయంలో 2014లో మనం కేవలం 105 అంతర్జాతీయ మార్కెట్లకే సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసేవాళ్లం. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన చర్యలు, కృషి ఫలితంగా ఈ సంఖ్యను 130 మార్కెట్లకు విస్తరించగలిగామని తెలిపారు. చర్చలు ప్రధానంగా ప్రాసెసింగ్, పంట అనంతరం మౌలిక సదుపాయాల బలోపేతం, అధిక విలువ కలిగిన ప్రత్యేక సముద్ర ఆహారోత్పత్తుల ప్రోత్సాహం, లోతట్టు సముద్ర మత్స్య వనరుల్లో వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలానే సీవీడ్ సాగు, అలంకార మత్స్య పెంపకం, ముత్యాల రకాల జలచరాల పెంపకం, శీతల జలమత్స్య సంపద వంటి అభివృద్ది చెందుతున్న రంగాల ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై కేంద్రీకృతమయ్యాయి. భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, సముద్ర ఆహార ఎగుమతుల్లో స్థిరమైన వృద్దిని వేగవంతం చేయడానికి దోహదపడే విధానపరమైన చర్యలను, సాంకేతికతను అలవర్చుకోవడం, నైపుణ్యాభివృద్ది, ధృవీకరణలు, బ్రాండింగ్, మెరుగైన మార్కెట్ అనుసంధానాల అవసరాన్ని ప్రతినిధులు వివరించారు. సుస్థిర ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, మూలాల గుర్తింపు, ధృవీకరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, ఆవిష్కరణలు, మార్కెట్ వైవిధ్యీకరణ వంటి అన్ని అంశాలను కలుపుకుంటూ ఒక సమన్వయ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి. భారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, పరిశోధన సంస్థలు, పారిశ్రామికవేత్తల ఉమ్మడి సంకల్పంతో సదస్సు ముగిసింది. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్దిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100,00,000,000,000 రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొరుకునే చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఇద్దరూ ఇద్దరే ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు వేణు నటించిన స్వయంవరం ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం. గీత రచన భువనచంద్ర.

కార్యక్రమంలో తరువాత జరిగిన కథ. ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం, గీతరచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరిన శ్రోతలు కాజా నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి.

0: వినబోతున్న పాటను కోరిన శ్రోతలు, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు శ్రీకృష్ణ పాండవీయం ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం. గీతరచన కొసరాజు.
1: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.
2: మత్తు వదలరా నిద్ర.

అందురు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కొరకునే చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మగధీర. ఈ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, నిఖితా నిగం ఆలపించిన గీతం. గీతరచన చంద్రబోస్. ఈ పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమం తరువాత వినబోతున్న పాటను కోరిన శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్ వీరి కోరిక మేరకు చక్రం ఈ చిత్రం నుండి చక్రీగారు ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత పెళ్లి కానుక ఈ చిత్రం నుండి చిక్కి ఆలపించిన గీతం, గీతరచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోత భట్టిప్రోలు నుండి మురళి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట బొబ్బిలి రాజా. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరిన శ్రోతలు రామలక్ష్మీ కాలనీ నుండి నాని గంగా.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు మచిలీపట్నం బుట్టాయిపేట నుండి జమ్మలగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఉషశ్రీ, వెంకట ఈశ్వర శాస్త్రి వీరి కోరిక మేరకు దూకుడు ఈ చిత్రం నుండి రంజిత్ దివ్య ఆలపించిన గీతం. గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట వాన. ఈ చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరిన శ్రోత విశాఖపట్నం నుండి లక్ష్మీ విశాల్.

మీరింతవరకు రావోయి అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సీతారత్నం గారి అబ్బాయి, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

0: గుర్తు చేసుకుందాం. మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే కే అంకిత్తో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు మహాలక్ష్మి.
1: ఆకాశవాణి 90 ఇయర్స్ వన్డే ఆర్జేగా మనతో అంకిత ఉన్నారు. హాయ్ అంకిత.
2: హాయ్ మేడం,
1: హౌ ఆర్ యూ?
2: ఐఎమ్ ఫైన్.
1: కాంపిటీషన్లో థర్డ్ ప్రైజ్ కదా, ఫస్ట్ ప్రైజ్ వస్తే బాగుండేది అనిపించిందా?
2: అనిపించింది.
1: ఎందుకు రాలేదనుకుంటున్నావు?
2: ఇంకా బాగా ప్రిపేర్ అయితే బాగుండేది ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఈసారి ఎప్పుడైనా కాంపిటీషన్ పెడితే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడానికే ట్రై చేస్తాను.
1: వెరీ గుడ్. కాంపిటీషన్ కోసం నువ్వు అసలు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు, అంటే ఎంత టైం పట్టింది నీకు ప్రిపేర్ అవ్వడానికి?
2: వన్ డేలో
1: ప్రిపేర్ అయిపోయా. అంటే సోర్స్ ఏంటి నీకు? ఆకాశవాణి గురించి రాయమన్నారు కదా, ఎక్కడ సెర్చ్ చేసావు?
2: నాకెలా తెలుసంటే అంతకు ముందు అదే కదా రేడియోలో నుంచే కదా అందరూ వినేది.
1: ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా?
2: అంటే ఫ్రెండ్స్.
1: ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమని నీకు అసలు ఎవరు చెప్పారు, లేకపోతే నీకే అనిపించిందా?
2: మా మేడం వాళ్ళు చెప్పారు, అంటే ఆకాశవాణి ఇక్కడ వాళ్ళు వచ్చి మా మేడమ్స్కి చెప్తే వాళ్ళు చెప్పారు మాకు పార్టిసిపేట్ చేయండి.
1: ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారా?
2: నేను కాంపిటీషన్లో ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాను మమ్మీ అనేసి మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తే పర్లేదు చెయ్యి అనేసి చెప్పారు.
1: ఇప్పుడు ప్రెసెంట్ నువ్వేం చదువుతున్నావు?
2: నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్.
1: ఏ గ్రూప్?
2: బీకామ్ కంప్యూటర్స్.
1: ఓకే. ఇంకా చదువు స్టడీస్ అయినా
2: ఇంకా పార్ట్ టైం వర్క్ కూడా వెళ్తాను.
1: ఓ వెరీ గుడ్. చదువు ఒక పక్క, జాబ్ ఒక పక్క, వెరీ గుడ్. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు, అంటే హాబీస్ ఎలాగా ఏమన్నా ఉన్నాయా?
2: డాన్సింగ్.
1: డాన్స్ చేస్తావా? క్లాసికల్ డాన్సా మామూలా?
2: లేదు, మాస్.
1: మాస్ డాన్స్. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంకిత?
2: మన్మధుడానే కలగన్న.
1: ఓ మంచి పాట. మరి విందామా నీ ఫేవరెట్ సాంగ్?
2: ఓకే విందాం.

0: చెప్పారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు?
1: అంటే ఆ టైంలో వాళ్ళు ప్రైజ్ అనౌన్స్ చేసే టైంలో నేను లేను, అంటే నేను పార్ట్ టైం వర్క్కి వెళ్తానని చెప్పా కదా, వెళ్ళడం వల్ల వెళ్ళిపోయినా నేను బస్సులో ఉండగా నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది, ఎలా నీకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. అసలు నేను అనుకోలేదు నాకు ప్రైజ్ వచ్చింది అనేసి, జస్ట్ నార్మల్గా మేడం వాళ్ళు చెప్పారని పార్టిసిపేట్ చేశాను, కానీ ఆకాశవాణి వాళ్ళు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు.
0: హ్యాపీనా మరి?
1: ఫుల్ హ్యాపీ.
0: గుడ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు బీకామ్ చేస్తున్నావు కదా, తర్వాత ఇంకా చదవాలా లేకపోతే జాబా ఏంటి?
1: ఎంబీఏ చేయాలి.
0: ఎంబీఏ తర్వాత
1: బ్యాంక్ కోచింగ్, నెక్స్ట్ బ్యాంక్ జాబ్.
0: బ్యాంక్ జాబ్ నీ ఎయిమ్? ఓకే. ఇప్పుడు యూత్కి నువ్వేమన్నా సలహా ఇద్దామనుకుంటున్నావా, సజెషన్స్ ఏమైనా?
1: నేను చదువుకుంటూ జాబ్ చేయడం అనేది కూడా చాలా కష్టం, కానీ నేను చదువుకుంటూ జాబ్ చేస్తున్నానంటే అంటే కొంతమంది యూత్కి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండకపోతాయి, కానీ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను వర్క్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా టైం వేస్ట్ చేయకుండా ఎక్కువగా ఫోన్ యూజ్ చేయకుండా, అలాగే బాయ్స్ కూడా ఎక్కువ డ్రగ్స్కి మందుకి అలాంటి వాటికి ఎక్కువగా యూజ్ దానికి ఎక్కువగా అడిక్ట్ అవ్వకుండా మంచిగా చదువుకుని పేరెంట్స్కి సపోర్ట్గా నిలబడాలని అని చెప్పాలనుకుంటున్నాను.
0: మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి.
1: మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు జాబ్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి, కాబట్టి వాళ్ళు చాలా ఫోకస్ చేస్తే ఇప్పుడు మేము చదివే చదువు డిగ్రీ కూడా చాలా వేస్ట్, అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి అయితే చాలా వేస్ట్. అందుకనే ఇప్పుడు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ, అలాగే వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్కి కూడా ఎక్కువగా సపోర్ట్గా నిలబడతారు.
0: ఒక స్కిల్ ఏదైనా నువ్వు నేర్చుకోవాలి లేదా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే అది ఏంటి?
1: అంటే సిస్టమ్ వర్క్ ఒకటి నేర్చుకోవాలి, అలాగే స్పీకింగ్ స్కిల్స్,
0: కమ్యూనికేషన్ స్కిల్స్, ఏం భయపడకుండా చక్కగా మాట్లాడాలి.

0: ఓకే అంకిత, మరి ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఆడదామా?
1: ఓకే మేడం, ఆడదాం.
0: కాలేజ్ అయిపోగానే నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి?
1: ఇంటికి వెళ్ళి పడుకోవడం.
0: అటెండెన్సా, ఇంటర్నల్ మార్క్సా, ఆ రెండిట్లో నిన్నేది ఎక్కువ భయపిస్తుంది?
1: ఇంటర్నల్ మార్క్స్.
0: మార్నింగ్ క్లాస్ ఇష్టమా, ఆఫ్టర్నూన్ క్లాస్ ఇష్టమా?
1: మార్నింగే.
0: మధ్యాహ్నం నిద్ర వస్తుంది. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?
1: అకౌంట్స్.
0: బోరింగ్ సబ్జెక్ట్?
1: ఈకామర్స్.
0: లాస్ట్ బెంచా, ఫస్ట్ బెంచా?
1: ఫస్ట్ బెంచ్.
0: వెరీ గుడ్. మీ కాలేజ్ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు?
1: చాలా బాగుండిద్ది, ఫ్రీడమ్ ఎక్కువ ఉండిద్ది.
0: కాలేజీలో ఒక విషయం జరిగింది, అది బెస్ట్ మెమరీ. అంటే
1: కాలేజీలో ఫేర్వెల్ జరిగింది, అప్పుడు డ్యాన్స్
0: డ్యాన్స్ వేసావా? మాస్ డ్యాన్స్ వేసావా?
1: ఏ పాట? స్టేజ్ మీద కాదు, స్టేజ్ కింద ఫ్రెండ్స్ తోటి.
0: ఓకే, ఏ పాటకి వేసావు?
1: ఆ కుర్చీని మడత పెట్టి.
0: ఓ, నీ డ్రీమ్ జాబ్ ఏంటి?
1: బ్యాంక్ జాబ్ ఆర్ ఏదైనా గవర్నమెంట్ జాబ్.
0: నీకు బాగా, నిన్ను బాగా ఇన్స్పైర్ చేసేది ఎవరు? ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారా?
1: డాడీ.
0: మీ డాడీయా? ఒకవేళ నువ్వు బీకామ్ కంప్యూటర్స్ తీసుకోకుండా ఉంటే ఇంకా ఏ కోర్స్ తీసుకునేదానివి?
1: నర్సింగ్. నర్సింగ్ వైపు వెళ్ళేదా?
0: నర్సింగ్ ఇష్టమా? ఓకే. కానీ నువ్వు ఇంటర్లో సిఈసియా?
1: ఎస్ మ్యామ్.
0: సిటీ లైఫ్ ఇష్టమా, విలేజ్ లైఫ్ ఇష్టమా?
1: విలేజ్ లైఫే.
0: సక్సెస్ అవ్వాలనుకుంటున్నావా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా?
1: సక్సెస్ ఆర్ హ్యాపీ? సక్సెస్ ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాం.
0: సక్సెస్ లేకపోతే హ్యాపీగా ఉండలేమా?
1: ఎందుకంటే సక్సెస్ లేకపోతే ఎలా హ్యాపీగా ఉండగలం? అంటే మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వకపోతే హ్యాపీగా ఉండలేం కదా, అందుకనే.
0: ఓకే. బుక్సా, మూవీసా?
1: మూవీస్.
0: వీటిలో ఏది బాగుంటే అట్లా? హోమ్ ఫుడ్డా లేకపోతే స్ట్రీట్ ఫుడ్డా?
1: స్ట్రీట్ ఫుడ్డే.
0: గ్రూప్ స్టడీ ఇష్టమా లేకపోతే సింగిల్గా చదవడం ఇష్టమా?
1: సింగిల్గా చదవడమే ఇష్టం.
0: గ్రూప్ స్టడీ డిస్టర్బెన్స్ ఎక్కువ?
1: డిస్టర్బెన్స్ ఎక్కువ మాటలు.
0: మార్నింగ్ లేవడానికి నువ్వు ఎన్ని అలారమ్స్ పెడతావు?
1: అలారమే పెట్టను.
0: నువ్వే
1: ఎప్పుడు? నేనే లెగుస్తాను, కానీ చాలా లేట్గా లెగుస్తా.
0: మరి కాలేజ్కి?
1: కాలేజ్కి 8 కాలేజ్ కదా, 7:30. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు లేపుతారు నన్ను. లేగు లేగు.
0: ఇంటి దగ్గరకు వచ్చి లేపుతారు?
1: ఆహా, మేము రూమ్లో ఉంటాం కదా ఇప్పుడు, హాస్టల్.
0: ఫస్ట్ టైం కదా స్టూడియోలో, నీకు ఏమన్నా టెన్షన్గా అలా ఉందా?
1: ఫస్ట్ స్టార్టింగ్ చాలా భయంగా ఉంది. అలా మాట్లాడడం స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు ఇంక ఇప్పుడు మాట్లాడాలి అనిపిస్తుంది.
0: సరే అంకిత, ఇవాళ మరి నీకు ఎలా అనిపించింది ఆకాశవాణి స్టూడియోకి వచ్చి వన్ డే ఆర్జేగా? నీ ఎక్స్పీరియన్స్ బాగుందా, ఎలా ఉంది?
1: చాలా బాగుంది మేడం.

0: బ్యాంక్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్ నీ ఎయిమ్ అని చెప్పావు కదా, మరి దానికి ఎలా ప్రిపేర్ అవుదామని?
1: అంటే ఇప్పుడు ఎలా
0: ఎంబీఏ చేద్దాం అనుకున్నావు కదా,
1: ఎంబీఏ అయిపోయిన తర్వాత అలానే పార్ట్ టైం కంటిన్యూ చేస్తూ అప్పుడు బ్యాంక్ కోచింగ్కి వెళ్తాను కదా, అలా అలా బ్యాంక్ కోచింగ్ తీసుకుంటూ ఇంకా బయట ఉంటాయి కదా, అంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ బ్యాంక్ అంటే అంతకుముందు ప్రీవియస్ జరిగిపోయిన పేపర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి గ్యాదర్ చేసుకుని వాటిల్లో ఆన్సర్స్ అవి చూసుకుని
0: కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకోవాలి ఎంబీఏ తర్వాత. ఓకే, డాన్స్ అంటే ఇష్టం అన్నావు కదా, ఎప్పుడైనా వేసావా అంటే విడిగా బయట?
1: వేశాను.
0: ఎక్కడ
1: అంటే ఇప్పుడు హాస్టల్ అంటే

0: రూమ్లో ఉంటాం కదా, ఇంటికి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ ఉంటారు, డాడీకి కూడా బాక్స్లు ఉన్నాయి, డీజే బాక్స్లు, అవన్నీ పెడతాడు. నేను వెళ్ళిన వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నేను వచ్చానని ఇంకా అప్పుడు అందరం కలిసి వేస్తాం.
1: బాగా
0: ఇంటికి వెళ్ళిన ప్రతిసారి
1: బాగా ఎంజాయ్ చేస్తావా?
0: ఫుల్గా.
1: ఏమన్నా కాలేజ్ ఫంక్షన్లో ఏమన్నా వేసావా?
0: ఇంటర్ చదువుకునేటప్పుడు కాలేజ్ ఫంక్షన్లో యువ కెరటాలు అని పెద్ద ఫంక్షన్ జరిగింది మచిలీపట్నంలో,
1: ఓకే.
0: అక్కడ కూడా వేసాను. అప్పుడు కూడా మాకు మా బ్యాచ్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు.
1: ఏ పాటకి వేసావు?
0: అంటే అది అంటే అదేం మాస్ సాంగ్ ఏం కాదు, క్లాసికల్ సాంగ్ ఏ, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే కోయిల అనే సాంగ్ వేశాను.
1: ఓకే ఓకే. ఆకాశవాణి స్టూడియోకి వచ్చి ఇవాళ వన్డే ఆర్జేగా చాలా బాగా మాట్లాడావు, చక్కగా మాట్లాడావు. నువ్వు అనుకున్న నీ గోల్స్ అని నువ్వు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్టపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెక్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24, 25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో కేప్ వెర్డే ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్ బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్సేమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్టపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6 పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాల తయారీ సిహెచ్వి రజనీకుమారి గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ముందు రజనీకుమారి గారు ఉన్నారు. వీరి ప్రవృత్తి వివిధ మెటీరియల్స్ తో అంటే మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్ తో విగ్రహాలు తయారు చేయడం, చిత్రలేఖనం, తర్వాత వెంటిలేషన్ కూడా వీరు చేస్తూ ఉంటారు. నమస్కారం అండి రజనీకుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తి టీచర్?
2: అవునండి.
1: కానీ మరి మీ ప్రవృత్తి చూస్తే మీకు చిత్రలేఖనము, పెయింటింగ్, తర్వాత రకరకాల వస్తువులతో బొమ్మల విగ్రహాలు తయారీ ఉంటుంది కదా, ఎప్పటి నుంచి మీరు ఈ యొక్క ఆర్ట్ లోకి వచ్చారు?
2: సార్, నేను 1996-97 సంవత్సరాల్లో రాజమండ్రిలో బీఈడీ చేయడం జరిగింది. అక్కడ మా గురువు గారైనటువంటి ఎన్ఎస్ శర్మ గారు చిత్రలేఖనంలో మరియు శిల్పంలో కూడా ఉపాధ్యాయులు. ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్ పొంది ఆ రోజు నుంచి కూడా చిత్రలేఖనం మీద, అలాగే ఈ శిల్పాలు చేయడం మీద దృష్టి కేంద్రీకరించాను. ఖాళీ సమయాల్లో ఈ బొమ్మలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటానండి.
1: అంటే ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటుంది దీనికి సాధారణంగా, మామూలుగా, లేకుంటే హాబీతో చేయొచ్చు అంటారా, లేకుంటే ఆ టేస్ట్ ఉండాలంటారా మనిషికి?
2: ఆ టేస్ట్ ఉండాలండి, అలాగే నేర్చుకోవాలనేటువంటి పట్టుదల కూడా ఉండాలా. సహజంగా నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయటం మీద కానివ్వండి, లేదా బొమ్మలు చేయటం మీద ఇంట్రెస్ట్ గా ఉండేది. దీనిని ఆయన దగ్గర పదును పెట్టుకోవడం జరిగింది. 2 సంవత్సరాల పాటు ఆయనతోటే ఉండి ఆ మెళకువలు కొన్ని తెలుసుకోవడం జరిగిందండి.
1: అంటే మీకు గురువుల వారు కాకుండా ఇన్స్పిరేషన్ కేవలం ఉన్నారా?

అప్పుడే బడేయటమ్మా. ఎవరేసుకుంటారు? అదేమిటి వెంకన్నా, ప్రీ స్కూల్లో వెయ్యి. ప్రీ ఇస్కూలా అంటే ఏటమ్మా? అమాయకంగా అడిగాడు. అదే, ఈ రోడ్డు చివర అంగన్వాడీ బడిలేదు, అదే ప్రీ స్కూల్ అంటే. అక్కడ పిల్లవాడిని వెయ్యి, పద్మని మా బడికి పంపించు. చదివించడం మా వల్ల ఏటవుతుందమ్మా? బోలెడు పుస్తకాలు, బట్టలు కొనాలి, డబ్బు ఏడండి వస్తుందమ్మా. డబ్బులెందుకు వెంకన్నా? పుస్తకాలు, యూనిఫారాలు ప్రభుత్వమే ఇస్తుంది. నోట్సులు నేను కొనిపెడతాలే, లేకపోతే హాస్టల్లో వేద్దాం. అప్పుడు ఖర్చంతా హాస్టలే భరిస్తుంది. గవర్నమెంటు మీ వంటి వాళ్ల పిల్లల కోసం చాలా చాలా చేస్తుంది. ఉపయోగించుకోకపోతే ఎట్లా వెంకన్నా చెప్పు. రేపటి నుండి పద్మని బడికి పంపించు అని వివరంగా చెప్పి వెళ్లిపోయింది సుజాత. ఈ పంతులమ్మకు పనే లేదు, విసుక్కున్నాడు. మరునాడు, ఏమే పోలీ, ఈవేళ నువ్వు ఇంట్లో ఉండి పిల్లగోడిని చూసుకోవే, దీనిని తీసుకుని పొలం పోతా. పదవే పద్ది, పొలం వెళ్దాం, బయలుదేరవే అని భార్యని కూతుర్ని కసిరాడు వెంకన్న. అదేంటయ్యా, పిల్లని బడికి పంపొచ్చు కందా. నానా, నేను బడికి పోతానే అంది పద్మ. ఛత్, మీరిద్దరు నోరు మిండహే. మీరందరూ నేను చెప్పింది వినాల్సిందే. హూ, బయలుదేరవే పద్ది కూతురు మీద అరిచాడు. అలాగే నాన్న, భయంగా లగెత్తింది పద్మ. అక్కడ సుజాత టెన్షన్ పడుతోంది. పద్మ బడికి రాలేదు, ఏ విషయమూ ఈరోజు తెలుసుకోవలసిందే అనుకుంటూ పద్మ ఇంటికి వచ్చింది సుజాత. పోలమ్మా, పద్మ ఏది అడిగింది సుజాత. మా ఆయన నన్ను పిల్లగాడి దగ్గరుండమని అమ్మాయిని పొలం తీసుకెళ్లాడమ్మా చెప్పింది పోలమ్మ. సరేలే, నేను వెళ్తున్నాలే, వెళ్లిపోయింది సుజాత. నడుస్తూనే ఆలోచించసాగింది. పద్మ తెలివిగలది, ఆ పిల్లని ఎలాగైనా చదివించాలి. ఆమె బుర్ర పాదరసంలా పనిచేసింది. మొన్న ట్రైనింగ్కి వెళ్లినప్పుడు బాలల హక్కుల చట్టం 2009 గురించి చెప్పారు కదా, అంతకుముందు బాలలను పనిలో పెడితే జరిమానా వేసే చట్టం ఉండనే ఉంది. సరే ఎహనేం, చూద్దాం అనుకుంది సుజాత. ఆ సాయంకాలం పొలానికి ఆఫీసర్లు, టీచరు వస్తున్నారు. ఏమిటా అని చోద్యం చూస్తున్నారు అక్కడ పనిచేసేవాళ్లు. టీచరు తమ దగ్గరికి వచ్చి పద్మను పిలవడం గమనించారు. వెంకన్న గాడి పని అయిపోయిందిలే, పిల్లని బడికి పంపమని మనందరం ఎంత చెప్పినా పంపట్లేదు, ఇప్పుడేం చేస్తాడో చూద్దాం గొణుక్కున్నారు. ఇదిగో వెంకన్న, ఇట్రా, ఈయన లేబర్ ఆఫీసర్ గారు, ఈయన ఆర్డీఓ గారు, ఈయన గారేమో వెల్ఫేర్ ఆఫీసరు, మీ అమ్మాయిని బడికి పంపమని చెప్పడానికి వచ్చారు అని చెప్పింది సుజాత. నేను పంపనమ్మా విసుక్కున్నాడు వెంకన్న. ఏం, ఎందుకు పంపవు అడిగారు ఆర్డీఓ. అదేంటయ్యా, కూలోళ్ళం, మా మందరం రెక్కాడిస్తే గాని మాకు డొక్కాడదు, అందుకే పని చేయిస్తుండా, బడికి పంపను ధైర్యంగా చెప్పాడు. అలాగా, సరే 2 నిమిషాలుండి చూద్దాం అంటూ డిఎస్పీ గారికి ఫోన్ చేశారు. ఇంతలో లేబర్ ఆఫీసర్ దగ్గరకొచ్చి నచ్చజెప్ప చూశాడు. వెంకన్న వినలేదు. సరే, పోలీసులు వస్తే గాని లొంగని మొండికట్టమన్నమాట ఈ వెంకన్న అని అర్థమైంది అక్కడున్న అందరికీ. 5 నిమిషాల్లో డిఎస్పీ గారు జీపులోంచి దిగారు. వెంకన్న ఎవర్రా? నేనేనయ్యా. పిల్లల్ని పనిలో పెడితే 25,000 రూపాయలు ఫైన్ కట్టాలి, జైలుకు వెళ్లాలి తెలుసా, హోంకరించాడు డిఎస్పీ. వెంకన్నకి ముచ్చెంటలు పోశాయి, భయంతో వణికిపోతున్నాడు. అయ్యా అయ్యా బతిమలాడుతున్నాడు. నేను డబ్బులు కట్టలేనయ్యా. ఆఫీసర్లు వినలేదు. పద్మను జీప్ ఎక్కించుకుని హాస్టల్కి తీసుకుని వెళ్లారు, హాస్టల్లో చేర్చారు. ఇక అంతే, పద్మ జీవితం పూర్తిగా మారిపోయింది. చదువులో మునిగిపోయింది, 10వ తరగతి వరకు అత్యుత్తమ మార్కులతో పాసైంది. తరువాత ఇంటర్మీడియట్ కూడా హాస్టల్లోనే ఉండి చదివి మంచి మార్కులతో పాసైంది. తన ఈ ఉన్నత స్థితికి కారణమైన సుజాత టీచర్ ఆమె మనసులో దేవత. ఏ రోజు ఆమెను తలుచుకోకుండా ఉండేది కాదు. ఇంటర్ పూర్తయ్యాక సుజాత టీచర్ దగ్గరకు వెళ్ళింది. నమస్తే టీచర్ గారు. నమస్తే, రా పద్మ కూర్చో, ఆప్యాయంగా ఆహ్వానించింది సుజాత. టీచర్ గారు, నన్నిప్పుడు ఏం చదవమంటారు? పద్మ అడిగింది. నేను టీచర్ని, నిన్ను నీలాంటి ఎంతోమందికి స్ఫూర్తిని

0: ఇచ్చాను కదా, మరి ఆలోచించుకో ఏం చేస్తావు. అర్థమైంది టీచర్, నేను నీలాగా టీచర్ని అవుతాను. ఓకే గుడ్, సరే వెళ్ళి వస్తాను టీచర్. ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో అమ్మా నాన్న ఇప్పుడు నీతో ఎలా ఉంటున్నారు? బాగుంటున్నారు టీచర్. సరే మంచిదమ్మా, అయితే ఈ పూట ఇక్కడే ఉండు, రేపు ఉదయం వెళ్దు గాని. సరేనా? సరే మేడం. భోజనం చేసి నిద్రలోకి జారుకుంది పద్మ. నిద్రలో ఆమెకి ఎన్నో కలలు. ఆ కలలో ఆమెకి టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్గా ఉంటూనే హాస్టల్లో ఉండి వెనకబడిన పిల్లల్ని ముందుకు తీసుకొచ్చే ఉద్యోగాన్ని ఎన్నుకుందామే. పద్మకి చదువంటే ఇష్టం, చదువుకునే పిల్లలంటే మరీ మరీ ఇష్టం. ఆడపిల్లలు చదువుకుంటుంటే వారిని చదివిస్తూ ఇంకా చదువుకి దూరంగా ఉన్న ఆడపిల్లల్ని వెతికి వెతికి పట్టుకొస్తుంది. వాళ్ల అమ్మా నాన్నలు మా అమ్మాయికి చదివేందుకు ఉద్యోగం చెయ్యాలా ఉళ్ళేలాలా అనంటే వాళ్లకి కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో చెప్తుంది. అమ్మాయిలను బ్రిడ్జ్ స్కూల్లోనో హాస్టల్లోనో చేర్పిస్తుంది. అక్కడితో ఆగదు, వాళ్ల చదువుకి తగిన స్థాయిలో పని ఇప్పిస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు పద్మకు పనేమి లేదా అని. పని లేకేం, ఆమెకు చాలా పని ఉంటుంది. కాని తన వంటి కొంతమంది ఆడపిల్లలకి చదువు చెప్పించాలని, స్వావలంబన కల్పించాలని, వారికి ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలని, వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్ చేయాలని, ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆమె అభిలాష ఆకాంక్షలు. ఈ అభిలాష కలగడానికి కారణం ఆయన సుజాత టీచర్. ఇంతలో పద్మ, ఎంతసేపు కలలు కంటావు, నిద్రలే నిద్రలే అంటూ లేపింది. అదేం టీచర్, నేను టీచర్ని అవ్వలేదా? ఉద్యోగం చేస్తున్నాను కదా, అందరినీ పైకి తీసుకొస్తున్నాను కదా. సరే ఇంకా రెండేళ్ళు అయిన తర్వాత ట్రైనింగ్ అయ్యాక ఆ కళలు నిజం చేసుకుంది గాని, ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి తరువాత డిఈడి అప్లికేషన్ పెట్టాలి, త్వరగా వచ్చేసాయి. అలాగే టీచర్.
1: మీరింతవరకు స్ఫూర్తి శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానికి విన్నారు. ఇప్పుడు ఒక కార్మిక గీతం వినండి.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

శృతులేలు చిత్రానికి కేజేఎస్ దాస్ పాడిన పాట అది. సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల సంస్థ ఐజీ ఆకేఆర్ రవికృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బసవతార్గం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దేశం నుంచి 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో సమాజ భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమవంతు బాధ్యతగా నిక్షయమిత్ర కార్యక్రమంలో భాగస్వాములై క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల కోసం 76 మంది లబ్ధిదారులకు 68,42,000 రూపాయల చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గత 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14,22,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ
1: మన పాలకొల్లు నియోజకవర్గంలో ఈ రోజు 76 మందికి 66,42,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ప్రతి వారం 1,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు ఇస్తున్నామని అంటే ఇది మానవత్వమైనటువంటి ప్రభుత్వం. మీరు ఆసుపత్రుల్లో బిల్లులు తెచ్చుకుని మా ఆఫీస్కి వచ్చి ఇస్తే మీరు ఎక్కడికి తిరగడం అవసరం లేకుండా మేమే చెక్కులు ఇస్తున్నామని అంటే ఎంత బాధ్యతాయుతంగా మేమందరం కూడా పనిచేస్తున్నామో
0: రాష్ట వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటివరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 2,41,93,304 మందికి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన 8,45,108 పత్రాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఓటర్ల వివరాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా నమోదు చేయడం కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తోందని వివేక్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో ఏర్పడే సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నివారణ చర్యలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారని చెప్పారు. అలాగే పప్పు ధాన్యాల పంటల సాగు విధానాలు, మెరుగైన దిగుబడుల సాధనకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంటల నిర్వహణ పద్ధతులు, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై రైతులకు వివరించనున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలియజేస్తూ
2: 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అమలు పరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం.
0: ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన

0: వాకథాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా నషా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, పొగాకు రహిత విద్యా సంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో వంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026పై నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1289, పట్టణ ప్రాంతాల్లో 334 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందుకోసం 5247 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మన్నెపల్లి రామప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని ఎస్విద కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. తొలిసారిగా 2017 జూన్ 22 తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు జీవ వైవిధ్యానికి వర్షారణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వర్షాలు ఉష్ణోగ్రతలను నియంత్రించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి వర్షారణ్యాల పరిరక్షణ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధ్వర్యంలో రూపొందించిన 1972 హెల్ప్లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల్ సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక

0: ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: VIS నమ్మకం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అలుపెరగని తరంగాల ప్రస్థానం డాక్యుమెంటరీ రూపకం వింటారు. రచన శ్రీమతి పి పావని, వ్యాఖ్యానం శ్రీమతి పి పావని, శ్రీమతి ఎస్ శ్రీదేవి, పర్యవేక్షణ శ్రీ ఎం వెంకటరమణ. వినండి అలుపెరగని తరంగాల ప్రస్థానం డాక్యుమెంటరీ రూపకం.
4: తొంభై వసంతాల ఆకాశవాణి కథ, దాంతో ముడిపడి పెనవేసుకుపోయిన మనందరి కథ, వారసత్వంగా అనుభవిస్తున్న సాహిత్య సంపద, తరువాతి తరాలకు మునిపటి కళలను పరిచయం చేస్తూ తాను కూడా సరికొత్తగా పరిచయమవుతున్న ఆకాశవాణి కథ. మన గతం మనది, మన కుటుంబానికి మాత్రమే పరిమితం. మరి ఆకాశవాణి గతం మనందరిది. జాతి, మత, కుల, వర్గాలకు అతీతంగా అందరికీ చెందింది. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నిటినీ మిళితం చేసేసి ఒక్క గొంతుకలా కోటి గుండెలను కదిలించింది, కదిలిస్తూనే ఉంది.

లక్షల పక్షులు వాలి సేద తీర్చుకుంటున్న మహావృక్షంలా అంతెత్తున నిటారుగా నిలిచి విస్తరించిపోయిన తరంగాల తన అంతరంగ సవ్వడులు వినేద్దామా? అప్పటి వారికి జ్ఞాపకంలా, ఇప్పటి వారికి జ్ఞానంలా. తన కథ తానే చెప్పుకుంటున్న 90 ఏళ్ల ఆకాశవాణి. ఈ మజిలీలో ఎన్నో జ్ఞాపకాల దొంతరలు, ఇంకెన్నో అనుభవాల సారాలు. నడక నేర్పి మాయమైన ఎన్నో తరాల తీయనైన స్వరాలు స్వచ్ఛమైన ఆనందాన్ని, అనంతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికిచ్చేసి రేడియో అంటే పెట్టె కాదు, మధురమైన జ్ఞాపకం అంటూ ఆకాశవాణి అంటే గాలి తరంగం కాదు, ఓ భావోద్వేగం అనిపించేలా 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి మన ఆకాశవాణి. తరచి చూస్తే విశ్వానికి పంచిన

0: ఆనందాలే కాదు, రుచి చూసిన చేదు అనుభవాలు, నిట్టూర్చిన సందర్భాలు వెరసి ఈ 90 వసంతాలు. ఇప్పటి తరానికి కావలసింది సాంకేతికత. కాసేపు సాంకేతికంగా మాట్లాడుకుందామా? అసలు రేడియో అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించి తీగలు లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియను రేడియో ప్రసారం, అదే రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో, ఏఐఆర్, ఇది భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. వివిధ భారతి ఆకాశవాణి యొక్క విశిష్ట సేవగా వివిధ భారతిని చెప్పుకోవచ్చు. వివిధ భారతిని 1957 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించారు. దక్కన్ రేడియో 1932వ సంవత్సరంలో హైదరాబాద్ నిజాం పరిపాలనలో ప్రారంభమైంది. ఉర్దూ సామ్రాజ్య నేతృత్వంలో ఈ రేడియో ప్రసారాలు ఉండేవి. ఇక హ్యామ్ రేడియో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలు, అంటే అప్పట్లో ఈ ఫోన్లు సెల్ ఫోన్లు లేవు కదా, సమాచారాన్ని ఈ హ్యామ్ రేడియో ద్వారా పంపేవారు. అయితే ఆకాశవాణి 1930లలో ప్రారంభమై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ కేంద్రాల ద్వారా తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా ఎఫ్ఎం రేడియోలు తెలుగు రాష్ట్రాల్లో నుండి ప్రాచుర్యం పొందగా ఇప్పుడు ఆన్లైన్ రేడియోలు, అదే అంతర్జాల రేడియో సేవలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఇక పెద్దలు కొందరు అనుభవజ్ఞులు వాచ ఏంటంటే మొదటిసారిగా సిలోన్ గా పిలువబడే సింహళంలో ప్రసారాలు మొదలయ్యాయి. ప్రాంతాలు, భాషలు, మాండలికాలు, యాసలు, ఎన్ని రకాల వ్యత్యాసాలు, విభేదాలు ఉన్నా బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో అన్నిటినీ అందరినీ కలుపుకుంటూ నదులన్నింటినీ కలుపుకున్న సముద్రం ఉన్నంత గంభీరంగా ఆకాశవాణి ఏకత్రాటిపై నడుపుతూ శ్రోతల్ని అలరించింది. ఇక ముందు కూడా అలరిస్తూనే ఉంటుంది.
1: దీని వెనుక ఎంతో మంది కృషి, పట్టుదల, ఆసక్తి, గట్టి ప్రయత్నం ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. సంగీత కళాకారులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, ఇంకా వారి శిష్య బృందాన్ని ఈ సందర్భంగా తలుచుకోవడం ముదావహం. ఇక శ్రీలంక నుండి వచ్చిరాని తెలుగు భాషను అక్కడి మాండలిక యాసలతో మిళితం చేసిన ఘనత మీనాక్షి పొంగుదొరై ఇంకా వారి బృందానికి దక్కుతుందనే చెప్పాలి. ప్రారంభంలో 1 కిలోవాట్ తో చాలా తక్కువ పరిధి వరకే ప్రసారాలను ప్రారంభించి చాలా కాలం చేసిన కృషితో ఈరోజు మనం ఎక్కడున్నా ఎప్పుడైనా ఏది కావాలంటే అది వినే సామర్థ్యాన్ని తెచ్చుకోగలిగాం. కాలగమనంలో కాలమే గణన, దేనికైనా గుర్తింపు తేదీలు, నెలలు, సంవత్సరాలు. ఈ పరిభాషలో ఆకాశవాణిని గుర్తు చేసుకుందామా?
0: స్థానికంగా మొదటి స్థానాన్ని ఇస్తే ఆ పరిచయం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా కృష్ణానది ఒడ్డున బెజవాడ గుండె చప్పుడే 1948వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన పుట్టింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆ రోజుల్లో ట్రాన్సిస్టర్ అంటే ఓ అద్భుతం. ఇంటి వసారాల్లో, పొలం గట్ల మీద, పచారీ కొట్ల దగ్గర ఇలా అందరూ ఒక చోట చేరి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అనే గొంతు కోసం ఎదురు చూసేవారు. ఒక్క వార్తలే కాదు, కర్ణాటక సంగీతం, నాటకాలు, యువత కోసం యువవాణి కార్యక్రమాలు, రైతుల కోసం వ్యవసాయ కార్యక్రమాలు, ఇక వివిధ భారతి ద్వారా కోస్తా జిల్లాల సంస్కృతికి, సాహిత్యానికి, వ్యవసాయానికి కూడా దిక్సూచిగా నిలిచింది. డాక్టర్ బాలమురళీకృష్ణ లాంటి దిగ్గజాలు 6 ఏళ్ల వయసులోనే విజయవాడ మైక్ ముందు పాడడం జరిగింది. ఇంకా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యువవాణి వేదిక నుంచే సినీ లోకానికి ఎదిగారు. విజయవాడ కేంద్రం మొదలైన ఏడాదే 6 ఏళ్ల మురళీకృష్ణ గొంతు విని రేడియో పెట్టె మురిసిపోయింది. ఇంజనీరింగ్ చదువుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1964వ సంవత్సరంలో విజయవాడ యువవాణి కార్యక్రమంలో లలిత గీతాలు పాడి మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఆ గొంతు విన్న సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్పీ బాలు అందరికీ సుపరిచితులైపోయారు.

రైతు రాజ్యం పేరిట 1960 నుండే విజయవాడ కేంద్రం పల్లెసీమ లాంటి కార్యక్రమాలను మొదలుపెట్టింది. వరి నారు ఎప్పుడు నాటాలో, మిర్చి తోటకు ఏ మందు కొట్టాలో, కృష్ణా డెల్టాకు నీళ్లెప్పుడు వస్తాయో

0: చదువురాని రైతుకు రేడియోనే బడి అయ్యింది. విజయవాడ పొలాల్లో హరిత విప్లవం పండింది.
1: 1977 ఈ సంవత్సరాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరనేది పచ్చి నిజం. ఒక రేడియో కొన్ని వేల ప్రాణాలను కాపాడిన అరుదైన ఘటన. 1977 నవంబర్ 19 దివిసీమ ఉప్పెన ముంచెత్తింది. ఫోన్ లేదు, కరెంట్ లేదు. ఒక్క విజయవాడ ఆకాశవాణి మాత్రమే బ్యాటరీ సెట్తో పనిచేసింది. సముద్రం ముందుకు పొరులుతోంది, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లండి అంటూ 24 గంటలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఆ స్వరం వినే వేల మంది ప్రాణాలు దక్కించుకున్నారు. సముద్రం ఊరిని మింగేస్తుంటే ఒక్క గొంతు ఊరిని కాపాడింది. ఆ గొంతు పేరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. విజయవాడ నుంచి దక్షిణం వైపు తిరిగితే గుంటూరు స్వరం పూర్తిగా మన పల్నాడుది. 1994 స్థానికంగా పుట్టింది ఇక్కడి ఆకాశవాణి కేంద్రం. ఆకాశవాణి 101.8 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు మొదలుపెట్టింది. విజయవాడ కేంద్రం కోస్తా ప్రాంతం అంతా కవర్ చేస్తున్నా గుంటూరు పల్నాడు యాసతో పల్నాటి వీరచరిత్ర మొదలుకొని మిర్చియాడలో లెక్కలు ఇంకా సాయంత్రం కవితలు వినపడింది ఇక్కడి నుండే. రైతు నుండి రెసిడెంట్ వరకు వివిధ భారతి రిలే హిందీ పాటలతో పాటు పల్నాటి జానపదాలు, ఒగ్గు కథలు, పల్నాటి యుద్ధం, బ్రహ్మనాయుడు కథలు రేడియో నాటకాలుగా వినిపించింది. విపత్తులో నేస్తంగా అండగా నిలిచింది. 2005-2010 హుద్హుద్ తిత్లీ తుఫాన్ల సమయంలో కూడా గుంటూరు ఎఫ్ఎం జనరేటర్ మీద 24 గంటలు పనిచేసింది. తుఫాను హెచ్చరికలు, పునరావాస కేంద్రాల వివరాలు, ఆహార నీటి సరఫరాలు తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించింది. 76 ఏళ్లుగా తుఫాను వచ్చినా, కరెంటు పోయినా, నెట్వర్క్ లేకపోయినా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకు తోడుగా నీడగా నిలిచిన గొంతు మన ఆకాశవాణిది.
0: ఇక ప్రధాన నగరాల్లో ఒకటైన కలకత్తాకు వెళ్దామా? 1923 భారతదేశంలో రేడియో ప్రసారాలు మొదలు పెట్టిన మొట్టమొదటి క్లబ్లలో కలకత్తా రేడియో క్లబ్ ఒకటి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కలకత్తా స్టేషన్ గా 1927 ఆగస్టు 26 అధికారికంగా ప్రారంభమైంది. 1936 AIR గా పేరు మారిన తర్వాత దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ఆకాశవాణి కోల్కతా 6 ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా మారింది. భారతదేశంలో రేడియో ప్రసారాలకు ఊపిరి పోసిన తొలి గొంతుల్లో కలకత్తా రేడియో క్లబ్ ఒకటి. 1923 నవంబర్లో హౌరా బ్రిడ్జ్ నీడలో హుగ్లీ నది గలగల మధ్య మొదలైన ఆ స్వరం ఆకాశవాణి కోల్కతాగా ఈ రోజుకి 90 ఏళ్ల చరిత్ర మోస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలు, బెంగాలీ శాస్త్రీయ సంగీతం, స్వాతంత్ర్య ఉద్యమ సందేశాలు ఇలా ఎన్నింటికో వేదిక అయ్యింది. 1947 దేశ విభజన సమయంలో మౌంట్ బాటన్, నెహ్రూ, జిన్నా ప్రసంగాలు ఇక్కడి నుంచి దేశమంతా వినిపించాయి. పంకజ్ మల్లిక్, హేమంత్ కుమార్, సుచిత్రా మిత్రా లాంటి దిగ్గజాలు కోల్కతా ఆకాశవాణి మైక్ ముందు పాడి బెంగాల్ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. భారత రేడియో చరిత్రకు తొలి పేజీ కలకత్తా ఆకాశవాణి.
1: ఇప్పుడు రాజధాని స్వరం ఢిల్లీ ఆకాశవాణికి వెళ్దామా? భారతదేశపు గుండెకాయగా చెప్పుకునే ఢిల్లీ నుండి 1936 జనవరి 1 మొదలైంది ఆకాశవాణి ఢిల్లీ స్వరం. ఇది కేవలం రేడియో స్టేషన్ మాత్రమే కాదు, స్వాతంత్ర్య భారతదేశపు చరిత్రకు సాక్షి. 1947 నవంబర్ 12 గాంధీజీ పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు సందేశం ఇచ్చింది ఇక్కడే. 1975 ఎమర్జెన్సీ ప్రకటన, మొదటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇలా దేశాన్ని కదిలించిన ప్రతి క్షణం ఢిల్లీ ఆకాశవాణి ద్వారానే ప్రజలకు చేరింది. మెల్విల్ డి మెల్లో, జస్దేవ్ సింగ్, అమీన్ సయానీ లాంటి లెజెండరీ అనౌన్సర్లు, లతా, రఫీ, కిషోర్ పాటలు, సంసద్ వార్తలు అన్నిటికీ కేంద్ర బిందువు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం. భారతదేశ ప్రజాస్వామ్యపు స్వరంగా ఇంకో పేరు తెచ్చుకుంది. 1947 స్వేచ్ఛా భారతం అని ప్రకటించిన గొంతు ఇవాళ మన్ కీ బాత్ చెప్తోంది. అదే ఆకాశవాణి ఢిల్లీ. మన్ కీ బాత్ అంటే మనసులో మాట. 2014 అక్టోబర్ 3 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఆకాశవాణి నెలవారీ రేడియో కార్యక్రమం. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఏఐఆర్ నెట్వర్క్ అంతా ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమం ఎందుకింత ప్రత్యేకతను సంపాదించుకుందో మాట్లాడుకుందాం. ఇందులో సామాన్య ప్రజల కథలు, విజయాలు, వారి నుండి పొందగలిగే స్ఫూర్తిని ప్రధాని స్వయంగా నేరుగా ప్రజలతో పంచుకుంటారు. ఇంకా ఇందులో ఉపాధ్యాయులు, రైతులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, స్టార్టప్స్ నడిపేవారు, ఇలా దేశం నలుమూలల నుంచి సామాన్యుల అసాధారణ కథలు వినిపిస్తారు. ముఖ్యమైన విషయం చెప్పిన మన్ కీ బాత్ ఏ సంభాషణో ఉపన్యాసంగానో ఉండకూడదని నేను చెప్తున్నా కాదు, మీ నుండి నేర్చుకుంటున్నా అనే ఇతివృత్తంతో ప్రారంభించారు. ఇందులో మై గవర్నమెంట్ నమో యాప్ల ద్వారా సూచనలు, కథలు కూడా పంపించే అవకాశాన్ని కల్పించారు. ట్రాన్సిస్టర్ వార్తలు విన్న తరం నుండి మొబైల్లో మన్ కీ బాత్ వినే తరం వరకు రేడియో అంతరించిపోలేదు, కేవలం తన రూపాన్ని మార్చుకుంది అంతే.
0: మరి ఇప్పుడెక్కడికి వెళ్తున్నామో తెలుసా? భారత రేడియోకి తొలి ఊపిరిగా చెప్పుకుని ముంబై ఆకాశవాణికి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా 1927 జూలై 23 ప్రారంభమైంది. 1923 మొదలై 1927 అధికారిక స్టేషన్ గా మారింది. వివిధ భారతికి పుట్టినిల్లు ఇదే. అమీన్ సయానీ, బినాకా గీత్మాలతో దేశం మొత్తం ఊగిపోయింది. ఇక్కడి నుంచే లతా మంగేష్కర్, ఆశా భోస్లే, రఫీ పాటలు మొదటిసారి రికార్డ్ అయ్యింది ముంబై ఏఐఆర్ లోనే. హిందీ సినిమా పాటకి ప్రాణం పోసింది బాంబే ఆకాశవాణి.
1: దక్షిణాది సాంస్కృతిక దీపం ఆకాశవాణి చెన్నై కేంద్రం. మద్రాస్ రేడియో ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ గా 1938 జూన్ 16 నుండి తెలుగులో ప్రసారాలను ప్రారంభించారు. తెలుగు, తమిళ సంస్కృతులకు ఒకేసారి పెద్దపీట వేసింది మద్రాస్ ఆకాశవాణి. మద్రాస్ రేడియోగా 1925 మొదలై దక్షిణ భారత కర్ణాటక సంగీతానికి, నాటకాలకు, సాహిత్యానికి వేదికైంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు, బాలమురళీకృష్ణ గారు, ఎంఎల్ వసంతకుమారి గారు తొలి కచేరీలు ఇక్కడే చేశారు. 1938 నుండి తెలుగు వార్తలు, తెలుగు నాటకాలు కూడా 1938 నుండే మొదలయ్యాయి.
0: మన టైం మిషన్ లక్నో కేంద్రానికి తీసుకెళ్లబోతుంది. రండి తెలుసుకుందాం లక్నో ఆకాశవాణి విశేషాలు. తొలి 6 ఆకాశవాణి కేంద్రాల్లో ఒకటి లక్నో ఆకాశవాణి. నవాబుల గడ్డ లక్నోలో 1938 మొదలైన ఆకాశవాణి ఉర్దూ షాయిరీకి, హిందుస్థానీ సంగీతానికి, రామచరిత్ మానస్ పారాయణకు పెట్టింది పేరు. బేగం అక్తర్, బిస్మిల్లా ఖాన్, గిరిజాదేవి లాంటి దిగ్గజాలు ఇక్కడి మైక్ ముందు పాడారు. ఫౌజీబాయి యొంకేలియే కార్యక్రమంతో సైనికుల గుండెల్లో నిలిచింది. గంగా జమున సంస్కృతిని గాలితరంగాల్లో నింపిన స్వరం లక్నో ఆకాశవాణి.
1: ఇక మన ప్రయాణం కావేరి తీరపు కళాకేంద్రం వైపుగా. ఆకాశవాణి తిరుచి కేంద్రాన్ని చుట్టే సొద్దాం పదండి. మద్రాస్ తర్వాత దక్షిణాదిలో రెండో కేంద్రంగా 1939 మొదలైంది తిరుచి ఆకాశవాణి. కావేరి డెల్టా రైతులకు, త్యాగరాజ ఆరాధనోత్సవాలకు, తమిళ సాహిత్యానికి ప్రాణం పోసింది తిరుచి ఆకాశవాణి. 1944 నుండి తిరువయ్యార్ త్యాగరాజ స్వామి ఆరాధన ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఘనత తిరుచికే దక్కింది. 10 జిల్లాలకు వెలుగునిచ్చిన కళాకేంద్రం ఈ తిరుచి ఆకాశవాణి కేంద్రం.
0: భాషలు వేరైనా భావం ఒక్కటే, రాష్ట్రాలు వేరైనా దేశం ఒక్కటే, ఈ ఒక్కటి అన్న భావాన్ని 90 ఏళ్లుగా ఊపిరిలా ఊదింది ఆకాశవాణి. స్కూలు లేని పల్లె సర్కారులా వచ్చి నల్లబల్ల లేకుండానే నాగరికత నేర్పించింది ఆకాశవాణి. రైతు చెమట చుక్కకి విలువ చెప్తూ యుద్ధం వచ్చినా, తుఫాను వచ్చినా, నెట్లు, నెట్వర్క్లు పోయినా ఆగకుండా, మూగపోకుండా కోటి గుండెలకు కొండంత ధైర్యం ఇచ్చిన గొంతు ఆకాశవాణి. 90 వసంతాల ప్రయాణంలో లెక్కలేనన్ని కథలు, కోట్ల కొద్దీ కన్నీళ్లు, చెరగని చిరునవ్వులు అన్నిటికీ సాక్ష్యంగా నిలిచింది ఆకాశవాణి స్వరం. టెక్నాలజీ మారుతుంది, తరాలు మారిపోతున్నాయి, కానీ భారతమాత పిలుపు వినిపించే గొంతు మారదు.
1: ఇది మనందరి ఆకాశవాణి 90 వసంతాల అద్భుతమైన అరుదైన కథ. ఈ కథలో ఎన్నో వేల గళాలకు మైకులిచ్చింది. వేదిక లేని వారికి రంగస్థలం.

0: అయింది. లెక్కలేనంత అశేష జనవాహిని అలరించింది. నూరు వసంతాలను ఇంతే అందంగా చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
1: ముగింపు నచ్చట్లేదు. కాదు కాదు, ముగించేయడం నచ్చట్లేదు. అలు పెరగని ఆకాశవాణితో అనుబంధం అలానే ఉంటుంది. మరి కొనసాగింపు కావాలా?
2: కొనసాగింపో కొసమెరుపో, అసంపూర్ణంగా తోస్తోంది కదా.
1: 90 ఏళ్ల ఆకాశవాణి కథలో చొరవ తీసుకుని మరీ ఇంకొంచెం తొంగి చూస్తే,
2: ఆకాశవాణి చాలా మంది కళాకారులకు మొదటి వేదిక అయింది. గుర్తు చేసుకుందాం వారందరి గురించి ఇంకోసారి.
1: ముందుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో లలిత సంగీత గాయకుడిగా తన కెరీర్ను మొదలు పెట్టారు. 1940 రేడియోలో పాడిన పాటలతోనే ఆయన గొంతు ఇంటింటా చేరింది. సినిమాల్లోకి రాకముందే ఘంటసాల మనందరి రేడియో స్టార్ అయిపోయారు. తెలుగు సినిమా గాయకుల్లో గాన గంధర్వుడుగా పేరు తెచ్చుకున్నారు.
2: ఆకాశవాణి మద్రాసులో చిన్నారుల కార్యక్రమంలో పాడడంతో మొదలైంది ఆవిడ కెరీర్. 1950 పెండ్యాల నాగేశ్వరరావు గారు రేడియోలో పి సుశీల గారి పాట విని తెలుగు సినిమాలో గాయనిగా అవకాశం ఇచ్చారు. 40,000 పైగా పాటలు, 5 జాతీయ అవార్డులు ఆవిడను వరించాయి.
1: ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఆకాశవాణి లలిత సంగీత పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. రేడియో అనౌన్సర్ కావాలని కలలు కన్నారట. కానీ ఎస్పీ కోదండపాణి ఆయన పాట రేడియోలో విని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఈ లెజెండరీ 16 భాషల్లో 40,000 పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డులో కూడా స్థానాన్ని దక్కించుకున్నారు.
2: ఇక పివి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుందాం. పివి శ్రీనివాస్ గారు ఆకాశవాణి కళాకారుడిగా చాలా ఏళ్లు పనిచేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పాడారు. రేడియోలో ఆయన గజల్స్, లలిత గీతాలు ఎంతో ప్రఖ్యాతిని పొందాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు పర్మనెంట్ వాయిస్ గా జీవాన్ని పోశారు.
1: మరి ఇంకొకరు ఎంఎస్ రామారావు గారు తెలుగు వారి ఆధ్యాత్మిక జీవితంలో భాగాన్నే తీసేసుకున్నారు. ఎంఎస్ రామారావు సుందరకాండ హరికథను మొట్టమొదట ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం చేశారు. రేడియోలో వచ్చిన సుందరకాండ రికార్డులు కోట్లాది అమ్ముడుపోయాయి. అప్పట్లో ప్రతి తెలుగు ఇంట్లో వినిపించిన గొంతు ఎంఎస్ రామారావు గారిదే.
2: కొసరాజు రాఘవయ్య చౌదరి, అందరికీ కొసరాజుగా పరిచయం కదా. ఆకాశవాణిలో గీత రచయితగా చాలా పాటలు రాశారు కొసరాజు గారు. జానపద బాణిలో రేడియో కోసం రాసిన పాటలే ఆయన్ని సినిమాల్లోకి తీసుకొచ్చాయి. జనతా గ్యారేజ్ బిరుదుతో పాటు 3,000 పై చిలుకు పాటలు రాశారిన.
1: ఇంకొకరు కొంగర జగ్గయ్య. సినిమా నాకు పేరు తెచ్చింది కానీ రేడియో నాకు గొంతు ఇచ్చింది అనేవారు కొంగర జగ్గయ్య. ఆయన గొంతు వింటే చాలు ఆకాశవాణి వార్తలేమో అనిపిస్తుంది ఇప్పటికీ. ఆకాశవాణి ఫుల్ టైమ్ తెలుగు న్యూస్ రీడర్ గా చేసిన మొదటి సినీ నటుడు జగ్గయ్య. మద్రాస్ కేంద్రంలో న్యూస్ రీడర్ ఇంకా అనౌన్సర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. 1950 ఆయన గంభీరమైన గొంతు రేడియో ద్వారా ప్రతి తెలుగింట్లో వినిపించేది. తెలుగు, ఆంగ్లం ఈ 2 భాషల్లో వార్తలు చదివేవారు. సినిమాల్లోకి రాకముందు రేడియో నాటకాల్లో హీరోగా 100 కొద్దీ నాటకాలు వేశారు. కన్యాశుల్కం, గుణసుందరి కథ లాంటి రేడియో నాటకాలు అత్యధిక ప్రాచుర్యం పొందాయి. శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి నటులకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారు ఆయన. ఆయన డబ్బింగ్ కు కళాప్రపూర్ణ బిరుదు కూడా వచ్చింది.
2: వేదాంతం రాఘవయ్య గారు విజయవాడ కేంద్రంలో నాట్య విభాగంలో ప్రొడ్యూసర్ గా చేశారు రాఘవయ్య. రేడియో నాటకాలకు కొరియోగ్రఫీ కూడా చేసేవారు. ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి డైరెక్టర్ గా వెళ్లారు. 1953 దేవదాసును చిత్రీకరించారు ఈయన.
1: ఇంకొకరు పాలుబాయి భానుమతి. 1940 విజయవాడ ఆకాశవాణిలో గాయనిగా, నటిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. రేడియో నాటికల్లో నటిస్తున్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి.
2: బాలంత్రపు రజనీకాంతరావు, ఈ పేరు తెలియని వాళ్లు కూడా ఎక్కువ ఉండరేమో. విజయవాడ ఆకాశవాణి మొదటి సంగీత దర్శకుడుగా 30 ఏళ్లు పనిచేశారిన. భక్తి రంజని, లలిత సంగీతం లాంటి కార్యక్రమాల రూపకర్త. ఘంటసాల, సుశీల, లీల,

0: శ్రీ భారతం అనేల. 1970ల నుండి ప్రతి ఆదివారం ఉదయం 7:30 వచ్చే కంచు కంఠం, వ్యంగ్యం, కథ చెప్పే విధానాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పాండవుల కథ చెప్తూనే నేటి రాజకీయాలను, సమాజాన్ని వ్యంగ్యంగా విమర్శించేవారు. సెన్సార్ను కూడా తట్టుకునే తెలివైన పదజాలము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
1: 1950ల నుండి 80ల మధ్య కాలంలో వివిధ భారతి, ఆకాశవాణి లేకుండా తెలుగు సినిమా పాటలు హిట్ అయ్యేవి కావు. బినాక, గీత్మాలలో వచ్చే తెలుగు పాటలు నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యత పొందేవి. 1950ల నుండి 90ల మధ్య తెలుగు సినిమాకు ప్లేబ్యాక్ సింగర్స్, రచయితలు, నటులు ఎక్కువ మంది విజయవాడ రేడియో స్టేషన్ నుంచి వచ్చారు. అందుకే దీన్ని సినీ సరస్వతి నిలయం అని పిలుస్తారు. రేడియో లెజెండ్స్ అందరికీ ఓ పెద్ద సెల్యూట్ చేద్దామా?

0: వాళ్ల గొంతులు ఆగిపోయినా రేడియో తరంగాల్లో అవి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
1: రేడియో ఒక బిల్డింగ్ కాదు, ఒక గుడి. మైక్ విగ్రహం అయితే రికార్డింగ్ రూమ్ గర్భగుడి. 1948 డిసెంబర్ 1 నుండి ఈ గుడిలో పుట్టిన ప్రతి గొంతు తెలుగు జాతి మనసులో దేవుడైపోయింది. ఒక యుగం మొత్తం పేపర్ లేదు, టీవీ లేదు, నెట్ లేదు, కానీ ప్రతి ఇంట్లో ప్రపంచం మాత్రం ఉండేది, అదే రేడియో.

0: ఇప్పుడు అన్ని ఉన్నా నా స్థానం నాదే అంటూ సత్తాను చాటుతోంది. ఇది మనందరి ఆకాశవాణి కథ.
1: మీరింతవరకు అలుపెరగని తరంగాల ప్రస్థానం డాక్యుమెంటరీ రూపకం విన్నారు. రచన శ్రీమతి పి పావని, వ్యాఖ్యానం శ్రీమతి పి పావని, శ్రీమతి ఎస్ శ్రీదేవి, పర్యవేక్షణ శ్రీ ఎం వెంకటరమణ.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తలు నుంచి రిలే.
3: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. BJP government in West Bengal presents first full budget focusing on social welfare, infrastructure development and employment, announces a slew of women-centric schemes. BRICS National Security Advisors meeting begins in New Delhi to discuss emerging security challenges. External Affairs Minister Dr. S. Jaishankar arrives in Mongolia to hold meeting with his counterpart to deepen economic ties. IMD forecasts heavy to very heavy rainfall over Assam and Meghalaya today. And in FIFA World Cup, Egypt beat New Zealand 3-1 to secure first ever World Cup victory. In a major employment and welfare push, the BJP-led West Bengal government today presented its first full budget 2026-27, focusing on social welfare, infrastructure development and employment, and also announced a slew of women-centric schemes. Presented today by Finance Minister Swapan Dasgupta, has announced the recruitment for 1 lakh vacant posts across various state departments. 33% of these new positions will be reserved for women. We have a detailed report from our Kolkata correspondent.
4: The government proposed a 20% hike in dearness allowance for government and semi-government employees, teachers and teaching staff. Pensioners will also benefit from this increase, which will take effect from 1st October. Presenting a deficit budget of

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి

శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్లో కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా మా కార్యక్రమాలు కొనసాగుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు వినండి టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ప్రశ్న మరొకసారి, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? కార్యక్రమంలో ఇప్పుడు మానవుడు దానవుడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం అశ్వత్థామ. ప్రశ్న మరొకసారి, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగాను. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, సునీతారాజ్, భానురాజ్, అమ్మి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునీరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్.

జమాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధాగారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనూజ, శశాంక్ అచ్యుత శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్ పంపించారు లతా సుహాస్ గారు హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వలి ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ వీరా కనకారావు గారు వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్షి, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపినాథ్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నుంచి అని పంపించారండి. రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను అడిగింది భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం, నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగాను. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహానా స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ కాళ్ల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భానుప్రకాష్ గారు వావిళ్ల నుంచి. వైష్ణవి కరెక్ట్ ఆన్సర్ పంపించారు గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నవీన్, రజిత, దివిజ, కాల్వా, ఆదిలాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున, లక్ష్మీ, వడియంపేట, అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకటసుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ శంకరాచారి గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కెవి రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సీను వావెళ్ల నెల్లూరు జిల్లా నుంచి, భానుప్రకాష్ గారు వావిళ్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ రామ్, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగాను. జులై 1వ తేదీన. భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్, బీసీ రాయ్ గారు 1882 జులై 1న జన్మించి 1962 జులై 1నే మరణించారు. ఆయన వైద్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా 1991 నుండి జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కార్యక్రమంలో తర్వాత క్విజ్ ప్రశ్న మాండ్.

అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ప్రశ్న మరొకసారి, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది? కార్యక్రమంలో ఇప్పుడు మూగ మనసులు, ఈ చిత్రానికి పి సుశీల పడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం కెవి మహాదేవన్. ప్రశ్న మరొకసారి, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది?

కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాను. మానస సమృత చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కెవి రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతికాసిరి, గహానా స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవ్ గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీశ్యామ్, లక్ష్మీ నరసమ్మ, సాయిరాం, తనూజ, పావని, చిరంజీవి, శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, సునీతారాజ్, భానురాజ్, అమ్మి. కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి గారు పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. గురుగుంట్ల ముంత పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్సి, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట్ నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిణ్యపాలెం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది, ఒకసారి చెక్ చేసుకోండి. లతా సుహాస్ గారు హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్. కాళ్ల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. భానుప్రకాష్ గారు వావిళ్ల నుంచి.
సీనుగారు ఆవెళ్ల నుంచి, నెల్లూరు జిల్లా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వైష్ణవి గారు ఆవిళ్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ వీరా కనకారావు గారు పార్వతి వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ వలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ ఖార్ఖానా సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుళ్ళ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదయ్ గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. రాంగ్ ఆన్సర్ అండి అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారా, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగానండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషాబాయ్, ఎస్ఎంఎస్ సర్దార్బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగాను. మాణిక్యాలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏ కృష్ణయ్య గారు ఇనమడుగు నుంచి. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగాను. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రసిద్ధ సాంప్రదాయ జానపద సంగీత శైలి మాండ్. ఇది శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాల అద్భుతమైన కలయిక. దీనిని ప్రధానంగా పండుగలు, ఉత్సవాలు, రాచరికపు సభలలో పాడుతుంటారు. రాజస్థాన్లోని జోధ్పూర్, జైసల్మేర్ ప్రాంతంలో ఈ సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది. మాండ్ సంగీతానికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు లేవు. శాస్త్రీయ సంగీతంలో ఉండే రాగాల ఛాయలు ఉన్నప్పటికీ దీనిని జానపద పద్ధతిలో స్వేచ్ఛగా భావోద్వేగంతో ఆలపిస్తారు. దీనిని సాధారణంగా తంబుర లేదా హార్మోనియం సహాయంతో పాడుతారు. అల్లా జులాయి బాయి ఈ సంగీత శైలికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈమె ఆలపించిన కేసరియా బాలం అనే పాట ప్రపంచవ్యాప్తంగా మాండ్ సంగీతంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈనాటి యువలయ కార్యక్రమానికి సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈనాటి యువలయ కార్యక్రమంలో చివరిగా ఒక పాట విందాం, మంచి మనసులు. ఈ చిత్రానికి ఘంటసాల జమునారాణి బృందం పాడిన పాట. గీతరచన కొసరాజు, సంగీతం కేవీ మహాదేవన్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ పాఠం కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి కార్యక్రమంలో ధత్తికి షాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవాని. వినండి 8వ తరగతికి హిందీ పాఠం ధత్తికి షాన్.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: శుభాశీష్. బయటో హమారే దేశ్ కా నామ్ క్యా హై?
3: హమారే దేశ్ కా నామ్ భారత్ హై.
4: భారత దేశ కా నామ్ కబ్ ఉజ్వల్ హోగా?
3: జబ్ కోయి అచ్చా కార్య కియా హోతా హై తబ్ భారత దేశ కా నామ్ ఉజ్వల్ హోతా హై.
4: అచ్చా కార్య కా అర్థ క్యా హై?
3: దేశ్ కి భలాయి కే లియే కామ్ కర్నా అచ్చా కార్య మానా జాతా హై.
4: దేశ్ కి భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో క్యా హోతా హై?
3: దేశ్ కి భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో శాన్ హోతా హై.
4: టీకి కహా తుమ్నే ఆజ్ హమ్ ధర్తీ కి శాన్ నామక కవితా పాఠ కే బారే మే జానేంగే.
3: జీ హా.
4: ధర్తీ కి శాన్ తూ భారత్ కి సంతాన్, తేరే ముట్టియోం మే బంద్ తూఫాన్ హై రే. మనుష్య తూ బడా మహాన్ హై, భూల్ మత్ మనుష్య తూ బడా మహాన్ హై. తూ జో చాహే పర్వత్ పహాడోం కో ఫోడ్ దే, తూ జో చాహే నదియోం కే ముఖ్ కో భీ మోడ్ దే, తూ జో చాహే మాటీ సే

0: उसके लिए किताब चाहिए। फोर्ट से डाली गिर गई, रमा की बेटी नाचती है, मोज पर बोतल है, कार में आदमी है। हे प्रभु, तेरी कृपा बड़ी है।
1: ठीक तरह वाक्यों का प्रयोग किए हो। शाहबाश, आज का पाठ यही समाप्त होता है।
0: धन्यवाद अध्यापक जी।
1: आशीष दुर्गा भवानी।
2: ధత్తి కి షాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవానీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో గరుడాద్రి నాటకం నుంచి నరసింహస్వామి పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ కసిబిసి వెంకట సుబ్బయ్య, హార్మోనియం శ్రీ బొత్స సూర్యనారాయణ.
1: మంత్రి, నేను వేట మార్గం వెళ్ళి మృగమును సంహరించి రావాలను, అదిగో అటు చూడము.

又就乱着过日的从来云你弄越着过包夜挖着你

మంత్రి, నా భార్య ఆదిలక్ష్మిదేవిని అతి త్వరితముగా పిలవడంపు. ఇక నేను క్షణమాగుటకు టైం లేదు. దేవి, నేను

దేవి అలిగి కూర్చున్నావు, ఏమిటి కథ? దేవి, నిన్ను ఎన్నడైనా ఎప్పుడైనా ఒక మాట అని ఉంటినా చెప్పుము. అలుగుట పనులే మేలా చిమి ఎందో వత్తు వేగా సర్వలెందుకే సాగదోలనే.

అమ్మరాయుడే మే నీకు రాసి ఉన్నాడా? ఎవడా బ్రహ్మ? బ్రహ్మరాయుడే మీ నాతో భగవందు చెలియా. గద్వరంబులో తిరిగి వచ్చదా? గద్వరంబులో గద్వరంబులో తిరిగి వచ్చదను కరుణతో పోనివావే.

నన్ను మించినోడు ఈ జగములో ఎంతైనా ఎక్కడైనా ఉన్నాడేమో చెప్పు. నన్ను మించినోడు.

0: నేను సీకముగా పోయి వత్తు శాంత.
1: మీరింతవరకు గరుడాద్రి నాటకం నుంచి నరసింహస్వామి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కసిబిసి వెంకట సుబ్బయ్య, హార్మోనియం శ్రీ బొత్స సూర్యనారాయణ. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం సిరివెన్నెల సాహిత్యంలో రౌడీ అల్లుడు ఈ చిత్రం నుంచి.

చిత్రగీతాలు కార్యక్రమంలో వినబోతున్న గీతం ధనుంజయ్ సింహాలిప్సిక పాడిన భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం చిత్రం హైపర్.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ. ఈ చిత్రం నుంచి అభిజిత్ సాధనా సర్గం పాడిన వేటూరి సాహిత్యం.

0: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిర్వహించిన కాంపిటీషన్స్లో విన్ అయిన వెంకట రవళి గారితో పరిచయం.
1: ఆకాశవాణి 90 వసంతాల వేడుక సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఎలక్యూషన్లో 3rd ప్రైజ్, అలాగే ఎస్ఆర్ రేటింగ్ కాంపిటీషన్లో 1st ప్రైజ్ గెలుచుకున్న ఏ వెంకట రవళి గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి వారి అభిప్రాయాల్ని మనం తెలుసుకుందాం. రవళి గారు, వెల్కమ్ అండి.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: ఎలా అనిపించింది మీకు 90 వసంతాల వేడుకలో పాల్గొవడం, ఆకాశవాణి నిర్వహించిన వాటిలో, అది కూడా ప్రైజ్ గెలుచుకోవడం?
2: ఆకాశవాణి అనేది మాకు ఎన్నో మెమరీస్ ఇచ్చిందండి. చిన్నప్పటి నుంచి రేడియోలో క్రికెట్ కమెంటరీ వినడం దగ్గర నుంచి మా ఫేవరెట్ పాటలు వినడం వరకు మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అలాంటి ఆకాశవాణిలో ఇలా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందులో ప్రైజ్ రావడం ఇంకా హ్యాపీగా ఉంది. అందులో సంగీత కళాశాల నుంచి ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉందండి.
1: మీరు సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుంటున్నారు కదా రవళి గారు?
2: అవునండి.
1: ఏ సంవత్సరం నేర్చుకుంటున్నారు? అలాగే వోకల్ నేర్చుకుంటున్నారా లేకపోతే వీణ కానీ డాన్స్ కానీ?
2: వోకల్ నేర్చుకుంటున్నానండి. 2వ సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి, తర్వాత నుంచి 3వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నానండి.
1: వెరీ గుడ్. మరి ప్రైజ్ కాదు, మీరు ప్రైజ్లే గెలుచుకున్నారు, ఎలా అనిపించింది మీ ఫీలింగ్?
2: యాక్చువల్గా చదువు అయిపోయి ఆల్మోస్ట్ 7 ఏళ్ళు అయిందండి. ఇలాంటి కాంపిటీషన్స్లో పాల్గొనడం ఇదంతా చాలా దూరం అయిపోయాం, చాలా మిస్ అయ్యాను. బట్ మళ్ళీ త్రూ ఆకాశవాణి ఇలాంటి ఛాన్స్ దొరికింది, మళ్ళీ పార్టిసిపేట్ చేయడం, ప్రైజ్ రావడం నిజంగా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. నేను మళ్ళీ నా చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయానండి.
1: చాలా హ్యాపీగా అనిపించింది,
2: చాలా హ్యాపీగా అనిపించింది.
1: మరి ఈరోజు ఇలా వన్ డే ఆర్జేగా ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు, ఈ ఫీలింగ్ ఎలా?
2: ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇలాంటి ఛాన్స్ ఇస్తారని అసలు అనుకోలేదు. అసలు మేము రేడియో స్టేషన్ని బయట నుండి చూడటమే తప్ప లోపల నుండి చూడటం కూడా ఇదే మొదటిసారి. ఇలా ఉంటుంది రికార్డింగ్ రూము, ఇలా జరుగుతుంది. యాక్చువల్గా మిమ్మల్ని చూడటం, ఈ వాయిస్ ఎప్పుడు వింటాము, ఆ వాయిస్ వెనకాల ఉన్న ఫేసెస్ని చూడటం ఇంకా ఎగ్జైటింగ్గా ఉందండి. గమ్మత్తుగా అనిపిస్తుంది నిజంగా.
1: మీ గమ్మత్తు మీ మాటల్లో కూడా తెలుస్తుంది. మరి మ్యూజిక్ కాలేజ్లో 2nd ఇయర్ నేర్చుకుంటున్నారు కదా మీరు, ఏం నేర్చుకుంటున్నారు మీరు ఇప్పుడు?
2: వర్ణాలు నేర్చుకుంటున్నాం అండి. బేసిక్స్ అయిపోయాయి 1st ఇయర్లో, ఇప్పుడు వర్ణాలు నేర్చుకుంటున్నాము.
1: మీరు నేర్చుకునే వాటిలో నుంచి చిన్నది

0: దాని రవళి గారు, సంగీతానికి సాహిత్యానికి రెండిటికీ అనుబంధం ఉంది. మరి సంగీతం కాస్త మా కోసం పాడి వినిపించారు, అలాగే సాహిత్యంలో కూడా ఏమైనా పరిచయం ఉందా మీకు?
1: ఉందండి, సాహిత్యంతో కూడా పరిచయం ఉంది. సాహిత్యాన్ని అనలైజ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ పాట మీనింగ్ ఏంటి, ఈ మాట వాడడం వెనక అర్థం ఏమిటి అని తెలుసుకోవడమే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి. జనరల్గా మనం సినిమా పాటలు అవ్వచ్చు, దేవుడి పాటలు అవ్వచ్చు, ఎందుకు దీని వెనకాల అర్థం ఏమిటి అని నేను ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకు ఈ మాట ఇక్కడ వాడారు అనేది కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందండి. ఇప్పుడిప్పుడే నేను భాష నేర్చుకుంటున్నాను, అలాగా ఈ మాట వెనక అర్థం ఏమిటి అని తెలుగుని ఇంకా నేర్చుకుంటున్నాను.
0: మీరు సంగీతం నేర్చుకోవడం వెనుక ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు?
1: మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నా పేరు చూసారంటే నా పేరు రవళి, రవళికి అర్థమే మ్యూజిక్ అండి. సో మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఈ లలిత కళలో ఏదో ఒకటి నేర్చుకోవాలి నా పిల్లలు అనేది ఆయనకు ఆశగా ఉండేది. సో ఆయన ఉన్నప్పుడు మాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ భరతనాట్యం నేర్పించారు. తర్వాత ఏమైందంటే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ ఏజ్లో నేను భరతనాట్యం నేర్చుకోవడం నాకు కష్టం కాబట్టి నేను మ్యూజిక్కి ట్రై చేశానండి. అది మా నాన్నగారికి ఇష్టం కాబట్టి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను మ్యూజిక్ని.
0: అంటే మీ నాన్నగారి నెరవేర్చడం కోసం మీరు ఈ సంగీత రంగంలోకి ప్రవేశించారు?
1: అంతేనండి.
0: అంటే సంగీతం, డాన్స్ అలాగే లిటరేచర్తో కూడా పరిచయం ఉంది అని చెప్పేసి అన్నారు, ఏవో బుక్స్ రాసానని చెప్పారు ఇందాక.
1: అవునండి, చిన్నప్పటి నుంచి ఏదైనా ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయడం తక్కువ అండి. సో ఏదైనా నేను రాసుకునేదాన్ని, అంటే ఇది ఒకళ్ళకి చెప్పాలి, ఒక విషయం ఒకళ్ళతో మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా మాటలు నోట్లో నుంచి ఎక్కువ వచ్చేవి కాదు. సో పుస్తకం మొదలు పెట్టానంటే నాకు ఆగదు పెన్ను, రాస్తూనే ఉంటాను. అలా రాసుకుంటూ రాసుకుంటూ అవే కథలుగా మారాయండి. నేను చిన్నప్పటి నుంచి రాసుకున్న నా డైరీలే నాకు కథలుగా మారాయి. ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్, నా దగ్గర ఆ స్కిల్ ఉందని నేను ఐడెంటిఫై చేసుకుని ఆ ఇంట్రెస్ట్తో వెర్బాటిక్యూ అనే ఒక బుక్ పబ్లిష్ చేశానండి
0: ఇంగ్లీష్లో.
1: దానిలో నేను చెప్పింది ఏంటంటే, బయటకి మాట్లాడలేని వాళ్ళు లో కాన్ఫిడెన్స్ ఉండకండి. తక్కువ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ వినడం అనేది అలవాటు ఉంటుంది. ఎక్కువ వినడం, దాన్ని అనలైజ్ చేసుకునే అలవాటు ఉంటుంది, ఆటోమేటిక్గా వస్తుందండి. తక్కువ మాట్లాడే
0: వాళ్ళకి
1: ఎక్స్ప్రెస్ చేసి, ఎవరైతే ఇలాగ తక్కువ మాట్లాడే వాళ్ళు కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తీసుకురావడం కోసం, తక్కువ మాట్లాడినంత మాత్రం మనం తక్కువ కాదు జీవితంలో ఏదైనా అచీవ్ చేయడానికి, మాటలు ఒకటే కాదు. ఎందుకంటే స్కూల్స్లో కాలేజెస్లో మీరు చూస్తున్నారంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్, మాట్లాడండి మాట్లాడండి. సో ఎవరైతే ఇలాగ తక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కడ మాట్లాడాలి, ఖచ్చితంగా అక్కడ మాట్లాడితే చాలు, మనం ఓ మాట్లాడేసి కమ్యూనికేషన్ ప్రదర్శించక్కర్లేదు, మనలో కూడా కాన్ఫిడెన్స్ని పెంచడానికి నేను ఆ బుక్ రాశానండి. అలాంటి ఇంట్రోవర్ట్స్ కోసం ఆ బుక్ రాశానండి వర్బాటిక్.
0: అంటే ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ వరకు మాట్లాడాలి. మరి మీ హాబీస్ ఏంటి రవళి గారు?
1: హాబీస్ యాక్చువల్గా చిన్నప్పుడు వేరే ఉండేవండి హాబీస్, బట్ పెళ్ళైన తర్వాత నుంచి వండడమే నాకు హాబీ అయిపోయింది, కుకింగ్. అంతకుముందు నిజంగా పెళ్ళి కాకముందు 3 ఇయర్స్ అయింది నాకు పెళ్ళయి. ఈ 9 రకాల పప్పులు నాకు డిఫరెన్సే తెలిసేది కాదు దేనికి ఏది వాడతారని. పెళ్ళైన తర్వాత నుంచి అవి తెలుసుకున్నాను, వండి పెట్టడంలో ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నాను. నేను ఇప్పుడు నా హాబీ అంటే వండడమేనండి. సండే వస్తే ఏం వండుదామా అని ఎదురు చూస్తూ ఉంటాను, అలాగే తినేవాళ్ళు కూడా ఉన్నారు అంతే సపోర్ట్తో. సో అది నా హాబీగా మారింది, నేను ఇంత బాగా చేయగలనని తెలుసుకున్నాను 3 ఏళ్ళగా.
0: అంటే మీరు వివాహం అయిన తర్వాతే సంగీత రంగంలోకి, సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు?
1: నిజాన్ని చెప్పాలంటే మా నాన్నగారు అప్పుడు తీసుకెళ్లారండి 6 ఏళ్ళు భరతనాట్యం క్లాసెస్కి. ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్ మా హస్బెండ్తో షేర్ చేసుకుంటే తనే అడ్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయించారు. అతని ప్రోత్సాహమే ఉందండి, ఎంకరేజ్మెంటే ఉంది చెప్పాలంటే. నేను క్లాస్ మానేసినా కూడా ఊరుకోరు, రేపు ఎగ్జామ్ ఉందంటే వాళ్ళు చదవట్లేదు ఏంటని అడుగుతారు, ఏం చదువుతున్నావు ఏంటని చూసి పంపిస్తూ ఉంటారు.
0: చాలా బాగుందండి.
1: నా జాబ్స్ అవ్వచ్చు, ఇప్పుడు నేను PhD కూడా స్టార్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ మంత్ నుంచి. నెక్స్ట్ స్టెప్ నా కెరియర్లో PhD చేయడం, PG అయిపోయి.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం, హరిహరన్ శ్రేయా ఘోషల్ పడిన సిరివెన్నెల సాహిత్యం చిత్రం బొక్కడు.

0: మీరు జాబ్ చేస్తున్నానని చెప్పారు కదా, మీరు ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్నారు?
1: నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నానండి. అంటే కంపెనీకి ఆల్రెడీ క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్కి రెవెన్యూ జనరేట్ చేస్తే, బిజినెస్ ఐడియాస్ ఇస్తే మన కంపెనీకి బిజినెస్ పెరుగుతుంది. సో వాళ్ళ క్లయింట్ యొక్క బిజినెస్ ఏంటో అర్థం చేసుకుని వాళ్ళకి బిజినెస్ స్ట్రాటజీస్ ఇస్తూ ఉంటానండి నేను. అది కాకుండా ఒక ప్రముఖ కళాశాలలో డిజిటల్ మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ అనలిటిక్స్ బోధిస్తానండి పిల్లలకి, చెప్తాను.
0: అయితే మీకు క్షణం తీరుకుండదు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్నర్గా గెలిచి ఇన్ని రంగాల్లో మీరు మీ ప్రతిభని నిరూపించుకుంటున్నారు, నిజంగా చాలా గ్రేట్ అండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు,
0: అన్నిటికీ ముఖ్యంగా ఉండవలసింది
1: ఫ్యామిలీ సపోర్ట్ అండి.
0: అంటే జీవితం అంటేనే ఒక అందమైన జీవన విధానం, మనం ఎలా మలుచుకుంటున్నాము, ఎలా జీవిస్తున్నాం అనేది ముఖ్యం. మరి మీరు ఒక బుక్ రాశానని చెప్పారు కదా, ఒక్క బుక్కే రాశారా లేకపోతే ఇంకేమన్నా కథల్లాంటివి అలాంటివి ఏమన్నా
1: ఉన్నాయండి? కథలు అవన్నీ పబ్లిష్ చేసేవి చెప్పే,
0: అంటే మీ మనసులో ఉన్న భావాల్ని పుస్తకంలో వర్డ్స్ రూపంగా మీరు
1: రాసుకుంటూ
0: ఉంటారు.
1: గమ్మత్తగా ఇలా జరిగితే బాగుండు, ఎలా అంటేనండి, నన్ను నేను ఎలా ఊహించుకుంటానంటే నాకు ఏదో అవార్డు వచ్చింది, అలా ఒక హీరోయిక్ స్టోరీస్, విమెన్ ఓరియంటెడ్ స్టోరీస్, జరగనివి కల్పితాలు అలా రాసుకుంటూ ఉంటానండి, ఇలా జరిగితే బాగుంది.
0: అంటే మీరు నిజ జీవితంలో చేయలేనేమో అనుకున్నవన్నీ అందులో చేస్తున్నట్టు
1: ఊహించుకుని
0: రాస్తారు సృజనాత్మకంగా.
1: దాని 10 సార్లు చదువుకున్నాక నాకు ఏమనిపిస్తుంది అంటే నేను అది జీవిస్తాను కూడా, 10 సార్లు చదువుకున్నాక నిజంగానే అది అయిపోయింది అన్నట్టు నా మనసుకి ఒక ఎనర్జీ వస్తుందండి, ధైర్యం అవన్నీ వస్తాయి, అది నేను ఎంజాయ్ చేస్తాను బాగా, నాలో కూడా తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది అది 10 సార్లు చదివాక.
0: మరి మీరు రాసిన బుక్లో మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉందా?
1: నేను నా పర్సనల్ లైఫ్లో ఫేస్ చేసింది ఏంటంటే తక్కువ మాట్లాడడం వల్ల మనల్ని ఎలా జడ్జ్ చేస్తారంటే ఈ అమ్మాయికి ఏదో పొగరు లేకపోతే అలా మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, మా మనసులో చాలా పిరికితనం, ఒక తెలియని భయం ఉండడం వల్లే ఎక్కువ మాట్లాడలేము. అది అర్థం చేసుకోవడం ఎలాగా, ఎదుటి మనిషిని ఆ మాట్లాడడం బట్టి జడ్జ్ చేయకుండా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనే పాయింట్ నుంచి ఆలోచించి వాళ్ళతో మాట్లాడించాలంటే ఏం చేయాలి అని ఆలోచించే విధంగా రాశానండి ఆ బుక్. అది నాకు నచ్చిన అంశం అందులో, ఇమీడియట్గా జడ్జ్ చేయకుండా ఒక మనిషిని. ఇప్పుడు నా స్టూడెంట్స్ని నేను చూస్తూ ఉంటాను కదా, క్లాస్లో ఒకడు మాట్లాడకుండా ఉన్నాడంటే వాడి మీదే జోక్స్ వేయడం, వాడిని ఒక చేతకాని వాడిగా తీసుకురావడం, అలా కాకుండా వాడిని మనతో పాటు ఎంకరేజ్ చేయడం ఒకటి, లేదు వాడిలో ఏదో తెలివి ఉండి ఉంటుంది అందుకే సైలెంట్గా ఉన్నాడు, అది మనం నేర్చుకోవడం, వాడి సబ్జెక్ట్ మనం నేర్చుకోవడం, లేదు నిజంగా వాడు అలాంటి వాడైతే వాడిని మనతో పాటు పైకి తీసుకురావడం ఎలాగా, అది నిజమైన కమ్యూనికేషన్. సో వెర్బాటిక్యూ అనేది కమ్యూనికేషన్కి సంబంధించింది. సో కమ్యూనికేషన్ అంటే నువ్వు మాట్లాడేయడం కాదు, మాట్లాడలేని వాడితో మాట్లాడించి వాడి దగ్గర ఉన్నది నువ్వు నేర్చుకోవాలి, లేదా వాడిని ముందుకు తీసుకెళ్ళగలగాలి, అప్పుడు నువ్వు నిజమైన కమ్యూనికేషన్. నా దృష్టిలో కమ్యూనికేషన్ డెఫినేషన్ అది అని చెప్పి నేను రాసిన బుక్ అండి.
0: చాలా మంచి విషయం చెప్పారండి రవళి గారు నిజంగా. అలాగే ఈ కమ్యూనికేషన్తో మీ స్టూడెంట్స్ని మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు?
1: నేను చేసే రకరకాల ఉద్యోగాల్లో నాకు ఇష్టమైంది టీచింగ్. మనం ఎందుకంటే ఆ 2 గంటలు కూడా నేను నా వయసు మర్చిపోతాను, నా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ మర్చిపోయి వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోతాను. నేను చెప్పేది ఏంటంటే చదువు ఓకే, ఎవరికైనా వచ్చేస్తుంది, సర్టిఫికేట్ ఎలా అయినా వస్తుంది, లైఫ్లో డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్, నిజాయితీ, హానెస్టీ ఉండాలమ్మా, ఇవి ఎప్పుడూ వదులుకోకండి, ఇవి ఉంటే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది ఈ టైంలో కాకపోతే ఇంకో టైంలో అయినా వస్తుంది. హానెస్టీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి వదలకండి, ఆటోమేటిక్గా
0: లైఫ్లో ఏదైనా సాధించొచ్చు,
1: స్లోగా వస్తుంది, కన్సిస్టెన్సీతో స్లోగా వస్తుంది సక్సెస్.
0: ఏదైనా
1: అచీవ్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళైనా అచీవ్ చేయొచ్చు,
0: కొంచెం ముందు వెనక
1: అంతే.
0: మరి ఇన్ ఫ్యూచర్లో మీ గోల్స్ ఏంటి?
1: ప్లాన్ అయితే ఒక 40 ఏళ్ళు వచ్చేదాకా ఇలాగే కష్టపడి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత చిన్న మ్యూజిక్ స్కూల్ లాంటిది ఒకటి పెట్టి నేను నేర్చుకున్న మ్యూజిక్ ఇంకో 10 మందికి చెప్పడం, నేను నేర్చుకున్న పాఠాలు ఇంకో 10 మందికి చెప్పి అలా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడిపేద్దాం. 8 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళ తర్వాత హ్యాపీగా పాడుకుంటూ పాడిస్తూ పాడుకుంటూ గడిపేద్దాం,
0: అంటే జీవన విధానాన్ని మార్చుకుందాం అనుకుంటున్నారు. అంటే ఎప్పుడు ఒకటే వేలో వెళ్ళిపోకుండా
1: మొత్తం ఈ కెరీర్ అంతా మార్చేసి 40 ఏళ్ళ తర్వాత అలా గడుపుదాం అనుకుంటున్నానండి.
0: మరి రవళి గారు మా కోసం ఒక చిన్న పాట

0: పాట పాడేవారికి పాటని ఆస్వాదించడం తెలుస్తుంది.
1: అవునండి.
0: మరి అలా ఆస్వాదించే పాటల్లో మీకు నచ్చినవి
1: ఒకటి ఉంది, యాక్చువల్గా అది కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది.

0: నిద్రపోవడానికి ఇది ఒక మోటివేషన్. పడుకోనంత మాత్రం అవి ఆగిపోతాయా, పడుకోకుండా ఆలోచించడం మాత్రం అని, ఇది నా ఫేవరెట్ సాంగ్ అనమాట పడుకోవడానికి.
1: చాలా బాగుందండి. మీరు బాగా బిజీ లైఫ్ షెడ్యూల్లో ఉంటారు కదా, ఒక రోజంతా మీకు ఫ్రీ టైం దొరికితే మీరేం చేస్తారు?
0: నిద్రపోతానండి ఫుల్గా. అంటే నిద్రపోవడం అంటే నిద్రపోవడం, బద్ధకంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. అంటే బద్ధకంగా ఉంటాను ఇంకా, అలా పడుండి బుక్స్ చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ, పాత సినిమాలు అన్నీ ఇంకా బెడ్ దగ్గరికే రావాలి ఫుడ్ దగ్గర నుంచి, అలా బద్ధకంగా ఉండడానికి ఇష్టపడతానండి.
1: జీవితాన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు
0: ఆ ఒక్క రోజు మాత్రం.
1: మరి మీకు నచ్చిన హీరోని కలిసే అవకాశం వస్తే?
0: అయ్యో, నా నచ్చిన హీరో మహేష్ బాబు అండి. అందరికీ ఫేవరెట్ యాక్టర్ అంటే డైలాగ్స్, పాటలో, సినిమాను. నాకు నా ఫేవరెట్ యాక్టర్ అంటే నా జీవితంలో ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. నేను చాలా డల్గా ఉన్నప్పుడు, మార్కులు తక్కువ వచ్చాయి స్పెల్లో అని ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు, మహేష్ బాబు ఫోటో చూస్తే ఈ సినిమా పోయింది కదా అని ఆపేశాడు, ఆ నెక్స్ట్ సినిమా తీసాడు, ఆ ఇన్స్పిరేషన్తో నేను నెక్స్ట్ స్పెల్ బాగా రాసేదాన్నండి. ఆ విధంగా నాకు మహేష్ బాబు ఇన్స్పిరేషన్. నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా తన ఫోటో చూస్తే నాకు బాధలన్నీ మర్చిపోయేదాన్ని. ఇది కొంచెం ఎగ్జాజరేటెడ్గా అనిపించవచ్చు కానీ ఇది నిజం అండి. నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి, మనిషి అన్నాకు ఒక ఫేవరెట్ హీరో ఉండాలి అని నేను అనుకుంటానండి.
1: బుక్స్ రాస్తున్నారు కదా, మీకు నచ్చిన రైటర్ ఎవరు?
0: రైటర్ యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి బుక్ రీడింగ్ ఎక్కువ అండి మా ఫ్యామిలీలో. మా తాతగారి దగ్గర నుంచి మేము ఎండమూరి నావెల్స్ బాగా చదివేవాళ్ళం. ఆల్మోస్ట్ ఒక చిన్నప్పటి నుంచి నేను 6th class నుంచి చదవడం మొదలు పెట్టానండి బుక్స్. డిఫరెంట్ ఆర్టికల్స్ కానీ బుక్స్ కానీ ఒక 118 పుస్తకాలు చదివానండి. అందులో ఎక్కువ ఎండమూరి గారివే ఉంటాయి.
1: తెలుగులో
0: చదివాను. ఇంగ్లీష్ బుక్స్ అయితే చదవలేదు, తెలుగు బుక్సే చదివాను. నోవెల్సే, స్టోరీసే, బట్ స్టిల్ మోటివేషన్ గా అనిపిస్తూ ఉంటాయండి, ఇన్స్పిరేషన్.
1: పుస్తకాలు చదవడం వల్ల భావాల్ని పర్ఫెక్ట్ గా వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుంది కదా?
0: అవునండి, ఎగ్జాక్ట్ గా. జీవించేటప్పుడు కూడా అది ఉపయోగపడుతుంది.
1: అంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనం ఏదైతే చదివామో అది మన మైండ్ లో బ్లింక్ అవుతుంటుంది.
0: బ్లింక్ అవుతుంది, వాళ్ళు అప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేశారో మనం కూడా అలా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయండి ఎక్స్ప్రెషన్ వల్ల.
1: రౌళి గారు, మరి మీకు ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఎవరు, ఎవరి పేరు చెప్తారు మీరు?
0: ఇన్స్పిరేషన్ అంటే మనం ఎక్కడో బయట నుంచి తెచ్చుకోకర్లేదండి, ఎప్పుడు మన చుట్టుపక్కల మన ఫ్యామిలీలోనే ఉంటారు. నాకు అలా ఇన్స్పిరేషన్ మా అమ్మమ్మ గారు అండి. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఆవిడ. ఇవాళకి ఆవిడకి 84 ఏళ్ళు. ఆవిడ తినే ప్లేట్ తనే సంపాదించుకుంటుందండి, ఇంకా స్టిల్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది చిన్న హోమ్ మేడ్ బిజినెస్ చేస్తూ. ఎప్పుడు అలసిపోయినట్టు కానీ, అలసట కానీ ఆవిడ మొహంలో కానీ ఆవిడ మాటల్లో కానీ ఎప్పుడు చూడలేదు. నా ఇన్స్పిరేషన్ మా అమ్మమ్మ గారే అండి.
1: మీ అమ్మమ్మ గారే మీ ఇన్స్పిరేషన్? మ్యూజిక్ ఎంచుకుంటారా, పుస్తకాలు ఎంచుకుంటారా? మ్యూజిక్ ఆర్ బుక్స్?
0: వినడానికి మ్యూజిక్ అండి, రాయడానికి పుస్తకాలు.
1: రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే?
0: బుక్స్ అండి.
1: బుక్స్, పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాను. మరి వండడం ఇష్టమా, తినడం ఇష్టమా?
0: తినడమే ఇష్టం అండి, ఎవరైనా వండి పెడితే ఇంకా తినడం ఇష్టం.
1: తినడమే ఆనందం. ఇంట్లో ప్రశాంతంగా రిలాక్సింగ్ గా ఉంటారా, కొత్త ప్లేసెస్ ని విజిట్ చేయడానికి ఇష్టపడతారా?
0: ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు బయట కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి.
1: ఓకే, సాంగ్స్ ఇష్టం అన్నారు కదా?
0: అవునండి.
1: ఫిలిం సాంగ్స్ ఇష్టమా, డివోషనల్ మ్యూజిక్?
0: డివోషనల్ మ్యూజిక్ అండి.
1: ఎందుకు?
0: ఇవాళకి మేము రామాయణం వింటూ ఉంటాం, రాముడు పాటలు వింటూ ఉంటాం. ఒక మనిషి ఎలా ఉండాలి అని రాముడు కథ విని తెలుసుకున్నానండి. ఏ విషయాన్ని ఎలా తీసుకోవాలి, బాధ అయితే ఎలా తీసుకోవాలి అనేది రాముడి క్యారెక్టర్ చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను, రాముడికి ఫ్యాన్ అయిపోయాను ఒక 6 months నుంచి. సో అప్పటి నుంచి డివోషనల్ సాంగ్స్ ఇంట్రెస్ట్ అండి, పర్టికులర్గా రాముడి సాంగ్స్ అండి డివోషనల్లో కూడా.
1: అంటే పురాణాల నుంచి ఇన్స్పైర్ అయ్యారు, రామ పురాణ కథలు అవన్నీ కూడా చదవడం బాగా ఆసక్తి అనమాట.
0: చిన్నప్పుడు అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు కథలన్నీ, అప్పుడైతే కథలుగానే తీసుకున్నామండి. అంటే ఒక రాము సోము లాంటి కథలుగానే తీసుకున్నాను, కానీ ఇప్పుడు రామాయణం వింటుంటే కొత్తగా అనిపిస్తుందండి, కొత్త కోణంలో రాముడి క్యారెక్టరైజేషన్లో కొత్త కోణం. చిన్నప్పుడు అంత అర్థమయ్యింది కాదు, ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది. దాన్ని నేను ఆచరిస్తున్నాను కూడా లైఫ్లో, రాముడైతే ఈ సిచ్యువేషన్లో ఇలా చేసేవారు, సో మనం కూడా ఇలా చేద్దాం అనేది స్టార్ట్ చేసామండి 6 months నుంచి.
1: రాముడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సాగుతున్నారు మీ రచనల్లో గానీ మీ జీవన శైలిలో గానీ.
0: ప్రస్తుతం నా ఇన్స్పిరేషన్ మోటివేషన్ అంతా రాముల వారే.
1: రాముడు చాలా బాగా చెప్పారు రవళి గారు. మరి రేడియోతో మీకున్న అనుబంధం ఎప్పటి నుంచి?
0: రేడియోతో చిన్నప్పుడు అండి, మా తాతగారు క్రికెట్ కమెంటరీ న్యూస్ వినేవారు, అప్పటి నుంచి తాతగారితో విన్నాం అలవాటు. ఆ తర్వాత కొంత పెద్ద అయ్యాక మేము ఒక పల్లెటూరులో ఉన్నామండి, అక్కడ టీవీ కానీ మాకు కరెంటే ఉండేది కాదు, రోజుకి 20 గంటలు కరెంటు ఉండేది కాదు. అప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్లో రేడియోనే అండి మా ఫ్రెండ్. మాకు ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు, మాది ఊరు చివరి ఉండేది ఇల్లు. సో నాకు కానీ మా చెల్లెలకు కానీ రేడియోనే మా ఫ్రెండ్. ఒక్కరోజు రేడియో పనిచేయకపోయినా మాకు పిచ్చెక్కిపోయేది. అండ్ మేము అప్పట్లో ఎస్ఎంఎస్కి కొంత ఖర్చు అవుతుంది, 2 రూపాయలు 3 రూపాయలు కట్ అవుతాయని తెలిసినా కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రేడియోకి మెసేజ్లు పంపించి వాళ్ళు మా పేరు చెప్తుంటే ఎంతో ఆనందపడేవాళ్ళం. మా అమ్మగారు పుట్టినరోజు విష్ చేయండి అలాంటి మెసేజ్లు పంపించి ఇంట్లో వాళ్ళతో తిట్లు తిన్న రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళకి వినిపించి ఇదిగో నీ పేరు చెప్పించాను రేడియోలో అని వాళ్ళతో తిట్లు తిని చాలా ఎంజాయ్ చేసామండి. వాళ్ళకి మా ఫేవరెట్ టీవీ కంటే రేడియోనే.
1: టీవీ కంటే రేడియోనే. ఆ రోజు మీరు రేడియో విన్నారు, ఈ రోజు రేడియోలో మాట్లాడుతున్నారు,
0: చాలా గమ్మత్తుగా ఉందండి.
1: నిజంగా ఈ మూమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది?
0: ఇది ఒక మైల్ స్టోన్ అండి. అంటే ఓకే, లైఫ్ లో చిన్నప్పుడు మనం చూసి కనపడని దాన్ని

0: This is Akashvani, the news read by Anuja Kumar. In Uttar Pradesh, 14 students lost their lives after a massive fire broke out at a coaching center located inside a commercial complex in Lucknow's Aliganj area this afternoon. Several injured persons have been admitted to nearby hospitals. The blaze reportedly started inside the institute building and spread rapidly through the complex, which houses coaching centers, showrooms and a gaming zone, triggering panic among students. Fire brigade teams, police personnel and district administration officials are conducting rescue and evacuation efforts. Talking to media, Deputy Chief Minister Brijesh Pathak said that 14 students aged between 16 to 18 years who were present at the animation center in the building lost their lives. He said that the firefighters are searching for students in the corners, washrooms and other areas of the building. Uttar Pradesh Chief Minister Yogi Adityanath spoke to the Director General of Police and the Additional Chief Secretary Home, directing them to ascertain the cause of the fire and closely monitor the ongoing rescue and relief operations. He said those found responsible for the incident would face strict action. The Chief Minister also cut short his visit to Aligarh and Firozabad districts while returning to Lucknow to personally oversee the situation. Prime Minister Narendra Modi has expressed grief at the loss of lives in the fire mishap. In a social media post, he announced an ex gratia of 2 lakh rupees from Prime Minister National Relief Fund to the next of the kin of each deceased. The injured would be given 50,000 rupees. The two-day BRICS National Security Advisors meeting began in New Delhi today. The meeting, being chaired by National Security Advisor Ajit Doval, brings together security chiefs from the bloc's 11 member countries. These include India, Brazil, China, Egypt, Ethiopia, Indonesia, Iran, Russia, Saudi Arabia, South Africa and UAE. The discussion includes the rapidly evolving nature of national security challenges as well as the role of new technologies in emerging security threats. On the sidelines of the meeting, NSA Ajit Doval today met Iran's Deputy Secretary of the Supreme National Security Council, Ghadir Nizamipour. Both sides reviewed the ongoing situation in West Asia. They also discussed cooperation under the BRICS platform and India-Iran bilateral ties. Prime Minister Narendra Modi today said that the changes that have taken place over the past 12 years have succeeded in strengthening people's faith in governance and administration. The Prime Minister said this while sharing an article written by Union Minister of Commerce and Industry Piyush Goyal in a social media post. External Affairs Minister Dr. S. Jaishankar today met his Mongolian counterpart Batsetseg Batmung in Ulaanbaatar. In a social media post, Dr. Jaishankar said the talks underscored the warmth, depth and potential of the India-Mongolia strategic partnership. The two leaders reviewed the progress in key areas of bilateral cooperation. Defence Minister Rajnath Singh today met Director General of Israel Ministry of Defence, retired Major General Amir Baram, in New Delhi. In a social media post, the Defence Ministry said that Mr. Baram briefed Mr. Singh about Israel's commitment to expand India-Israel defence cooperation under the overall ambit of India-Israel Special Strategic Partnership. UK Prime Minister Keir Starmer has announced his resignation from the post and as the leader of the Labour Party, ending his tenure at the Downing Street amid growing internal pressure from his own party. Delivering his resignation statement, Mr. Starmer recalled his arrival at Downing Street 2 years ago as the proudest moment of his life.
1: Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
0: Benchmark domestic equity indices ended nearly 0.4% up today, buoyed by growing optimism over progress in US-Iran talks aimed at ending the months-long conflict in West Asia. The Sensex rose to 91 points to close at 77,094. And in the FIFA World Cup 2026, Argentina will take on Austria in Group J fixture tonight at Arlington in US at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
4: RBI అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్ధిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈరోజు ఒక MOU జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగంతో KREA యూనివర్సిటీ సారథ్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ IFMR ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, IFMR సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై IFMR పనిచేయనుంది. పేదరిక నిర్మూలన, నీటి భద్రత, డీప్టెక్ మిషన్లపై IFMR రాష్ట్రంలో పనిచేయనుంది. 10 సూత్రాల అమలుపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూరియా లేదా DAP కొనుగోలు చేసే రైతులకు కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయించే విధానాన్ని అరికట్టాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవసరానికి మించి అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అలాగే సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు. అధిక ఎరువుల వినియోగంపై రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎరువుల బుకింగ్, యాప్ నిర్వహణ సజావుగా ఉండాలని, OTP మెసేజ్ లింక్ వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలియజేశారు. స్త్రీశక్తి పథకానికి రోజుకు 8 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ 2 ఏళ్ల పాలన పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాహన యాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహనదారులకు 19 ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల చెల్లింపు విధానంలో కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, అన్ని విషయాల్లో రవాణా రంగం ముందుకు వెళుతోందని తెలిపారు. RTCపై ఎలాంటి భారం పాడకుండా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ,
6: అన్ని వాహనాల్లో మార్త్ గైడ్ లైన్స్ పరంగా తప్పకుండా ఇన్బిల్ట్ అయ్యి లేని వెహికల్స్ అన్ని దానిలకు ఇక్కడే ఏర్పాటు చేసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది VLTD అనేది 24/7 సెంట్రల్ ఏదైతే రూమ్ ఉంటుందో కమాండ్ కంట్రోల్ ద్వారా ఆపరేషన్ అవుతుంది కాబట్టి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసుకుని రవాణా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి ఎక్కడా ఏ విధమైన ప్రమాదాలు లేకుండా సురక్షితమైన ప్రయాణాన్ని

0: ఇదే విధంగా రాష్ట్ర రవాణా శాఖ అందిస్తుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ కోరారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రభుత్వం సాధించిన విజయాలు, అద్భుతమైన అభివృద్ది గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతో పాటు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి విజయాలను వారికి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేయడం ద్వారా నేడు భారతదేశం ఒక విశ్వ గురువుగా అభివృద్ది చెందిన తీరును మంత్రి ప్రస్తావించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మికుల సంక్షేమ బోర్డు 45వ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా కార్మికులకు చేరవేసేందుకు రూపొందించిన సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, కార్మిక సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. నూతన వెబ్సైట్ ద్వారా కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, లబ్దిదారుల వివరాలు, పథకాల మార్గదర్శకాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా డిజిటల్ వేదికలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు. 45వ బోర్డు సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నమోదు ప్రక్రియల సరళీకరణ, కార్మికుల భద్రత, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్టంలోని 5 బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడం వల్ల దివ్యాంగులకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్టంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలి విడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని, వీటికి అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా ఈ రోజు నుంచి ప్రారంభమైందని తెలిపారు. తిరుపతి జిల్లా సదాశివ కోనలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ ఎం మునిరత్నం రెడ్డి తెలిపారు. 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులతో కలిసి సదాశివ కోనలో పర్యటించిన ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, సదాశివ కోనలో బయటపడిన శాసనాల్లో గుడిమల్లం ఆలయ చరిత్ర, మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలియజేసే శాసనాలను చెక్కినట్లు చెప్పారు. ఇప్పటికే 85,000 శాసనాలను దేశవ్యాప్తంగా గుర్తించామని ఆయన తెలియజేస్తూ,
2: ఈ శాసనం 1471వ సంవత్సరం, అంటే 477 సంవత్సరాల క్రితం ఈ యొక్క సదాశివ దేవాలయాలు గుడిమల్లం పరశురామేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు, నైవేద్యాలు, అంగరంగ వైభవాల కోసం ఇక్కడ భూమిని ఇవ్వటం జరిగింది. అలానే సదాశివ కొండలో ఒక పుష్కరిణిని కూడా కట్టించారు అని చెప్పేదానికి ఈ యొక్క శాసనం ఆధారంగా ఉంది. ఈ శాసనం తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లోనూ వేయించబడి ఉంది.
1: వాతావరణం. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు కొనసాగుతున్న నిన్నటి అల్పపీడన ద్రోణి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్దిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो।
4: TLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी। अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर।
5: EM आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी। आदौ मुख्य वार्ताः। पश्चिमबंगे भाजपा नेतृत्वे सर्वकारेण प्रथमं पूर्णं अर्थसंकल्पनापत्रं उपस्थापितं यस्मिन् सामाजिक कल्याणं आधारभूत संरचना विकासं आजीविका सृजनं समेत्य अनेकाः महिला केन्द्रित योजनाः सन्ति घोषिताः। सुरक्षा समाह्वानानां विषये चर्चयितुं नवदिल्ल्याम् अद्य ब्रिक्स राष्ट्रीय सुरक्षा परामर्शदातॄणां सम्मेलनं समारब्धम्। आर्थिक संबंधान इतोपि सुदृढ़ीकर्तुं विदेश मंत्री डॉक्टर एस जयशंकरः स्वकीयेन समकक्षेण सह चर्चार्थं मंगोलिया देशं संप्राप्तवान्। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः कृते अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। अपि च अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायाम् अर्जेंटीना दलम् अद्य रात्रौ अमेरिका देशस्य आर्लिंगटन नगरे ग्रुप जे क्रीडायाम् ऑस्ट्रिया दलं सम्मुखी करिष्यति। अथ वार्ताः विस्तरेण। भाजपा नेतृत्वे पश्चिम बंग प्रशासनेन अद्य प्रवर्तमान वित्तीय वर्षस्य कृते स्वीयं प्रथमं पूर्ण अर्थसंकल्पनापत्रं प्रस्तुतम्। अस्मिन् पत्रे सामाजिक कल्याणं आधारभूत संरचना विकासं वृत्ति सृजनं च महिला केन्द्रित योजनाः विशेष रूपेण प्राधान्यं प्राप्ताः सन्ति। बंगालस्य वित्तमंत्री स्वपन दास गुप्ता 70,00,000 कोटि रूप्यकाणां अर्थसंकल्पना पत्रम् उपस्थापयन् एतत् विकसित बंगाल निर्माणस्य मार्गचित्रमिति अवदत्। तेन स्पष्टीकृतं यत् राज्यस्य उपरि वर्तमानकालीनं ऋणम् 8,00,000 कोटि रूप्यकोप्यधिकम् अस्ति। अतः वित्तीय अनुशासनम् अस्माकम् अत्यन्तं मुख्या प्राथमिकता अस्ति। अर्थसंकल्पनायाः प्रमुखासु घोषणासु विद्यते वृत्त्यावसराः। राज्ये रिक्त 1,00,000 सर्वकारीयपदेषु नियुक्तिं करिष्यते यस्मिन् 25,000 आरक्षकपदानि तथा 50,000 शिक्षकपदानि सम्मिलितानि सन्ति। एतेषु रिक्तेषु पदेषु 33% स्थानं महिलाभ्यः आरक्षितं भविष्यति। सहैव 10% अतिरिक्त आरक्षणम् अग्निवीरेभ्यः निर्धारितं कृतम्। नवदिल्ल्यां ब्रिक्स संघटनस्य राष्ट्रिय सुरक्षा परामर्शदातॄणां द्विदिवसीयोपवेशनम् अद्य समारब्धम्। भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शदात्री अजीत डोभालस्य अध्यक्षतायां प्रचलन्त्याम् अस्यां गोष्ठ्याम् अस्य समूहस्य 11 सदस्यदेशानां सुरक्षाप्रमुखाः भागं भजन्ति। एतेषु सदस्यदेशेषु भारत, ब्राजील, चीन, मिस्र, इथियोपिया, इण्डोनेशिया, ईरान, रूस, सऊदी अरब, दक्षिण अफ्रीका तथा संयुक्त अरब अमीरात सम्मिलिताः सन्ति। अवधेयं यत् 26,000 तमे वर्षे भारतेन 4th time ब्रिक्स संघटनस्य अध्यक्षता प्राप्ता अस्ति, यस्य अन्तर्गतम् एव एतत् आयोजनं सम्भवति। अजीत डोभाल अद्य ईरान देशस्य SNSC संस्थायाः रक्षा विषयक उपसचिवेन गदीर निजामीपुर इत्यनेन सह द्विपक्षीय मन्त्रणां कृतवान्। विदेश मंत्रालयस्य अनुसारं उभयपक्षतः पश्चिमेशिया क्षेत्रस्य वर्तमान स्थितेः समीक्षा, ब्रिक्स मञ्चस्य अन्तर्गतं सहयोग विषये तथा भारत ईरान द्विपक्षीय सम्बन्धे चर्चा अभवत्। अस्मिन्नेव क्रमे श्रीडोभालः इथियोपिया देशस्य राष्ट्रीय गुप्तचर एवं सुरक्षा सेवा संस्थानस्य विश्लेषण कार्यकारी निदेशकेन मिलियन लेमा तादेशे महोदयेन सह अपि अमिलत्। विदेश मंत्री डॉक्टर एस जयशंकरः अद्य द्विदिवसीय प्रवासाय मंगोलिया देशं संप्राप्तवान्, यस्य उद्देश्यं द्वयोः देशयोः मध्ये विशिष्ट सहभागित्वं इतोपि सुदृढं करणीयमस्ति। एकस्मिन् सामाजिक पटले

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా రక్తహీనత కారణాలు నివారణ ఉపాయాల గురించి డాక్టర్ ఎం దీపగారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు దీప, శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇవాళ మనం మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుంది, అది ఎలా నివారించవచ్చు అనే దానిపైన మనం తెలుసుకుందాము. రక్తహీనత అంటే ముఖ్యంగా అందరికీ తెలిసినదే, కావలసినంత రక్తం మన శరీరంలో లేకపోవడమే రక్తహీనత. అయితే ఇంకా వివరంగా చెప్పాలంటే, ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్ అంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనే పదార్థము ఉన్న మోతాదు కన్నా తక్కువ ఉంటే అది రక్తహీనతగా పరిగణిస్తాము. అయితే రక్తహీనత అనేది ఎక్కువ శాతం మహిళల్లో చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటది. మరి రక్తహీనత అనేది ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించవచ్చు, ఎందుకంటే భారతదేశంలో మన పోషకార లోపాల్లో చూస్తే అత్యంత ఎక్కువగా కనిపించేది రక్తహీనతనే. ప్రతి 10 మంది చిన్నపిల్లల్లో 7 గురిలో ఎక్కువ రక్తహీనత కనిపిస్తుంటది. అలాగే మహిళల్లో కూడా ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు ఈ రక్తహీనత సమస్యతో బాగా బాధపడుతూ ఉంటారు. రక్తహీనత అనేది మనము అంటే హిమోగ్లోబిన్ అనే పదార్థం, ఎందుకంటే మనకు కావాల్సిన ఈ ప్రాణవాయువు ఆక్సిజన్ అని అంటాం కదా, అది మన శరీర భాగాలకు అందినప్పుడు ఎక్కువ అలసటగా అనిపిస్తుంటది. అంటే హిమోగ్లోబిన్ ఎప్పుడైతే తక్కువైతుందో రక్తంలో, ఇలాంటి చాలా సమస్యలకు దారితీస్తుంటది. మనం రక్తహీనత ముఖ్యంగా మనం ఏంటంటే తీసుకునే ఆహారంని బట్టి ఉంటుంది. అంతేకాకుండా మన పోషకార పరిస్థితి, అంటే మనం బాగా ఆరోగ్యంగా ఉన్నామా, మన ఎత్తుకు తగ్గ వెయిట్ ఉన్నామా లేదా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో ఒకవేళ ఇనుము లోపించి ఉంటే దాని రక్తహీనతకి దారితీస్తుంది. ఇంతేకాకుండా ఇనుము అనేది శరీరంలో గ్రహించడానికి ఒక ఖనిజ లవణమైన కాల్షియం కూడా అవసరమైతుంది. ఎప్పుడైతే ఇనుముతో పాటు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం మనకు తక్కువ అవుతుందో రక్తహీనత ఎక్కువ వస్తుంటది. ఈ రక్తహీనత అనేది పెద్ద వయసులో అమ్మాయిల దగ్గర నుంచి గర్భం దాల్చిన తర్వాత పాలిచ్చే తల్లులు, ఆ తర్వాత వయసు వారికి కూడా ఈ రక్తహీనత అనేది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో రక్తహీనత అనేది ప్రతి ఒక్కరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అయితే మరి రక్తహీనత ఎందుకు వస్తుంది, ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా అసలు రక్తహీనత ఎందుకు వస్తుంది అనేది అంశం చాలా ముఖ్యమైనది. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎవరైతే మంచి సరైన పోషకారం తీసుకోకపోతారో అలాంటప్పుడు వాళ్ళు కూడా రక్తహీనత సమస్యతో బాధపడతారు. ఇప్పుడు గర్భం దాల్చినప్పుడు ఆ సమస్య అనేది అలాగే వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనం తీసుకునే ఆహారంలో సరైన ఇనుము ధాతువు లేనప్పుడు ఇది చిన్నపిల్లలు పుడితే వాళ్ళు కూడా రక్తహీనత బాధపడాల్సింది వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కావాల్సినంత ఇనుము వాళ్ళ పెరుగుదలకి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే తల్లి ఆరోగ్యంగా ఉంటుందో ఇనుము ధాతువు అనేది పెరిగే శిశువుకు కూడా అందిస్తుంది. కాబట్టి పెరిగే శిశువులకి కడుపులో ఉన్నప్పుడు తీసుకునే ఇనుము అనేది పుట్టిన తర్వాత ఒక 6 నెలల వరకు వాళ్ళ శరీరంలో నిల్వ ఉంటుంది. కాబట్టి తల్లి ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ తల్లి గర్భం దాల్చిన మహిళ ఎప్పుడైతే రక్తహీనత బాధపడుతుందో వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా రక్తహీనత బాధపడతారు. అంటే బాధపడమే కాకుండా ఇంకా వేరే సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇనుము అనేది మన యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి అమ్మాయిల యొక్క ఆరోగ్యం విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు చిన్నపాటి జాగ్రత్తలు మనం పాటించినట్లయితే ఆ తర్వాత ఉన్న వయసులో ఈ రక్తహీనతని మనం నివారించవచ్చు. అయితే మన కారణాలు ఏంటి అసలు ఈ రక్తహీనత అంటే? ముఖ్యంగా మహిళల్లో ఈ రక్తస్రావం ఎక్కువ అవడం వల్ల ఒక కారణం అవుతుంది. అలాగే నులిపురుగులు, కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల కూడా ఒక కారణము. ఆహారంలో రోజు తీసుకునే ఆహారంలో ఇనుము మనకు అంటే కావలసినంత ఇనుము మనకు తక్కువైనప్పుడు కూడా రక్తహీనత అనేది వస్తుంటది. ఇంతేకాకుండా వేరే సమస్యలు, వేరే కారణాలు అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు గానీ ఇలా వేరే రోగాలు, అనారోగ్యం ఉండడం వల్ల కూడా రక్తహీనతకి దారితీస్తుంటది. అలాగే ఇప్పుడు పరిశోధనలో తెలిసింది ఏంటంటే మలేరియా అనే జ్వరం, మలేరియా ఏదైతే దోమలతో వస్తుందో మలేరియా జ్వరంతో బాధపడే వాళ్ళకు కూడా ఈ రక్తహీనత అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అనేది తెలిసింది. అయితే మరి రక్తహీనత మరి చిన్న పిల్లల్లో మరి మహిళల్లో వస్తుంది. కాబట్టి హిమోగ్లోబిన్ శాతం అంటే ఇప్పుడు సాధారణంగా మహిళల్లో ఏంటంటే 11 నుంచి 12 గ్రాముల వరకు ఉండాలి అని చెప్తూ ఉంటాము హిమోగ్లోబిన్. మరి అలాగే పురుషుల్లో వచ్చే వాటికి వాళ్ళకి 13 నుంచి 14% వరకు ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ మనం అనుకున్న దానికంటే ఈ లెవెల్ మనకు తక్కువైతుందో అప్పుడు మనం రక్తహీనతగా గుర్తిస్తాము. అయితే మరి ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు తీసుకునే రోజువారీ ఆహారంలో ఎక్కువ శాతం ఆకుకూరలు చాలా తక్కువగా తీసుకుంటుంటారు. ఆకుకూరల్లో ఇనుము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఆకుకూరలే కాకుండా వేరే ఆహార పదార్థాల్లో కూడా ఇనుము అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పోషకార లోపాల్లో మనకు ఎక్కువ కనిపించేది గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అది కూడా రక్తహీనత అనేది చిన్నపిల్లల్లో మహిళల్లోనే సర్వసాధారణం అని ఉంటుంది. కాబట్టి ఇది గర్భిణీ స్త్రీలపైన కూడా రక్తహీనత మరి మనం చూసుకుంటే గర్భిణీ స్త్రీలపై రక్తహీనత ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, లేకపోతే రక్తహీనత వంటి లక్షణాలు ఏంటిది అని తెలుసుకుంటే, రక్తహీనత రావడం వల్ల ఎక్కువ అలసిపోవడము, తలనొప్పి ఎక్కువ రావడము, తర్వాత గర్భించడంలేదా గర్భస్రావం జరగడము, ఇంతే కాకుండా తక్కువ బరువుతో చిన్నపిల్లలు పుట్టడం, బిడ్డ పుట్టడం, బిడ్డ పుట్టిన వెంటనే లేకపోతే తల్లి ఒకవేళ రక్తహీనత బాగా బాధపడుతుంటే తల్లి చనిపోవటం, పని చేసే సామర్థ్యం తగ్గటం, రోగాలు తేలిక రావటం అనేటి లక్షణాలు బాగా కనిపిస్తుంటది. ఒకవేళ రక్తహీనత ఇంకా ఎక్కువైనట్లయితే గోర్లు మనకు చెంచా ఆకారంలో ఎక్కువగా వచ్చేస్తుంటది, అంటే చెంచా ఆకారంలో కనిపిస్తాయి గోర్లు. ఇంతేకాకుండా కళ్ళు రెప్పలు గాని చర్మం గాని పాలిపోయినట్లు కనిపించడం, ఇవి మనకు సాధారణంగా కనిపించే రక్తహీనత యొక్క లక్షణాలు. మరి అలాగే చిన్నపిల్లలు ఎక్కువ రక్తహీనత ఉన్నట్లయితే వాళ్ళు అందరు పిల్లలతో కలిసి ఆటలు ఆడలేకపోవడం ఒకటి మనం గమనించవచ్చు. ఇంతేకాకుండా చదువుల వెనకబడి ఉండడం, ఒంటరిగా కూర్చోవడము, తర్వాత కంటి చూపు కూడా మందగించడం, అంటే రక్తహీనత అనేది కేవలం మనం పనిచేయడమే కాకుండా మిగతా వాటికి కూడా మనకు లోపాలకి దారి తీస్తుంటది. ఈ రక్తహీనత అనేది ఇందాక అనుకున్నట్టు మనం కేవలం ఇనుము ఒకటే కాదు, రక్తం అది ఇనుము ధాతు మనం గ్రహించడానికి కాల్షియం గానీ విటమిన్ సి కూడా చాలా అవసరం ఉంటుంది. అయితే మరి గర్భిణీ స్త్రీలు రక్తహీనత ఎందుకు ఎక్కువ వస్తుందంటే గర్భం దాల్చక ముందు మనకు రక్తంలో కావలసినంత ఇనుము లేనప్పుడే ఈ గర్భిణీ స్త్రీలో కూడా మనకు ఎక్కువ రక్తహీనత అనేది కనిపిస్తుంటది. కాబట్టి మనం ఏం చెప్తుంటే అమ్మాయిలకి యుక్త వయసు ఉన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో యుక్త వయసు ఉన్న అమ్మాయిల నుంచి మనం ఏదైనా ఒకటి చేయాలనుకుంటే ప్రోగ్రాము అక్కడ ఆ వయసులో ఉన్న అమ్మాయిల దగ్గర మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ గర్భిణీ స్త్రీలు అలాగే మనం ఎప్పుడైతే రక్తహీనత బాధపడుతుంటారో వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ కానీ ఏఎన్ఎంస్ వాళ్ళు అందించే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ 100 రోజులు వాడమని చెప్తూ ఉంటారు. అవి వాడినట్లయితే కనుక ఈ రక్తహీనతని తగ్గించవచ్చు. అలాగే ఈ ఇనుము కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువ మనకు చౌకగా లభ్యమయ్యే ఈ ఆకుకూరల్లో ఇనుము ధాతు అనేది చాలా ఎక్కువ పుష్కలంగా లభ్యమవుతుంటుంది. ఆకుకూరలు అలాగే విటమిన్ సి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు రోజు కనిపించే పాలకూర గాని తోటకూర గాని పచ్చళ్ళి గాని మునగాకు గాని, చెప్పాలంటే మునగాకు చాలా అసలు వాడుకలో ఉండదు, కానీ వాటిలో ఉన్నంత ఇనుము ధాతు వేరే ఆకుకూరలు చాలా తక్కువగా ఉంటుంది. కాల్షియం ఇట్లాంటివి అయితే కానీ మన గోంగూరలు ఎక్కువగా ఉంటుంది. అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువ ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ఆకుకూరలో మనకు రోగాలు రానియకుండా రోగ నిరోధక శక్తి పెంచే పదార్థాలు కూడా ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు అటుకులు కానివ్వండి, బెల్లం కానివ్వండి, నువ్వులు, ఇవన్నీ ఇనుముకి మూలం. మరి ఎవరైతే ఈ మనం మాంసం కోడిగుడ్లు తినే వాళ్ళైతే అంతకంటే మంచిది, వాటిలో ఇంకా ఇనుము ధాతు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముడి ధాన్యాలు మనం జల్లించిన పిండి వాడే కంటే ముడి ధాన్యాలు పట్టించి మనం తీసుకోవడం వల్ల కూడా వాటిలో ఉన్న పోషకాలు పుష్కలంగా మనకు శరీరానికి అవసరమయ్యే పోషకాలు బాగా లభ్యమవుతాయి. వీటిలో ఒకవేళ మనం చిరుధాన్యాల్లో ఒకవేళ చూసుకుంటే సజ్జలు ఎక్కువగా ఇనుము ఎక్కువగా ఉంటుంది, అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. రాగులు గర్భిణీశీలకు మనం ఎప్పుడు మనం రాగి జావ తాగండి, చిన్నపిల్లలు రాగి జావ తాగండి అనేది చెప్తూ ఉంటాము. ఎందుకంటే రాగుల్లో ఎక్కువ కాల్షియం అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఏ ఆహార పదార్థంలో మనం చూసుకున్నా కూడా రాగుల ముడి ధాన్యాలు ధాన్యాలు ఆహార గింజల్లో వచ్చే వాటికి రాగులు అనే దాంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు మరి ఇవన్నీ తీసుకోవడం వల్ల మరి రక్తహీనత తగ్గుతుందా అనేది ఒకటి మనకు ఒక డౌట్ రావచ్చు. అయితే మనం చేసుకునే వంట చేసే పద్ధతులు కూడా కొంచెం మార్పు తీసుకుని రాగలిగితే ఖచ్చితంగా మనం తినే ఆహారంలో వాటిలో ఉన్న పోషకాలు మనకు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మన ఆకుకూరలో ఇనుము ఎక్కువగా ఉంటుంది అనేసి చెప్పుకుంటాము. మరి ఆకుకూరలు వండేటప్పుడు మనం ముందుగా ఏం చేస్తామంటే వాటిని చిన్నగా కోసుకున్న తర్వాత కడుగుతాము. అది మామూలుగా సర్వసాధారణంగా ఉన్న అలవాటు. కానీ ముందుగానే ఆకుకూరలను కడిగి బాగా శుభ్రంగా కడిగి వీలైతే ఉప్పు నీళ్ళలో కడగడం మంచిది. ఉప్పు నీళ్ళ కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోయడం చాలా మంచిది. అలాగే కూరగాయలను కూడా ఏవైతే పసుపచ్చ కూరగాయలు ఉన్నా కానీ ఏవైనా సరిపండ్లు కానీ ముందుగా ఫస్ట్ కడుక్కోవడం తర్వాత కోయడం, కోసి మనం తీసుకుంటే అది చాలా బాగుంటుంది, మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఈ ఆకుకూరలు విషయానికి వస్తే వండేటప్పుడు మనం కొంచెం అంటే ఆకుకూరలో ఉండే నీళ్లు అవి ఉడకడానికి మనకు సరిపోతాయి. కాబట్టి అదనంగా మనం వాటర్ నీళ్ళేం పోయాల్సిన పని లేదు. వాటిని వండేటప్పుడు అలాగే మూత పెట్టి వండడం. ఎందుకు మూత పెట్టి వండాలి అనుకుంటే వాటిలో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ ఇంకా వేరే కాల్షియం కానీ ఇట్లా ఆవిరైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఆకుకూరలు వండేటప్పుడు కొద్దిపాటి మనం నూనె వేసి వండుతుంటాము. ఆకుకూరల్లో విటమిన్ ఏ అంటే కొవ్వులో కరిగే కొన్ని విటమిన్లు ఆకుకూరల్లో ఉంటాయి. కొవ్వు పదార్థం అంటే ఏం లేదు, నూనెలో ఎప్పుడైతే మనం వేయించుతాము ఆకుకూరని దాంట్లో ఉన్న విటమిన్ అందులో మొత్తం వచ్చేసి మనకు ఏదైతే మనం బీటా కెరటిన్ రూపంలో ఉన్న విటమిన్ మనం ఎప్పుడైతే వాటిని తీసుకుంటామో అది విటమిన్ ఏగా మారుతుంది శరీరంలో. కాబట్టి ఆకుకూరలు అనేది కేవలం ఇనుము ధాతువుకి రక్తహీనత నివారించడమే కాకుండా కంటి జబ్బులు కూడా రాకుండా నివారిస్తుంది. అంటే ఆకుకూరలు మనం అనుకుంటే చాలా చౌకగా లభించే ఆకుకూరలు. వీటిలో మనకు చాలా జబ్బులు నయమైతాయి, అంటే కంటి జబ్బులే కాకుండా రక్తహీనతే కాకుండా చర్మ వ్యాధులు గాని ఇంకా రోగ నిరోధక శక్తి పెంచడం గాని ఇలాంటివి చాలా ఉపయోగాలు ఉంటాయి. అందులో వీటిలో మునగాకులో మరి ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా, కరివేపాకులో కూడా ఇనుము ధాతు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు వాడినట్లయితే చాలా వరకు మనం ఈ అలసట గాని ఇంకా వేరే డిప్రెషన్ లాంటివి ఏవైనా సరే గానీ దూరం చేసుకోవచ్చు అనేది పరిశోధనలో తెలుస్తుంది. మరి ఇంతవరకు మనం రక్తహీనత మీద తెలుసుకున్నాము. అయితే రక్తహీనత వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే, గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే రక్తహీనత అనేది ఉన్నప్పుడు సర్వసాధారణంగా అది కొంత మోతాదులో, అంటే రక్తహీనత కొంచెం ఉన్నప్పుడు సమస్య ఏం కాదు కానీ, బట్ ఎక్కువ రక్తహీనత మన బాధపడుతున్నట్లయితే అది మాతృమరణాలకి దారితీస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్నట్టు చిన్నపిల్లలు పుట్టి చనిపోవడం, తక్కువ బరువుతో పుట్టడం, పుట్టిన పిల్లలు శారీరక లోపాలతో పుట్టడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తుంటది. అలాగే రక్తహీనత బాధపడుతున్నట్లయితే తల్లికి ఎలాంటి వైద్యం చేయాలన్నా కూడా చాలా కష్టంగా మారుతుంది. పుట్టిన పిల్లల శారీరక లోపాలతోనే కాకుండా మెదడు కూడా సరిగా అభివృద్ధి చెందక మానసిక లోపాలతో కూడా పుడుతూ ఉంటారు. కాబట్టి మరి రక్తహీనతని మనం ఈ ఆహార పదార్థాలతోనే మనం ఇంతకుముందు నివారించవచ్చు అని మాట్లాడుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఫస్ట్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చేయవలసిన పనులు ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా మీ దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్లో గానీ ఏఎన్ఎం కలిసి ముందు మీ పేరు నమోదు చేయించుకోవడం, తర్వాత వాళ్ళు ఇచ్చే ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అంట 100 మాత్రలు ఇస్తారు. ఎప్పుడైతే మీరు గర్భం దాల్చినారు అని తెలిసినప్పుడు వెంటనే వెళ్లి వాళ్ళని కలవడము, కలిసిన వెంటనే వాళ్ళు మీకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇస్తారు. ఇది ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్, ఐరన్ టాబ్లెట్ ఏంటంటే మీరు పరిగడుపున కాకుండా ఏమైనా తిన్న తర్వాత వేసుకోవడం మంచిది. అలాగే కొంతమంది ఇవి తినడం వల్ల కడుపులో తిప్పడం, వాంతులు ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అది కేవలం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవడం వల్లే అవుతుంది అనేది ఒక అపోహ ఉంటుంది, అలాంటిదేమి కాదు. కాబట్టి నిర్భయంగా మీరు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు, కాకపోతే ఏమైనా తిన్న తర్వాత కాసేపు ఒక అరగంట ఆగి ఇది తీసుకుంటే చాలా మంచిది.
0: మీరింతవరకు రక్తహీనత కారణాలు నివారణ ఉపాయాల గురించి డాక్టర్ ఎం దీప గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలను ఆవశ్యక పోషకాలు అంటారు. అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోనూ, కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోనూ ఉపయోగించుకుంటుంది. అధిక మోతాదులో తీసుకున్నప్పుడు స్థూల పోషకాలుగా, తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు సూక్ష్మ పోషకాలుగా వీటిని విభజించడం జరిగింది. కార్బనం, హైడ్రోజన్, ఇంకా ఆక్సిజన్ ఇలాంటివి నిర్మాణాత్మక పోషకాలుగాను, నత్రజని, భాస్వరం, పొటాషియం ప్రధాన పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉప పోషకాలుగా, జింక్, ఇనుము, రాగి, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, వెనిడియం, సిలికాన్, ఇవి సూక్ష్మ పోషకాలుగా చెప్పుకోవచ్చు. పేరుకు తగినట్టుగానే ఇవి మొక్కకు చాలా సూక్ష్మ పరిణామంలో, అంటే తక్కువ పరిణామంలో అవసరమవుతాయి. అయితే మొక్కల పెరుగుదలలోనూ, దిగుబడులను పెంచడంలో వీటి పాత్ర కీలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇవి లోపించినప్పుడు దిగుబడులు తగ్గడంతో పాటు అవసరానికన్నా ఎక్కువగా వాడినప్పుడు హాని కలిగే అవకాశం కూడా అదేవిధంగా ఉంటుంది. మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సకాలంలో సక్రమంగా, ఇంకా సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే మనం ఆశించిన దిగుబడులు సాధించగలుగుతాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం కూడా చాలా ఉంటుంది. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషకాల లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. అందుకని సూక్ష్మ పోషక లోపాలు క్రితం సంవత్సరం పైరులో మనం గమనించినట్లయితే, సాధ్యమైనంత వరకు నేలలో వాటికి సంబంధించిన ఎరువులను వేసుకొని ఆ లోపాలు తర్వాత పంటలో రాకుండా నివారించుకోవాలి. ఇంకా వివిధ పంటలలో పోషకాల ఆవశ్యకత, లోపచిహ్నాలు, వాటి నివారణ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు అధిక సున్నం కలిగిన, క్షారగుణం కలిగిన నల్లరేగడి నేలలు, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో, ఇంకా ఆమ్లగుణం కలిగిన తేలికపాటి నేలల్లోనూ, అధిక వర్షపాతం గల లేదా అతి తక్కువ లోతులో నీటి మట్టం ఉన్న నేలల్లోనూ, నాణ్యమైన సాగునీరు అందించలేనప్పుడు, పంట బెట్టకు గురైనప్పుడు, చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో ఈ సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, ఇంకా మాంగనీస్ లోపాలు ఉంటాయి. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో జింక్, రాగి, ఇనుము లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, మురుగునీరు పోని భూములు, ఇంకా ఎల్లవేళలా నీరు పెట్టే వరి పొలాల్లో అయితే జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాగునీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనుపు ధాతు లోపం కనిపిస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంటలపై కొన్ని పోషక పదార్థాల లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఈ లోప లక్షణాలు కనిపించినప్పుడు తర్వాత పంటలపై ఈ పోషకాలను పిచికారీ చేస్తూ ఉంటారు. అయితే పిచికారీ ద్వారా కంటే కూడా భూమి ద్వారా మొక్క తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష ఫలితాల ప్రకారం కావాల్సిన పోషకాలను సిఫారసు చేస్తే గనక ముందుగానే నేలకు అందించినట్లయితే లోపాలను నివారించుకోవచ్చు. ఇక పోషక లోపాలు ఎలా తెలుసుకోవాలంటే, సాధారణంగా స్థూల పోషక లోప చిహ్నాలు మొక్కల క్రింది భాగంలో, ముదురాకుల్లో కనిపిస్తే, సూక్ష్మ పోషక లోపాల చిహ్నాలు ఎక్కువగా మొక్కల పైభాగంలో, లేత ఆకుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇనుము, మాంగనీస్, రాగి, ఇంకా గంధకం పోషక లోపాలు మొక్క పైభాగంలో కనిపించి తీవ్రమైనప్పుడు మొక్క మొత్తం బహిర్గతమవుతాయి. జింకు, మాలిబ్డినం, మెగ్నీషియం లోపలక్షణాలు ముందుగా మొక్క మధ్యభాగంలో ఉన్న ఆకుల్లో కనిపిస్తాయి. బోరాన్, ఇంకా కాల్షియం లోపలక్షణాలు మొక్క చిగుర్లలో కనిపిస్తాయి. ఇక ఈ సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఏంటంటే, జింక్ అనే సూక్ష్మ పోషకం మొక్క పెరుగుదలకు తోడ్పడే రసాయనాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాకుండా అనేక ఎంజైములలో ఉత్తేజకారకంగా పనిచేసి ఎక్కువ పిలకలతో మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంటల్లో దిగుబడులను ప్రభావితం చేసే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇనుము కీలక పాత్ర వహిస్తుంది. మాంగనీస్ ఆవశ్యకత కనుక చూసినట్లయితే, పత్రహరితం పెంపొందించడంలోనూ, మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలోనూ, ఇంకా ఇతర పోషకాల స్వీకరణను క్రమబద్ధీకరించడంలోనూ, అనేక ఆక్సీకరణ, క్షయకరణ చర్యలలోనూ కూడా కీలక పాత్ర వహిస్తుంది. మొక్కల వివిధ జీవక్రియలలో, పత్రహరితం తయారీలో, ఇంకా కిరణజన్య

ముఖ క్రియల్లో రాగి మూలకం అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. పంట పక్వతలోను, ఫలదీకరణలోను, మొక్కలలో వివిధ పిండి పదార్థాల సరఫరాలో కూడా బోరాన్ ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తుంది. అయితే ఈ సూక్ష్మ పోషక లోపాలు ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉండవచ్చు, ఒక్కొక్క ప్రాంతంలో తక్కువగా ఉండవచ్చు. జింక్ లోపం సాధారణంగా దాళ్వ వరిలో, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశనగ, ఇంకా అపరాలలో కనిపిస్తుంది. వరిలో జింక్ లోపం మెరక తీసిన పొలాల్లో, చివకని లేక మాగని సేంద్రియ పదార్థం వేసిన నేలల్లో, చౌడు ఇంకా ఉప్పు నేలలో, భాస్వరం ఎక్కువ మోతాదు అంటించిన పొలాల్లో జింక్ లోపం కనిపిస్తుంది. జింక్ లోపం దాళ్వ వరిలో నాటిన 2 నుంచి 4 వారాలలో మొక్కపై నుండి 3 లేదా 4 ఆకు నడిమ ఈన తెల్లగా పాలిపోతుంది. ఆ తర్వాత ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు మధ్యభాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు కొన్ని లోపలక్షణాలు కనిపించకుండా నత్రజని, భాస్వరం ఎరువులు తగినంతగా వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. ఇక మొక్కజొన్నలో అయితే జింకు లోపం వలన లేత ఆకుల్లో నడిమ ఈనకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్క గిడసబారి ఉంటుంది. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారి ఆకుపై మచ్చలు ఏర్పడతాయి. ప్రత్తి పండించే అన్ని రకాల భూముల్లో జింకు లోపం కనిపిస్తుంది. పంట సాకే దశలో జింకు లోపం వలన లేత ఆకులలో ఈనల మధ్య పత్రహరితం కోల్పోవటం, తెల్లని చిన్న మచ్చలు ఏర్పడటం జరుగుతాయి. కణుపుల మధ్య పొడవు తగ్గి మొక్క పొదలాగా ఉండి కాండం సన్నగా ఉంటుంది. లోపం అధికంగా ఉన్నప్పుడు వేర్లు కుళ్ళిపోవటం, ఆకులు అంచులు చుట్లు తిరగడం, ఇంకా కాడల మీద తుప్పు మచ్చలు ఏర్పడటం ఇలాంటివి చూస్తాము. ఇక మొగ్గలు పూలు రాలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వర్షాధారంగా పండించే వేరుశనగ పంటలో అయితే జింక్ లోపం సాధారణంగా కనిపిస్తుంది. లేత పసుపు పచ్చని చారలు, ఆకుల ఈనెలు, ఇంకా అంచుల వెంబడి ఏర్పడి లోపం తీవ్రమైనప్పుడు ఈనెలు కూడా పసుపు పచ్చగా మారి చివరకు కొమ్మలు ఎండిపోవటం, ముదురు ఆకులలో కూడా క్లోరోసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇక అపరాల పంటలలో అయితే జింక్ లోపం వల్ల మొక్కలు గిడిసబారిపోయి లేత ఆకుపచ్చ లేదా తెలుపు మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కణుపుల దగ్గరగా ఉండి మొక్క గుబురుగా ఆలస్యంగా పెరుగుతుంది. కంది పంటలో అయితే జింకు లోపిస్తే గనక మొక్కలు ముదురు ఆకుపచ్చ చారలతో కనిపిస్తాయి. ఆకులలో ఈనెల ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. మొక్కలు కురుచుగా ఉండి కొమ్మలు ఇంకా ఆకుల పరిమాణం చాలా తగ్గి చిన్న ఆకులతో పువ్వు మాదిరిగా కనిపిస్తుంది. పూత రావటం ఆలస్యం అవుతుంది. పూత ఇంకా పిందిరాలటం జరుగుతుంది. లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు ఆకుపచ్చగా ఉండి మధ్యకు పాలిపోయి లోపల ముడుచుకుంటాయి. ఆకు అంచుల నుండి ఎన్నినట్లుగా లోప తీవ్రతను బట్టి గోధుమ రంగులో నిర్జీవమైన మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం ఎండిపోయి రాలిపోవటం జరుగుతుంది. ఇక చెరుకులో అయితే జింకు లోపం సర్వసాధారణంగా కనబడుతుంటుంది. జింకు లోపం వలన ఆకులలో నడిమేయనే ఇంకా ఆకు అంచుల పచ్చగా ఉండి మధ్యభాగం పత్రహరితాన్ని కోల్పోయి తరువాత కణజాల క్షయం జరుగుతుంది. దుబ్బు చేయదు, ఇంకా కణుపుల మధ్య నిడివి తగ్గిపోతుంది. చెరకు గడలు సన్నగా రసం లేకుండా ఉంటాయి. ఇక ఈ సూక్ష్మ పోషక లోపాల నివారణ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పంటలలో జింకు లోపం నివారణకు సాధారణ నేలలో 3 పంటలకు 1 కొత్త ఆయకట్టు కింద సాగు చేసే నేలలో, చౌడు ఇంకా ఉప్పు నేలలో 2 పంటలకు 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరు మీద జింకు లోపం కనిపిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి ఆకులు మొత్తం తడిచేలాగా ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం చొప్పున 2-3 సార్లు 5 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. వరి తర్వాత వరి పండించిన నేలలో అయితే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను ప్రతి దాళ్వ పంటకు ముందు వేసి జింకు లోపాన్ని నివారించుకోవాలి. ఇక పత్తి పంటలో ఇనుము లోపం కనిపిస్తుంది. ఈ ఇనుము లోపం ఉన్నప్పుడు లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మొక్క మొత్తం తడిచే విధంగా వారం 10 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక చెరుకు పంటలో ఇనుము లోపించినట్లయితే పంటపై 20 గ్రాముల అన్నబేది, నిమ్మ ఉప్పు 2 గ్రాములు లేదా 1 చెక్క నిమ్మబద్ద రసం 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక కంది పంటలో ఇనుము లోపం కనిపించినప్పుడు లీటర్ నీటిలో ఫెర్రస్ సల్ఫేట్ అన్నబేది 2 గ్రాములు, 0.5 గ్రాముల నిమ్మ ఉప్పు, ఇంకా 15 గ్రాముల యూరియా కలిపి పైరుపై వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పత్తి పంటలో కనుక బోరాన్ లోపం కనుక కనిపిస్తే దానిని సవరించడానికి 1 నుండి 1.5 గ్రాముల బొరాక్స్ను 1 లీటర్ నీటిలో కలిపి ప్రతి మొక్క 60 నుంచి 65 రోజుల్లో ఉన్నప్పుడు ఒకసారి, ఇంకా 85 నుంచి 90 రోజుల మధ్యలో ఉన్నప్పుడు ఒకసారి మొక్క పూర్తిగా తరిచేటట్టు పిచికారీ చేయాలి. అయితే
మనం అందుబాటును బట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను గనక వాడినట్లయితే సూక్ష్మ పోషకాల లోపాలు పంటపై రాకుండా చూసుకోవచ్చు. లోప చిహ్నాలు కనిపించిన తర్వాత పంటలపై పోషకాలు పిచికారీ చేయటం వలన ఆ పంట కాలానికి మాత్రమే పనిచేస్తాయి.

డాక్టర్ ఎస్ రాజామణి. అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కేతి బచావో అభియాన్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణ. 8:00 ఆంజనేయుడు పెళ్లి నాటకం వింటారు రచన శ్రీ విజయ సారథి. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 నౌరస్ ఉర్దూ కార్యక్రమంలో ఇన్సానీ జిందగీ మే తాలిం కీ అహమియాత్ శ్రీ మహమ్మద్ నజీర్ గారి ప్రసంగం. గజలౌర్ నజ్మే సమర్పణ శ్రీ ఎంఏ హఫీజ్ నాట్య కలాం. ఈ అంశాలు ఉంటాయి. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలితా హరిప్రియ గారి గాత్ర యుగళం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రసార విశేషాలలో మీరింతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి సుశీల పాడిన పాట.

0: చేదలు ఎవరో మీరి వినిపించని
1: చిత్రగీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగుల వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
2: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో

జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్ లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్ లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్ తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపైన చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూపులు సమాచారం, సమాచార మార్పిడి, సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజా కేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఘదీర్ నిజామీపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్దికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది, వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్టును అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టెర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురాణియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.

విద్యార్థుల్లో ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్ లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూంలు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల పర్యటన మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 8,50,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు, చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్ లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బాయిర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్దిలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రశ్న జాగ్రత్తలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణి.

ఈరోజు మనం ప్రతి సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రధానమైన వాణిజ్య పంట. ఇది సుమారుగా 4.5 లక్షల హెక్టేర్లలో మనం ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్నాం. ముఖ్యంగా విస్తీర్ణంలో చూసుకున్నట్లయితే కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశము, అనంతపూరు, నంద్యాల ఈ జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో మనకి ప్రతి పంట మనకు పండించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సగటు ఉత్పాదకత తక్కువగా ఉంది. గుజరాత్తో కానీ లేకపోతే రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనకి ఉత్పాదకత తక్కువగా ఉంది. మనం గనక ప్రతి పండించేటప్పుడు రైతు సోదరులు మనం చెప్పే సూచనలు పాటించినట్లయితే మనం కూడా ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుకునే విధంగా ఉంది. ముఖ్యంగా మనకి ప్రతి సమగ్ర యాజమాన్యంలో భాగంగా రకాలు ఏ విధంగా ఉండాలి, ఎంపిక చేసుకోవాలనే విషయాన్ని గమనించినట్లయితే మనందరికీ తెలిసిందే, రైతు సోదరులందరూ కూడా హైబ్రిడ్ రకాలని, ప్రైవేట్ రకాలని వాడుతున్నారు. కానీ గత నెలలో అంటే మే నెలలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్తిలో సూటి రకాన్ని, BG2 సూటి రకాన్ని విడుదల చేసింది. ఇది దక్షిణ భారతదేశంలోనే విడుదల కాబడిన మొట్టమొదటి BG2 సూటి రకం. ఆదిత్య అనే పేరుతో, అంటే LAM BT 2208, దీన్ని ఆదిత్య అని కూడా పిలుస్తారు. ఈ రకము, సూటి రకము రైతుల కోసం మనం విడుదల చేయడం జరిగిందనమాట. ఈ యొక్క రకం యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది 160 రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుంటుంది. అలాగే ఉత్పత్తి కూడా హెక్టార్కు 32 నుంచి 35 క్వింటాల దాకా, అంటే హైబ్రిడ్కి ధీటుగా దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఇందులో ఉంది. అంతేకాకుండా మనం ప్రత్తిలో కనుక చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా దూది నాణ్యత. ఈ దూది నాణ్యత ఈ యొక్క వెరైటీకి మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట. అంటే పింజ పొడవు 29 మిల్లీమీటర్ల పొడవు ఉందన్నమాట. అంటే ఈ 29 మిల్లీమీటర్ల పొడవు ఉన్న రకాలకి మార్కెట్లో మంచి రేటు వచ్చే, అంటే హైయెస్ట్ రేటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు, సూటి రకాలని పండించడానికి ఆసక్తి ఉన్న రైతులు లామ్ ఫారంలో గనక మనం సంప్రదించినట్లయితే మీకు కొద్ది మోతాదులో, మనం ఈ సంవత్సరం రిలీజ్ అయింది కాబట్టి మనకి తక్కువ మోతాదులో విత్తనాలు ఉన్నాయి, వచ్చే సంవత్సరానికి మేము ఎక్కువ విస్తీర్ణంలో పండించి రైతు సోదరులకి విత్తనాలు అమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా నోటిఫికేషన్ కూడా ఇది ఇంకా అవ్వలేదు. నోటిఫికేషన్ అయిన తర్వాత APCS లాంటి సంస్థలు కూడా ఈ విత్తనాన్ని ప్రొడక్షన్ చేసి రైతులకు అందుబాటులో తెచ్చే అవకాశం ఉంది. మా యూనివర్సిటీలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో NBT రకాలను మాత్రమే మేము విడుదల చేయడం జరిగింది. రైతు సోదరులందరూ NBT రకాలని వేయటం లేదు, కానీ BT రకాలనే వేస్తున్నారు. ఈ సంవత్సరం మేము తీసుకొచ్చిన రకాన్ని మీరందరూ కూడా ఒకసారి పరిశీలించినట్లయితే బాగుంటుంది. అంతేకాకుండా ప్రైవేట్ హైబ్రిడ్స్, చాలా హైబ్రిడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు, మీ యొక్క గత అనుభవాలను చూసుకొని మంచి హైబ్రిడ్స్ని ఎన్నుకొని మీరు నాటాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎన్నుకునే హైబ్రిడు పచ్చదోమకి తట్టుకునే రకంగా ఉండాలి. ఎందుకంటే ఈ పచ్చదోమ మనకి పంట వేసిన దగ్గర నుంచి చివరి దాకా చాలా ఉధృతిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునే హైబ్రిడ్స్ పచ్చదోమని తట్టుకునే శక్తి ఉందా లేదా మొదట మీరు చూసుకోవాలి. తర్వాత రెండవదిగా ఏంటంటే, ఉన్నంతలో తక్కువ కాలంలో, అంటే 150 నుంచి 160 రోజుల్లో పంటకాలం పూర్తయ్యే రకాలను ఎంచుకోవాలి. ఇదొకటి ముఖ్యమైన అంశము. మూడో అంశం ఏంటంటే దూది నాణ్యత. ఈ దూది నాణ్యత చాలా ప్రాముఖ్యతను కూడుకుంది. ఎందుకంటే మీకు మార్కెట్లో రేటు ఎక్కువ రావాలంటే పింజ పొడవు, అంటే దూది యొక్క పొడవు 28.5, అంటే దాదాపు 29 మిల్లీమీటర్ల పొడవు ఉన్న దూది రకాలని మీరు వేసుకోవాలి. అలాగే మైక్రోనైర్, అంటే దాని యొక్క సున్నితత్వము, మెచ్యూరిటీ, ఈ రెండింటినీ తెలిపేది అనమాట. ఇది కూడా 4కి అటు ఇటుగా ఉండాలన్నమాట. 4.8 నుంచి 4.2 కానీ 4.3 కానీ ఇట్లా ఉండాలి. అంటే ఈ యొక్క ప్రమాణాలు మీరు తనక తెలుసుకుని ఉన్నట్లయితే మీరు ఎంచుకునే హైబ్రిడ్స్ ని ఆ ప్రమాణాలను లేదో చూసుకుని వేసుకున్నట్లయితే మీకు మార్కెట్లో మంచి రేటు వచ్చే అవకాశం ఉంది.

అందువలన రైతు సోదరులు ముఖ్యంగా మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆధునిక కాలం ఏంటి, తొందరగా వస్తుందా లేదా. రెండు, పచ్చదనం తట్టుకుంటుందా లేదా. మూడు, దూది నాణ్యతా ప్రమాణాలు మంచి దిగుబడి వస్తుందా లేదా. అన్నిటికన్నా ముఖ్యమైనది దిగుబడి. అంటే దిగుబడి ఎక్కువ రావాలి మనకి, ఎట్ ద సేమ్ టైం కూడా మనకి నాణ్యతా ప్రమాణాలు, దూది నాణ్యతా ప్రమాణాలు ఉండాలి, పచ్చదనం తట్టుకోవాలి, అలాగే తొందరగా రావాలి. ఈ నాలుగు విషయాలను గనక మీరు గనక దృష్టిలో ఉంచుకున్నట్లయితే, మీ యొక్క అనుభవంలో మంచి రకాలని మీరు గనక ఎన్నుకునేట్లయితే, హైబ్రిడ్స్ని ఎన్నుకొని మీ అనుభవంలో గనక మీ ప్రాంతంలో నాటుకోవాలి. ఇక్కడ మనకి విత్తే సమయం చూసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వాతావరణ శాఖ ఏంటంటే ఎల్నినో వచ్చే అవకాశాలు ఉన్నాయి, వర్షపాతం తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ఉండే అవకాశం ఉన్న సూచనలు మనకి కనపడుతున్నట్లు పేపర్లో అక్కడ మనం చదువుతూ ఉన్నాము. అంటే అది ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ స్టేటస్లో 8% వర్షపాతం తగ్గే అవకాశం ఉందని మనకి వివిధ గవర్నమెంట్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే వర్షపాతం తక్కువగా ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా తక్కువ కాల పరిమితి రకాలను ఎన్నుకోవాలి. మనకి ప్రత్తిని ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా పండిస్తున్నారు. అలాగే ఇక్కడ కోస్తాలకు వచ్చేలాగా పల్నాడు, ఇక్కడ 1 లక్ష హెక్టేర్లు, అక్కడ 2.5 లక్షల హెక్టేర్లు, దాదాపు మనకి 3/2 ఈ రెండు జిల్లాల్లోనే పండిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరీ బరువైన నేలలు కాదు, కొంచెం మధ్యస్థంగా ఉండే నల్లరేగడి నేలలు, అలాగే తేలిక నేలల్లో కూడా ఈ రెండు జిల్లాల్లో మనకి ప్రతి పండించడం జరుగుతుంది. అందువల్ల రైతు సోదరులకి నేను ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే సాధ్యమైన త్వరగా మీరు విత్తుకోవాలి. అంటే ఒక వర్షం మనకి నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయిన తర్వాత 70 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే మనము విత్తుకోవటం చేయాలి. ఎందుకంటే అప్పుడే భూమిలో మంచి తేమ ఉండే అవకాశం ఉంది. అంటే 70 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాత వారం రోజుల వ్యవధిలో మీరు కనుక లోపల విత్తుకున్నడితే మనకి మంచిగా పంట నిలబడే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ రైతు సోదరులు, ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పున్నాము, ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు రిడ్జ్ అండ్ ఫర్రో మెదడ్ అని చెప్పి వాడమని చెప్తాము. ఎందుకంటే ఒక ఎత్తుగా ఉండి తర్వాత కొంచెం పల్లంగా ఉండి, ఈ ఎత్తుగా ఉన్న చోట నాటుకున్నట్లయితే మనకి ఎక్కువ వర్షం పడ్డా కానీ తర్వాత పక్కన ఉండే పల్లంగా ఉండే ఫర్రో లాంటి ఉన్నట్లయితే అందులో సాళ్లలో పడ్డ వర్షం నీళ్లు నిలబడి తర్వాత ఫర్దర్గా వర్షాలు పడకపోయినా కానీ తేమ నిలుపుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఆ విధంగా రిడ్జ్ అండ్ ఫర్రోలో నాటుకోవాలి. ఇంకోటి ఏంటంటే వేసవిలో ఆల్రెడీ చివరికి వచ్చేసాం మనం, సీజన్ కూడా మొదలైతుంది కాబట్టి లోతు దుక్కులు చేయాలి. లోతు దుక్కులు చేయటం వల్ల ఏంటంటే ఈ పడ్డ వర్షము భూమి పొరలోకి ఇంకిపోయి మనకి ఎక్కువ కాలం మాయిశ్చర్ అంటే తేమ దట్టుకునే శక్తి భూమికి వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పశువుల ఎరువులు వేయటము. ఎకరానికి వచ్చేసి సుమారు 4 టన్నులు, హెక్టేర్ కంటే 10 టన్నులు, సుమారు 4 టన్నులు గనక మనము పశువుల ఎరువు వేసినట్లయితే, వేసి కలిగి దున్నట్లయితే మనకి ఈ పంటల్లో తేమ నిలుపుకునే శక్తి ఎక్కువగా వస్తుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినా గానీ భూమిలో తేమ నిలుపుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా పచ్చి రొట్టె ఎరువులు వేసైనా కలిగి తినొచ్చు, లేదా సేంద్రియ పదార్థాన్ని మొక్కకైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత వరకు ఎత్తుకోవాలి, కట్ ఆఫ్ డేట్ అంటాం కదా. ముఖ్యంగా మనకి కోస్తాలో గనక నల్లరేగడి భూమిలో ఉన్న చోట్ల అయితే మనకి జూను జూలై ఆగస్టు కూడా మొదటి పక్షం దాకా విత్తుకోవచ్చు. కానీ అక్కడ మనకి కర్నూలు గాని రాయలసీమ ప్రాంతంలో జూలై 15 వరకు మాత్రమే విత్తుకోవాలి. జూలై 15 తర్వాత ప్రతి పంట విత్తటం అంత దిగుబడులు వచ్చే అవకాశం లేదు కాబట్టి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల రైతు సోదరులందరూ ఈ కట్ ఆఫ్ డేట్స్ ని ఖచ్చితంగా పాటించాలి. అదే గుంటూరు జిల్లా లాంటి బాగా నల్లరేగడి నేలలు బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు,
ఇట్లాంటి సాయిల్స్లో మనకి ఆగస్టు మొదటి పాక్షంలో విత్తుకున్నా కానీ అంత దిగుబడులు తగ్గే అవకాశం లేదు. కానీ తేలిక భూములు, మధ్యస్థ నల్లరేగడి భూముల్లో మనకి జూలై 15 కల్లా మనం విత్తనాలు విత్తుకోవటం పూర్తి చేయాలి. జూన్ 15 నుంచి జూలై 15లో పూర్తి చేయాలి. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఏంటంటే, మనకు ముందుగా వర్షము 70 mm వర్షపాతం పడిన తర్వాత

తర్వాతే విత్తుకోవాలి. సాధ్యమైనంత వరకు తొందరగా నాట్లు ముగించాలి. ఎందుకంటే మనకి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి, మనకి ప్రధాన శత్రువు ప్రత్తిలో గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు వల్లనే రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. రెండే రెండు ప్రధాన సమస్యలు ప్రత్తిలో మనం చూసుకున్నట్లయితే, ఒకటి గులాబీ రంగు పురుగు, రెండు వర్షాభావం పరిస్థితులు లేదా అత్యధిక వర్షం పరిస్థితులు. గులాబీ రంగు పురుగు వల్ల నష్టపోతున్నాడు, లేదా అధిక వర్షాల వల్లనేమో కొన్ని ప్రాంతాల్లో నష్టపోతున్నాడు, తేలిక భూముల్లోనేమో వర్షాలు సరిగా పడక నష్టపోతున్నాడు. అందువలన రైతు సోదరులు ఈ మూడు విషయాల్ని గుర్తు పెట్టుకొని మనము సాధ్యమైనంత మటుకు తొందరగా తేలిక భూముల్లో విత్తుకోవటం చేయాలి. జూలై 15 కల్లా తేలిక భూముల్లో పూర్తి చేయాలి. బాగా బరువైన నల్లరేగడి భూముల్లో ఆగస్టు మొదటి వారంలో కూడా విత్తుకోవచ్చు. విత్తన మోతాదు ఎకరానికి 2 నుంచి 3 ప్యాకెట్లు, అంటే కేజీన్నర నుంచి కొన్ని చోట్ల అయితే 2 కిలోలు కూడా పడతాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాలుకి సాలుకి ఎంత దూరం ఉంచాలి, మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉంచాలి. నల్లరేగడి భూముల్లో వర్షాలు ఎక్కువ పడే చోట సాలుకి సాలుకి 1 మీటరు, అంటే 105 సెంటీమీటర్లు, దాదాపుగా 1 మీటర్ అనుకోండి, 1 మీటర్ దూరంలో సాలుకి సాలుకి పెట్టాలి. మొక్కకి మొక్కకి ఖచ్చితంగా 1.5 అడుగులు లేదా 2 అడుగులు పెట్టుకోవచ్చు. అదే రాయలసీమలో తేలిక భూముల్లో మీకు సాలుకు సాలుకు 90 సెంటీమీటర్లు, అంటే 3 అడుగులు, మొక్కకి మొక్కకి 1.5 అడుగులు గాని పెట్టుకొని రెండు వైపులా అచ్చులు తోలుకొని నాటుకున్నట్లయితే మనకేందంటే సేద్యం ఇరవాలంటాం. ఒకవైపు రెండో వైపు రెండు వైపులో సేద్యం చేయటం వలన మొక్క బాగా ఎదుగుద్ది. అలాగే కలుపు కూడా మనం కూలీల ఖర్చు లేకుండా అరకతో కానీ ట్రాక్టర్తో కానీ మనం దున్నుకొని కూలీ ఖర్చు లేకుండా కలుపు నివారణ చేయవచ్చు. ఇంకా కొన్ని పొలాల్లో ఈ యొక్క కలుపు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అట్లాంటి చోట ఏం చేయాలంటే మనము సేద్యం బాగా చేసుకోవాలి, లోదుక్కులు దున్నుకోవాలి, 2-3 సార్లు పై సేద్యం చేసుకొని నాటిన వెంటనే పెండిమితాలిన్ అనే మందు ఉంటుంది, ఇది గడ్డి మందు. ఈ మందును ఎకరానికి 1.5 లీటర్ మందును 200 లీటర్ల నీటితో కలిపి చేనంతా చక్కగా తడిసేటట్టు విత్తిన 1 రోజులోపు, అంటే 24 గంటల లోపు గనక పైన చల్లుకున్నట్లయితే కలుపును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు విత్తన శుద్ధి కూడా ఆల్రెడీ మనకి మార్కెట్లో అమ్మే విత్తనాలు అన్ని కూడా ఇమిడాక్లోపిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయబడి వస్తున్నాయి. అంటే దాని వలన ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి 20 రోజుల దాకా మనకి రాదనమాట. ఈ పింక్ కలర్లో ఉంటున్నాయి అనమాట, కోటింగ్ ఉంటుంది, చూసే ఉంటారు అది. అది దానితో పాటు కనుక మీరు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే జీవ సంబంధించిన విత్తన శుద్ధి చేసే మందు ఉందన్నమాట. ఇది 10 గ్రాములు 1 కిలో విత్తనాలకు గాని, లేదా ట్రైకోడర్మా విరిడి అనే మందును 8 గ్రాములు 1 కిలో విత్తనానికి గనక మీరు గనక పట్టించి విచ్చుకున్నట్టే, ఆల్రెడీ ఇమిడాక్లోపిడ్ దానికి ఉంటుంది, దీనికి ఇది గనక జత చేసుకున్నట్లయితే భూమిలో వచ్చే తెగుళ్లు కూడా మనము పూర్తిగా మనం నివారించుకోవచ్చు. అంటే తొలి దశలో ఏంటంటే ఈ తెగుళ్లు గనక వచ్చినట్లయితే మొక్కలు త్వరగా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం విత్తన శుద్ధి చేసుకొని ఎట్లాగో మార్కెట్లో ఇమిడాక్లోపిడ్ మనకి వస్తున్నాయి, దానికి మనం ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ కలుపుకొని కనుక విత్తుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా మొదటి దశలో వచ్చే తెగుళ్ళు కానీ లేకపోతే డ్యాంపింగ్ ఆఫ్ అనే వస్తుంది, లేత మొలకలే కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట, అది మనం నివారించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు కూడా మనం నివారించుకోవచ్చు. ఇవి కాకుండా ఒకవేళ ఈ రెండు కనుక మీకు అందుబాటులో లేకపోతే కార్బాక్సిన్ అనే మందు ఉంటుంది అనమాట, ఇది 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కనుక పట్టించినట్లయితే మనకి ఈ మొదటి రోజుల్లో వచ్చే తెగుళ్లను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అది మనకి విత్తన శుద్ధి గురించి. అలాగే కలుపు మందు కూడా నేను చెప్పినట్లు నాటిన వెంటనే 24 గంటల లోపు పెండిమితాలిన్ అనే మందును మనం గనక ఎకరానికి 1.5 లీటర్ గనక చల్లుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా కలుపు నివారించుకోవచ్చు. ఇక ఎరువులు యాజమాన్య విషయానికి వస్తే ఖచ్చితంగా సేంద్రీయ ఎరువు, పశువుల ఎరువు అనమాట, మనము 4 టన్నులు వేయాలని చెప్పాను. దాంతోపాటుగా కూడా మనము ఎకరానికి మనమందరం బీటీ రకాలనే సాగు చేస్తున్నాం. ఈ బీటీ రకాలు సాగు చేసుకున్నప్పుడు మనకి సుమారుగా 1 ఎకరానికి నత్రజని అంటే యూరియా 2 నుంచి 2.5 బస్తాలు, అంటే 125 కిలోల దాకా 1 ఎకరానికి పడుతుంది.
అదే భాష

ఫాస్ఫరం చూసుకున్నట్లయితే ఒక 2 బస్తాలు అంటే 100 కిలోలు, పొటాష్ చూసుకున్నట్లయితే ఒక 50 కిలోలు, ఇది యూరియా చూసుకున్నట్లయితే 2.5 బస్తాలు అంటే 125 కిలోలు లేకపోతే 130 కిలోలు. అలాగే భాస్వరము 100 కిలోలు. ఎందుకంటే భాస్వరం ఎరువు మనకి మన సాయిల్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నేలల్లో కూడా ఎక్కువ మోతాదులో ఉంది. అందువల్ల దాన్ని ఇంకా ఎక్కువ వేసేసి రైతులు ఎక్కువ భాస్వరం మనకి నేలలోనే అది స్థిరీకరించబడి టాక్సిసిటీగా వస్తుందన్నమాట. అందువలన భాస్వరం ఎరువులను ఎక్కువగా వేయొద్దు. అలాగే పొటాష్ కూడా మనకి నేలల్లో పొటాషియం బాగా ఉంది. అందువలన ఎకరానికి వచ్చేసి 50 కిలోల కన్నా ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఈ భాస్వరం ఎరువుని సూటి ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎకరానికి వచ్చేసి 2 నుంచి 3 బస్తాలు చివరి దుక్కిలో వేసేసుకోవాలి. గింజలు నాటిన తర్వాత నెల రోజులకి 60 రోజులకి 90 రోజులకి అంటే 30 రోజులు 60 రోజులు 90 రోజులు మీరు వేసే ఎరువులు మిగిలిన నత్రజని గాని భాస్వరం గాని 3 భాగాలుగా చేసుకుని నెల రోజులకోసారి 60 రోజులకోసారి 90 రోజులకోసారి వేసుకోవాలండి. అలాగే పొటాష్ కూడా 15 కిలోల నుంచి 20 కిలోలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పొటాష్ ఎరువు యొక్క రేటు బాగా పెరిగినందువలన 50 కిలోల బస్తా దాదాపు 1700 నుంచి 1800 ఎంత ఉంది, బాగా రేట్ ఎక్కువ ఉంది. అందువలన రైతు సోదరులు ఈ పొటాష్ ఎరువులను వాడటం తగ్గించారు. దానివల్ల ఏంటంటే మనకి మొక్కలకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ప్రత్తిలో అతి ముఖ్యమైనది దూది నాణ్యత. ఈ దూది నాణ్యత కాయల బరువు గింజల బరువు తూకం ఎక్కువ రావాలంటే పొటాష్ చాలా ఎక్కువ మనకి ప్రధానమైన పోషకం కాబట్టి రైతు సోదరులు పొటాష్ ని తప్పకుండా ప్రతి పంటకు వేయాలి. అంతేకాకుండా పంట దశలో 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో కూడా మనకి మల్టీప్లెక్స్ అనే మందు అంటే అందులో నత్రజని పొటాషియం ఉంటుంది అన్నమాట, అది పైపాటుగా మనం 10 రోజులకోసారి కానీ 15 రోజులకోసారి కానీ 2-3 సార్లు కనుక ఇచ్చినట్లయితే మనకి మంచి నాణ్యత గల దూది వచ్చే అవకాశం ఉంది. నీటి యాజమాన్యం కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు రైతు సోదరులు, మొక్క పుష్పించే దశ 60 రోజులకి స్టార్ట్ అవుతుంది. ఈ 60 రోజుల నుంచి కంటిన్యూస్గా 120 రోజుల దాకా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. కాయలు ఫామ్ అవటం కూడా పుష్పం వచ్చిన తర్వాత మనకి ఇంకొక 60 రోజులకి కాయ పగులుతుంది, 120 రోజులకి కాయ పగలటం మొదలవుతుంది. అంటే ఈ 60 రోజుల నుంచి 120 రోజుల దశలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పుష్పించటం కాయలు కాయటం పగలటం ఇవన్నీ కూడా ఈ 60 రోజుల తర్వాతనే మొదలవుతుంది. కాబట్టి ఈ 60 రోజుల దశ అత్యంత కీలకమైంది. మీరు ఎరువులు వేసేటప్పుడు ఈ 60 రోజుల స్టార్టింగ్ డేట్ రోజు ఖచ్చితంగా నత్రజని పొటాషం అందించాలి 60 రోజులకి. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మనకి వర్షాధారంగా ప్రతిపండించేటప్పుడు మనం సిఫార్సు చేసాం 30 రోజులు 60 రోజులు 90 రోజులు అని, కానీ అట్లా జరగకపోవచ్చు. ఎందుకంటే భూమిలో తేమ ఉన్నప్పుడే రైతు సోదరుడు ఎరువులు వేస్తాడు. అట్లాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60 రోజుల దశ చాలా కీలకమైన దశగా మనం రైతు సోదరులు గుర్తించాలి. ఈ దశ సమయంలో మనకి బెట్టకొచ్చినా గానీ సరైన ఎరువులు అందకపోయినా గానీ దిగుబడులు తగ్గే అవకాశం ఉందని మనము గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అంటే వర్షాలు ఎక్కువ పడతాయి. పడినప్పుడు ఏంటంటే నాటిన తర్వాత 20 రోజుల నుంచి 30 రోజుల తర్వాత వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనకి కలుపు తీసుకునే అవకాశం ఉండదు. అలాగే ట్రాక్టర్స్తో కూడా మనం వ్యవసాయం చేసే అవకాశం ఉండదు, కానీ ఒక పక్కన కలుపు పెరిగిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి మార్కెట్లో కొన్ని రకాలైన కలుపు మందులు ఉన్నాయన్నమాట. అందులో క్వేజలా పాప్ ఇథైల్ అనే మందు 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, దాంతో పాటు కూడా పైరిథయో బ్యాక్ సోడియం అనే మందు 250 మిల్లీలీటర్లు. ఈ రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. ఎందుకు వాడుకున్నామంటే గడ్డి జాతి సంబంధించిన కలుపులు అలాగే బ్రాడ్ లీఫ్ అంటే వెడల్పాకు ఆకులు ఉన్న కలుపులు ఈ రెండు కూడా ఉన్నట్లయితే ఈ రెండు మందుల్ని కలుపుకొని వాడుకోవచ్చు. లేదు కేవలం గడ్డి జాతి మొక్కలు మాత్రమే కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఈ క్విజల పాపు ఇతైల్ అనే ఒక్కదాన్నే వాడుకోవాలి. అలాగే మనకి వెడల్పాకు ఆకులు మాత్రమే ఉన్నట్లయితే పైరిథయో బ్యాక్ ని 250 మిల్లీలీటర్లు అంటే 250 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఈ విధంగా మనము ఈ కలుపుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా ముఖ్యమైనది సూక్ష్మధాతు లోపాలు ప్రత్తిలో చాలా ఇంపార్టెంట్. మనం 3 సూక్ష్మధాతు లోపాలను మనం గుర్తుపెట్టుకోవాలి. 1 మెగ్నీషియము, జింకు, బోరాను. ఈ 3 కూడా మనము మొక్క 60 నుంచి 90 రోజుల దశలో ఖచ్చితంగా 2 సార్లు మనం అందించాలి. మెగ్నీషియం ఉంది, మెగ్నీషియం సల్ఫేటు అనేది

ఒక లీటర్ నీటికి 10 గ్రాములు తీసుకొని విత్తిన తర్వాత 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి, తర్వాత 10 రోజులు గాని 15 రోజుల వ్యవధిలో ఇంకొకసారి గానీ పిచికారీ చెయ్యాలి. అలాగే జింక్ కూడా ఇప్పుడు ఏంటంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి మనం జింక్ కూడా నేలలో వేసుకోవచ్చు. జింక్ 20 కిలోలు దాకా మనం జింక్ సల్ఫేట్ ని ఆఖరి దుక్కులో వేసుకోవచ్చు. లేదా జింక్ సల్ఫేట్ ని 2 గ్రాములని 1 లీటర్ నీటితో కలిపి 2 సార్లు గనక మనం 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో మనం పిచికారీ చేసుకోవచ్చు. బోరాను చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ బోరాను లోపం వచ్చినట్లయితే ముఖ్యంగా పుష్పించే పార్ట్స్ అంటే ముఖ్యంగా ఫ్లవర్స్ ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, అలాగే కాయలు కూడా పగుళ్ళు రావటం, పూలు కూడా కుంచుకుపోటి అనమాట ముడుచుకొని పోయి చిన్నగా ఉంటాయి, ఆకర్షక పత్రాలు ఇవి కూడా వాటి యొక్క షేపు అంటే ఆకృతి మారిపోతాయి అనమాట, అలాగే కాయలు రాలిపోవటం ఇవన్నీ జరుగుతాయి అనమాట, పిందెలు రాలిపోవటం పూలు రాలిపోవటం. అందువలన బోరాన్ని ఖచ్చితంగా మనం 60 నుంచి 90 రోజుల మధ్యలో 2 సార్లు సోడియం టెట్రాబొరేట్ బొరాక్స్ అని మార్కెట్లో దొరుకుతుంది, ఇది 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు నీళ్ళలో కలుపుకొని పిచికారీ 2 సార్లు కనుక చేసినట్లయితే మనకి బోరం బోరాన్ లోపాన్ని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా మనకి ఈ పిందెలు పూలు రాలిపోతూ ఉంటాయి అనమాట, ముఖ్యంగా వర్షాలు బాగా పడ్డప్పుడు కానీ బెట్ట పరిస్థితులు అప్పుడు కానీ, వీటిని మనం నివారించడానికి ఖచ్చితంగా నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, దీన్ని మార్కెట్లో మనకి ప్లానోఫిక్స్ అని కూడా దొరుకుతుంది అనమాట, ఇది 1 ml 4 లీటర్లకి కలుపుకోవాలి, అంటే ఎకరానికి వచ్చేసి 50 ml మాత్రమే వాడాలి. ఇదేంటంటే హార్మోన్ కాబట్టి మనం ఎక్కువ మోతాదులో వాడకూడదు, అది రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. ఈ ప్లానోఫిక్స్ ని నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనే మందుని 1 ఎకరానికి 50 ml మాత్రమే 200 లీటర్ల నీటితో కలుపుకొని వాడుకోవాలి. ఇది మిగతా పురుగు మందులతో కానీ వాటితో కానీ కలపకుండా ఉన్నట్లయితే ఇది యొక్క దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య రైతు సోదరులు కొంతమంది అధిక సాంద్రతలో కూడా మొక్కలు నాటుతున్నారు. ఈ అధిక సాంద్రతలో మొక్కలు నాటేటప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన 3 విషయాలు. 1, అధిక సాంద్రతలో మీరు నాటుకునేటప్పుడు మీకు పచ్చదోమని తట్టుకునే రకాలను ఎంచుకోవాలి, 1. 2 ఏంటంటే ఎక్కువగా గనక చెట్టు కట్టినట్లయితే దోమలు ఎక్కువ రావటం అంటే పచ్చదోమ కానీ రసం బీజ పురుగులు ఎక్కువ అవ్వటము, అలాగే తెగుళ్ళు ఎక్కువ అవటము, కాయకుళ్ళు ఎక్కువ అవటం జరుగుతుంది అనమాట. అందువలన ఏంటంటే వాటి యొక్క పెరుగుదలని మీరు నియంత్రించాలి. ఈ నియంత్రించడానికి ఏంటంటే మెపికా క్లోరైడ్ అనే మందు మీరు కనీసం 2 సార్లు అంటే 50 రోజులప్పుడు ఒకసారి 70 రోజులప్పుడు ఒకసారి 1 లీటర్ నీటికి 1 ml కనుక కలుపుకొని కనుక కట్టుకున్నట్లయితే వాటి యొక్క శాకీయ కొమ్మలు పెరుగుదల తగ్గటం అంటే ఏంటంటే ఆగిపోద్ది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి మొక్క యొక్క కానోపీ అంటాం అనమాట, కానోపీని పెంచకుండా దాని యొక్క పరిమాణాన్ని మనం తగ్గించుకొని ఆ కాయలు నిలుపుకునే శక్తి వస్తుంది అనమాట. అందువలన రైతు సోదరులు మొక్క నాటిన తర్వాత 100 రోజులు 90 రోజులు అప్పుడు పై తలలో తుంచాలి. ముఖ్యంగా మనకి అధిక సాంద్రతలో చేసినప్పుడు ఏంటంటే పంటను పండించేటప్పుడు రసం పీల్చే పురుగులను తట్టుకునే రక హైబ్రిడ్స్ ఎన్నుకోవటము, పెపిక్లోరైడ్ అంటే పెరుగుదలను నియంత్రించే మందులు 2 సార్లు వాడాలి, 50 రోజులప్పుడు 70 రోజులప్పుడు, అలాగే తలలు కూడా మనకి 100 రోజులప్పుడు మనం పైన తుంచాలి. ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకి పొటాషియం నైట్రేట్ అనే దాన్ని ఖచ్చితంగా పైపాటుగా మొక్కలకి అందించాలి, అలాగే యూరియా స్ప్రే కూడా మనం చేసుకోవచ్చు. దాదాపు పొటాషియం నైట్రేట్ అయితే ఇప్పుడు మార్కెట్లో మల్టీకే అని చాలా కంపెనీలు అమ్ముతున్నాయి అనమాట, అవి కూడా మీరు ఎకరానికి వచ్చేసి 2 కిలోల దాకా మనం పైపాటుకు 200 లీటర్ల నీటితో కలుపుకొని వాడుకోవచ్చు. యూరియా కూడా 2% ద్రావణాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఈ రసం పీల్చే పురుగులు ముఖ్యంగా 4 ఉంటాయి, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, అలాగే పేనుబంక. మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి, అవన్నింటినీ మనం వాడుకుంటున్నారు. సపోజ్ ఫిప్రోనిల్ గానీ, ఎస్ఫిట్ గానీ, తర్వాత ఫ్లోనికామిడ్ అని, డైఫెంతిరాన్ అని ఈ మందులన్నీ వాడుకుంటున్నారు. ముఖ్యంగా తెల్లదోమ వచ్చినప్పుడు మీరు పసుపచ్చ జిగురట్లు పెట్టండి, సమగ్ర సస్యరక్షణ పాటించాలి అనమాట. అంటే ఎక్కువ మందులు వాడకుండా మనం జాగ్రత్తగా మందులను తగ్గించుకుంటూ ఒక పద్ధతిగా వాడుకుంటూ ఉండాలన్నమాట. పచ్చదోమ ఉందనుకోండి, ఆకుకు 2 గనుక పురుగులు ఉన్నట్లయితే దాటిన తర్వాత మనం వాడుకోవాలి. తెల్లదోమ ఉందనుకోండి, తెల్లదోమ మనకి ఆ తల్లి పురుగులు వచ్చినట్లయితే మనకి ఆకుకి 6 కన్నా ఎక్కువ ఉంటే మనం వాడుకోవటం అట్లాంటివి చేయాలన్నమాట. ఇవి కూడా మార్కెట్లో చాలా రసం పీల్చే పురుగు మందులు చాలా ఉన్నాయి, రైతు సోదరులందరూ సమర్థవంతంగా కట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు గులాబీ రంగు పురుగు గురించి నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఏంటంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు సామూహికంగా చర్యలు చేపట్టాలి. 1, ఫెరమోన్ ట్రాప్లు పెట్టాలి.

ఒక ఎకరానికి వచ్చి నిఘా కొరకు అయితే ఎకరానికి 4 పెట్టుకోవాలి, లేదా మాస్ ట్రాపింగ్ వాటిని పట్టుకోవడానికి ఉద్దేశించినట్లయితే ఒక ఎకరానికి 10 పైన 20 దాకా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మాస్ ట్రాపింగ్ వల్ల ఏంటంటే ఈ మగ పురుగులు రెక్కల పురుగులు వచ్చి ఆ బుట్టల్లో పడతాయి కాబట్టి వాటిని మనం చంపేస్తాం కాబట్టి అవి ఆడ పురుగులను కలిసే అవకాశం ఉండదు కాబట్టి గుడ్డులు పెట్టే యొక్క సామర్థ్యం ఉండదు కాబట్టి మనము ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా రైతు సోదరులందరూ ఏదో ఒక విలేజ్ లో ఉదాహరణకి 200 ఎకరాలు పత్తి వేస్తున్నారు, అక్కడ ఏదో ఒకరు ఇద్దరు రైతులు పెడితే కుదరదండి. అందరూ కూడా రైతులు ఈ యొక్క నిఘా కొరకు ఫెరమోన్ ట్రాప్ల్ని పెట్టాల్సిందే. పెట్టితే మీకేంటంటే వరుసగా 3 రోజులు 8 కన్నా ఎక్కువ తల్లి పురుగులు గనక మనకి మగ పురుగులు గనక పడినట్లయితే మనము ఉధృతిగా ఉందని గమనించుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదా మీరు కాయలను కోసి 20 కాయల్ని చేలో ఎకరానికి 20 కాయల్ని సేకరించి వాటిని కత్తితో కోసి చూసినట్లయితే లోపల 2 లార్వాల కన్నా ఎక్కువ ఉంటే మనకి నష్ట పరిమితి దాటుతుందని మనం గమనించుకోవాలి. ఈ విధంగా మాత్రమే మీకు తెలుస్తుంది, ఒకటి ఫెరమోన్ ట్రాప్లు అన్న పెట్టాలి, లేదా కాయలను కోసి వాటిని కట్ చేసి చూసుకున్నా మనకు తెలుస్తుంది, లేదా కాయని జాగ్రత్తగా గమనిస్తే దానికి సన్నటి రంధ్రం ఉంటుంది అనమాట, ఒక గుండు పిన్నుతో పొడిచినంత రంధ్రం ఉంటుంది. ఈ విధంగా ఆ రంధ్రం ఉంటే లోపల గులాబీ రంగు పురుగు యొక్క లార్వా ఉందని మనం గమనించుకొని చేసుకోవాలన్నమాట. ఈ గులాబీ రంగు పురుగుకి మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తి పంట తీసేసిన తర్వాత పత్తి కట్టనట్టునే వదిలేస్తారు, అట్లా గుడ్డి పూలు అవి అన్ని తీసేయటం చేసేయాలి. ఆ విధంగా మనం ఇవన్నీ చేసుకోవాలన్నమాట. అలాగే మందులు కూడా వాడేటప్పుడు కూడా మనము గులాబీ రంగు పురుగుకి సింథటిక్ పైథ్రాయిడ్స్ ముందు నుంచే వాడుతున్నారు, ఇవి వాడటం మానేయాలి. ఎందుకంటే 100 రోజులు 110 రోజుల తర్వాతనే సింథటిక్ పైథ్రాయిడ్స్ వాడాలి. అందుకని మనకి చెప్పినట్లు ఈ ప్రొఫెనాఫాస్ అనే మందు బాగా పనిచేస్తుందండి. అలాగే వేప గింజల కషాయం ముందు నుంచుకోండి. గుడ్డుని చంపే మందులు మొదట వాడాలి, తర్వాత ప్రొఫెనాఫాసు, క్వినాల్ఫాసు, క్లోరిఫైరిఫాసు, తర్వాత ఇమామెక్టిన్ బెంజయేట్ లాంటి మందులు వాడుకుంటూ చివరిలో సైప్రమైత్రిన్ కానీ లేకపోతే ల్యాండా సైహలిత్రి కానీ ఇలాంటి సింథటిక్ పైత్రాయాలు కనుక వాడుకున్నట్లయితే మీరు ఈ గులాబీ రంగు పురుగుని నివారించుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే గులాబీ రంగు పురుగు యొక్క నివారణలో రైతు సోదరులందరూ సామూహికంగా చేయాలి. ఇంకా చాలా వచ్చినాయి జెల్ టెక్నిక్స్ అని లేకపోతే పీబీ నాట్ అని, ఇంకా మనకి మన రికమెండేషన్లకు రాకపోయినా రైతులు చాలా మంది వాడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడంటే ఒకరు ఇద్దరు రైతులు వాడితే ఉపయోగం ఉండదు, అందరూ రైతులు సామూహికంగా ఒక విలేజ్ లో 100 నుంచి 200 ఎకరాల్లో కనుక ఈ చర్యలు చేపట్టినట్లయితే గులాబీ రంగు పురుగుని చాలా ఈజీగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఫెరమోన్ ట్రాప్లు విలేజ్ లో అందరు రైతులు పెట్టాలి, అలాగే మాస్ ట్రాపింగ్ పెట్టినా ఎకరానికి 20 బుట్టలు పెట్టాలి, అలాగే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కూడా చివరిలో వాడుకోవటం, ముందు నుంచి మందులు వాడుకోవటం ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ముఖ్యంగా ఆఫ్ సీజన్ లో కొంతమంది ఏంటంటే సమ్మర్ కాటన్ కూడా వేస్తున్నారు, దాని వలన కూడా ఏంటంటే అక్కడ సమ్మర్ లో అక్కడ డెవలప్ అయ్యి పురుగు మామూలు రెగ్యులర్ సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. పంట మార్పిడి చేసుకోవటము, తొందరగా వచ్చే రకాలను ఎన్నుకోవటము, అలాగే జిన్నింగ్ మిల్లుల దగ్గర కూడా నిఘా కార్యక్రమం చేయాలండి. ఎందుకంటే జిన్నింగ్ మిల్లుల దగ్గర పత్తిని గ్రేడింగ్ చేసేటప్పుడు గుడ్డి పూలు అన్ని కూడా అక్కడే పడేస్తారు, పడేయటం వల్ల ఏంటంటే అందులో లార్వాలు ఉంటాయి, ఆ లార్వాలు పురిగి మళ్ళా రెక్కల పురుగులు అయ్యి అయ్యి చేలని దగ్గరకు వచ్చి నాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఇదేంటంటే ఆఫ్ సీజన్ మేనేజ్మెంట్ కూడా గులాబీ రంగు పులికి చాలా ముఖ్యమైన విషయము, రైతులు గమనించుకోవాలి. ఎక్కడన్నా గుడ్డి పూలు కానీ లేకపోతే గుడ్డి కాయలు కూడా ఉంటాయి అనమాట, వాటిని కూడా తీసేయటము, ఆఫ్ సీజన్లో గొర్రెల్ని పశువుల్ని చేలో మేపటము, తర్వాత వాటిని ట్రాక్టర్ షడ్రతో వేసి అసలు మోళ్ళని పూర్తిగా తుంపులు తుంపులుగా ముక్కలు ముక్కలుగా చేసి చేలో కలిపేసుకొని దాని తర్వాత రోటావేటర్ వేసి కలయి దున్నుకోవటం, ఎండకు బాగా ఎక్స్పోజ్ చేయటం, ఇవన్నీ పనులు కూడా రైతు సోదరులందరూ సామూహికంగా చేసినప్పుడు మాత్రమే మంచి దిగుబడులు రావడానికి గులాబీ రంగు పురుగు సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
3: నమస్తే అండి.
2: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
3: భారత ప్రభుత్వము జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్ళింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1 నుంచి 1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3 to 0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ కార్బన్ నిల్వలు, ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తైతే, ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడము, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండుతెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే 1 ఎకరం నుంచి 3 ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వి షేప్ లో కట్ చేసుకుని 15 సెంటీమీటర్స్ డెప్త్ లో తీసుకుని దాని నుంచి శాంపుల్ కలెక్ట్ చేసుకుని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన 1/2 kg వరకు నమూనాని మన కోఆర్డినేట్ మెథడ్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకుని భూసార పరీక్ష కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం క్వాడ్రేట్ మెథడ్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతు

0: లో భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచిగా రావడము, చీడపిల్ల ఉద్ధరిని తగ్గించుకోవడం, రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
1: సార్, ఎస్పెషల్ గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటారు?
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రీయ కర్బ నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్యత తక్కువ ఉన్నది. అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం, కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనం పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 kgs చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్ట దశలో 13 kgs వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే 13 kgs పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన డిఏపి 1 bag వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 dafals వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి 3 dafals మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావ అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రోత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ని చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 mandalas ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్లి రైతుల ముంగిట శాస్త్రతలు ఎల్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు 15 mandalas మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ ఖేతీ బచావో అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారుకున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనేది తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు. కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 60 to 65 days పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 days పూత దశలో దాని కలి దున్నుకున్నట్టయితే దాదాపు 8 tons వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రీయ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చిరొట్ట ఎరువులు జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది. కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతుకు ఎరువులకయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చిరొట్ట ఎరువుల్ని మనం కలియదున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి జీలుగా జన్మును మనం పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేత అంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు, దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా ఇస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి.

0: వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి. కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువ సాగు చేయడం వల్ల మీథేన్ వాయు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయువు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్డ్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు, ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి. కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము, ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది. కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదు కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా, రసాయనిక ఎరువులు, యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది. కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడి పైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడ వాతావరణ పరిస్థితి, అక్కడటువంటి నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించరు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్య కాలంలో పంట ప్రణాళిక భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటలపైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆంజనేయుడి పెళ్లి నాటిక వింటారు. రచన శ్రీ బృందావనం విజయసారథి. వినండి ఆంజనేయుడి పెళ్లి నాటిక.

0: సిద్ధాంతానికి లోపే నా పెళ్లి. బామ్మా బామ్మా, నాదో చిన్న కోరికే. నేను అప్పటిదాకా బతుకుండేట్టు కాస్త వంట బాగా చేయవే. నువ్వు చేసేవి తినలేక మరీ చూస్తున్నాను.
1: పోని ఆంజనేయులు, ఓ మంచి వంటలక్కనైనా చూసి పెళ్లి చేసుకోరా నాయన. నీ కోరిక తీరుతుంది, నాకు శ్రమ తప్పుతుంది.
0: బామ్మా మళ్ళీ అదే అనద్దని, నీకు ఎన్నిసార్లు చెప్పాను. నే కోరుకునే అమ్మాయి దొరికేంత వరకు నీ చేతికి పని తప్పదు, నాకి నిరీక్షణ తప్పదు.
1: సర్లే నాయన, నువ్వు రిటైర్ అయ్యేలోపుగా పెళ్లి చేసుకో. ఆ వచ్చే డబ్బుతో పెన్షన్తో ఈ ముసలి మొగుడు ఆ కుర్రపేళ్ళ హాయిగా కాపురం చేద్దురు.
0: బామ్మా నువ్వు మరీ నన్ను రెచ్చగొడుతున్నావు.
1: నానాయనే, నీ కోపం వచ్చిందా? నువ్వేమైనా బుజ్జివా రెచ్చి అరిగిపోవటానికి? ఇదిగో చూడు ఆంజనేయులు, నువ్వు ఈ శ్రావణ మాసంలోపు పెళ్లి చేసుకోపోయావో, నేనే ఓ సంబంధం ముదిర్చి పెళ్లి చేస్తాను, అంతే. తెలిసిందా?
0: ఏ బెదిరిస్తున్నావటే బామ్మ.
1: కాదు, ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను. ఇప్పటికే నీకోసం చూసి వచ్చిన సంబంధాలన్నీ పెళ్లిళ్ళయి హాయిగా పిల్లా జలతో కాపురాలు చేసుకుంటున్నారు, నువ్వు మాత్రం.
0: అదిగో అదిగో అదే అనద్దంటున్నాను. ఏ మనిషికైనా ఓ లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని బతుకు తాతయ్య లేని బామ్మ బతుకు లాంటిదే.
1: ఏడ్చినట్లుంది నీ సామెత. నీ లక్ష్యం ఏదైనా దేశాన్ని ఉద్ధరించేదా లేక నిన్ను ఉద్ధరించేదా? చూడు ఆంజనేయులు, నా మాట విని డబ్బు ఉద్యోగం ఉన్న అమ్మాయి కావాలని ముండి పట్టుదల వదిలే. లేకపోతే ఈ జన్మకు నీ పెళ్లి చూసి అదృష్టం నాకుండదు.
0: మా నాన్న పెళ్లి ఎప్పుడు ఇదే మాట అన్నావట. నీకేం ఢోకా లేదు, అయినా నువ్వు విందన్నా చెప్పవే బామ్మ. నా మాట నాదే, కాకపోతే ఈ జన్మకు పెళ్ళైనా లేకుండా ఉంటా గానీ నా నిర్ణయంలోంచి మాత్రం ఏ మార్పు ఉండబోదు. అంతే మరి.
1: సరే, ఇంకే నువ్వు కోరుకున్నట్లే అత్తామామం లేని డబ్బు ఉద్యోగం ఉన్న వధువునే చేసుకో.
0: బామ్మ నీ మాటలతో నా ఆఫీస్ టైం అంతా తినేశావు, త్వరగా వడ్డించు, ఆఫీస్కి వెళ్ళాలి.
1: సరేరా, ఎవరికి తప్పినా నాకు మాత్రం తప్పుతుందా? ఆంజనేయులు పేరు పెట్టుకున్నందుకు తగ్గ లక్షణాలే వచ్చాయి.

0: అమ్మాయిలను వేధించే పురుష పుంగవులు, యువతి ఆత్మహత్యా యత్నం. చచ పేపర్ చూద్దామంటేనే భయం. ఒక్కటి అనుకూలమైన వార్త ఉండదు. వరుడు కావలెను, ఇదేదో మనబాబుతేనే. ఆ అమ్మాయి పేరు సువచ్చల. బామ్మోయ్, ఓ బామ్మ, ఇటు రావే, త్వరగా ఇటు రా.
1: ఏం గొప్ప మంది ఆయన, కర్మదారి నీకు పెళ్లి ఆలోచన వచ్చిందా ఏమిటి?
0: మా బామ్మ జీనియస్, జీనియస్, మహా కరెక్ట్గా ఊహించావు. ఇదిగో ఇటు చూడు, ఈ పేపర్లో ఓ అమ్మాయి నాకు మొగుడు కావాలి అని ఒక పెద్ద ప్రకటన ఇచ్చిందే.
1: మా నాయనే, ఇదెవరో నీకు తోడుపడిన దానిలాగే ఉంది. ఇంకేం రాసిందేమిటి?
0: ఆ అమ్మాయికి అమ్మా నాన్నలు తెలియనట, అంటే లేనట్టే కదా. ఆస్తంతటికి తానే వారసురాలట, పైపెచ్చు బ్యాంకులో ఉద్యోగంట. అబ్బా అబ్బా, బ్యాంకు డబ్బంతా మాదే. సామాన ఛాయ రంగు, రంగు రూపుతో మనకేం పనిలే కానీ అన్ని శుభలక్షణాలే.
1: మరి ఆ అమ్మాయిని ఎప్పుడు కలుసుకోమని వ్రాసిందో చూడు.
0: చూస్తున్నానే, నేను అదే చూస్తున్నాను. వివాహం చేసుకోదలచిన వారు ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్వయంగా సంప్రదించండి. వెరీ గుడ్. బామ్మా, ఇన్నాళ్లకు నాకు కావలసిన సంబంధం దొరికిందే.
1: మా ఆంజనేయుడు ఎంత అదృష్టవంతుడు, వాడి అదృష్టం అంతా వాడి మూతిలోనే ఉంది. ఒరే అబ్బాయి, పేపర్లో ఈ ప్రకటన చూసి అంతా ఎగబడతారేమో కదా.
0: ఎంతమంది వచ్చినా సరే తప్పనిసరిగా అమ్మాయి నేనే పెళ్లి చేసుకుని తీరాలి. బామ్మ బామ్మ, ఈ అమ్మాయితోనే నాకు పెళ్లి అయ్యేలా దీవించవే.
1: అంతా సువర్చన లీల. నువ్వు ఆఫీసు నుండి కొంచెం పెందలాడేరా. చూడు, తలకు కాస్తంత రంగు వేసుకుని పెళ్లి చూపులకు వెళుదు గాని. ఆ పిల్ల జుట్టు నేసిన వాడు చేసుకోకపోవచ్చు.
0: మా బామ్మ చాలా ఫాస్ట్, నేను రెండింటికి వచ్చి రెడీ అయిపోతాను. నువ్వు కూడా రెడీగా ఉండు, వస్తా.
1: ఆంజనేయులు పెళ్లి అనేసరికి ఏం గొంతులు ఇస్తున్నాడు పిచ్చి సన్యాసి.

0: ఎవరినైనా ఒప్పేసుకుని ఉంటుందా?
1: నీ మొహం అప్పుసుకున్నప్పుడు మాటలు మాట్లాడకు. ఆ చూడు, ఎవరినో పిలుస్తున్నట్టున్నారు. అటుపట
2: రండి, ఇలా కూర్చోండి. మీ పేరేమన్నారు?
0: ఆంజనేయులు, ఎంఏ.
2: మీ విజిటింగ్ కార్డు ఇలా ఇస్తారా? అమ్మాయి గారు అపాయింట్మెంట్ ఇవ్వగానే పిలుస్తారు, కూర్చోండి.
0: బామ్మో, ఇక్కడ అంతా సిస్టమేటిక్ గా ఉంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందంటావా?
1: పిచ్చి సన్యాసి, మీ తాతయ్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇట్లాగే ఉపలాడి పట్టాడు తెలుసా?
0: నాకెట్లా తెలుస్తుంది బామ్మ. అయినా ఇప్పుడు నువ్వు ఫ్లాష్ బ్యాక్ వద్దు, వర్తమానంలోకి రా.
3: ఆంజనేయులు, ఆంజనేయులు.
0: అమ్మయ్యా, బామ్మ నా పేరు వచ్చింది. నువ్వు నాతో పాటు లోపలికి రావే. ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళ మాటలే నమ్ముతారు.
2: ఆమె లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి.
0: ఈమె నా గర్ల్ ఫ్రెండ్ కదయ్యా, స్వయానా మా బామ్మ.
2: నీ బామ్మే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మా అమ్మగారు రికమెండేషన్స్ ఒప్పుకోరు. రూల్స్ అంటే రూల్సే.
0: దీనికి తోడు బోర్డు రూల్స్ కూడానా?
2: అవమానకరంగా మాట్లాడితే మీ ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయబడుతుంది, జాగ్రత్త.
0: అమ్మో, ఆ ప్రమాదం కూడా ఉందా?
1: బాబు, వాడేదో తెలియక వాగాడు గాని వాడిని ఒక్కడిని లోపలికి పోనియండి. ఈ ఇంటర్వ్యూ రద్దు అయితే వాడి జీవితమే రద్దు.
2: సరే పోండి, ఆ మొహం చూసి మిమ్మల్ని పంపిస్తున్నాను.
4: హలో మిస్టర్ ఆంజనేయులు, వెల్కమ్ వెల్కమ్. ఇలా కూర్చోండి. మీకేం కావాలి?
0: నాకు మీరు కావాలి.
4: నేను అడిగింది మీరేం తీసుకుంటారు అని.
0: ఓ అదే, నో థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి అడ్డగాడిదకు వృధా ఖర్చు తగ్గించుకోండి.
4: నిజం చెప్పారు.
0: డ్రింక్స్ ఇచ్చి మీ డబ్బుకు చాలా వృధా చేశారనుకుంటాను.
4: చూడండి ఆంజనేయులు గారు, మీరు నన్ను అభిమానిస్తున్నారా లేక నా డబ్బునా?
0: మీరు మరీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశారు. కానీ భార్యాభర్తల మధ్య అనురాగానికి వారధి డబ్బు అని నమ్మేవాడిని నేను.
4: అంటే డబ్బు అనురాగం కంటే విలువైనదనా మీ అభిప్రాయం?
0: ముమ్మాటికి నిజం. మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో మీ డబ్బును అంతే జాగ్రత్తగా చూసుకుంటానంటే నమ్మండి.
4: ఈ డబ్బు మనిషితో కాపురం చేయడం కష్టమేనే.
0: మీరేమంటున్నారో?
4: ఆహా, మీరు నాకు బాగా నచ్చారు.
0: నిజంగానా?
4: నిజంగానేనండి. నేను మీలాంటి మనీ మనిషి కోసమే ఇంతకాలం ఆగాను.
0: చాలా సంతోషం. ఆ దేవుడు కూడా ఇలాంటి కేసులు చాలా జాగ్రత్తగా జాంటి చేస్తాడు.
4: బైదిపోయి, మన పెళ్లి ఈ రోజు రాత్రికే జరిగిపోవాలి.
0: అంత అర్జెంటుగానా?
4: లేకపోతే మా బంధువులంతా వచ్చి మన పెళ్లి ఘనంగా జరపాలని పట్టుబట్టి మరి డబ్బంతా వేస్ట్ చేయిస్తారు. ఏమంటారు?
0: ఓ, మీరు మరీ నాకంటే గొప్పవారులా ఉన్నారు. నాదో చిన్న కోరిక.
4: ఏమిటో చెప్పండి.
0: మరేం లేదు, నాతో పాటే మా బామ్మ కూడా వచ్చింది. పెద్దది, ఆమె ఒక్కదాన్ని మన పెళ్లికి సాక్ష్యంగా పెట్టుకుంటే బాగుంటుంది.
4: అదైనా వేస్టే. అయినా పర్వాలేదు, మనకు అప్పుడప్పుడు ఇలాంటి ఖర్చులు తప్పవు.
0: మరి మన పెళ్లి ఎక్కడో చెప్పారు కదా?
4: అదే మరిచాను. ఈ ప్రక్క వీధిలో ఇంకాసేపట్లో ఓ పెళ్లి జరగబోతుంది. మన వెంటనే అక్కడికి వెళ్ళేట్లయితే ఆ పెళ్లి మేళాలతో ఆ మంత్రాలతో ఓ పైసా ఖర్చు లేకుండా మన పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటారు?
0: అమ్మో అమ్మో, మీకెందుకు ఇంతకాలం పెళ్లి కాలేదు నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఒరే ఆంజనేయులు, నీ అంత అదృష్టవంతుడు మరి ఉండడంటే పో. అయితే సువచ్చల గారు, మనం వెంటనే ఆ పెళ్లి పందిరి దగ్గరికి వెళదాం. ఒకవేళ వాళ్ళు వృధాగా టైం ఖర్చు చేయడం ఎందుకని ముందుగానే పెళ్లి మంత్రాలు ప్రారంభిస్తే మనం వెనకబడిపోతాం.
4: నిజమేనండి, త్వరగా పోతండి, వెళదాం వెళదాం.

0: సువచ్చిల, ఇలా దగ్గరకు రా. ఎవ్వరూ చూడకుండా జీలకర్ర బెల్లం తెచ్చాను, ఇదిగో కాస్త నా తలపై పెట్టు, నేను నిన్న ఇతని పెడతాను.
1: ఇలా ఇవ్వండి. అరే, పెళ్లి కొడుకు తాళి కడుతున్నాడండి.
0: మనం రెడీ మేడంచు. ఏ సువర్చల, అంత పొరపాటున మనపై అక్షింతలు చల్లుతున్నారు. కొంగు పట్టు కింద పడిపోకుండా రేపెప్పుడైనా పులిహోర చేసుకోవచ్చు.
1: మీరు బరీను, మా వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు.
0: మీ వాళ్ళు అంటున్నావు, వీళ్ళంతా?
1: వీళ్ళంతా మా వాళ్లే. అదిగో మీ బామ్మ వస్తోంది, ఆమెను అడిగి తెలుసుకోండి.
0: ఏంటే బామ్మ సువర్చ చెప్పేది?
2: అవును, ఇడుగో ఈయనే మీ మామగారు.
0: ఎవరు? ఈయన? మోసం, ఇదంతా మోసం. ఇందాక ఇంటర్వ్యూ దగ్గర ఆపిన ఆయన ఈయనే కదూ?
3: అవును బాబు, నేనే. ఇందాక నిన్ను ఆపిన గుమాస్తానే సుందరరావు. ఆయన సువర్చల తండ్రిని. ఇప్పుడు ఇక్కడికి పెళ్లి జరిగింది నీ పెద్ద బావమరిదికే.

0: ఏంటే బామ్మ, వీళ్ళంతా స్టెంట్ మాస్టర్లా మాట్లాడుతుంటే వీళ్ళల్లా నువ్వేం మాట్లాడవేమే?
1: పిచ్చి సన్యాసి, నువ్వు వినేది చూసేది అంతా నిజం. నీ మొండి పట్టువులతో నువ్వు ఉంటే నీకు ఈ జన్మకు పెళ్లి కాదని నేను సువర్చల కలిసే ఈ పెళ్లి నాటకం ఆడాం. సువర్చల మనకు దూరపు బంధువులమ్మాయే, తెలివైన పిల్ల. నువ్వేం మాట్లాడకు.
0: ఓసి నా బామ్మ, డిటెక్టివ్ నవలు చదివి నా కొంప ముంచావు కదే.
1: నా చిట్టి తండ్రి, నీ కొంప నేనేమీ ముంచలా. నీ కొంప నిలిపాను. ఇకనైనా డబ్బు జబ్బు పోగొట్టుకుని సువర్చల చేతి మీదుగా నీకు కావలసినవి చేయించుకుని తింటూ హాయిగా కాపురం చేసుకో. నేను రామకృష్ణ అనుకుంటూ అలా అలా ఊటీ బృందావనం వెళ్ళి వస్తాను.
0: అబ్బా బామ్మ, చంపేస్తున్నావు కదే. ఆ ప్రదేశాలకు వెళ్లాల్సింది రామకృష్ణ అనుకునేవాళ్ళు కాదే, మాలాంటి కొత్త జంట. నువ్వు వెళ్లాల్సింది కాశీకే.
1: అమ్మాయి సువర్చల, ఆంజనేయులు దారికొచ్చాడు, నువ్వు ఇక బండి లాగించేయి.
0: సరేలే.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలో సంభవించిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు లక్షలాది మంది పౌరుల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ఈరోజు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుపరిపాలనకు ప్రజల విశ్వాసమే అతిపెద్ద ఆస్తి అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో సుపరిపాలన, ప్రజా సంక్షేమం, పేదల జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పుల ప్రయాణాన్ని పీయూష్ గోయల్ రాసిన వ్యాసం వివరిస్తోంది. లక్నోలోని అలీగంజ్లో ఒక కోచింగ్ సెంటర్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడ్డారు. ఆ భవనంలో కోచింగ్ సెంటర్తో పాటు గేమ్ జోన్, షోరూంలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని నరేంద్ర మోదీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సిఐఎస్ఎఫ్ జాతీయ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఐఎస్ సిబ్బంది దేశ ఆర్థిక వృద్ధిని పరిరక్షించే సైనికులని పేర్కొన్నారు. వేలాది మంది సిబ్బందికి, వారి కుటుంబాలకు సిఐఎస్ఎఫ్ అందిస్తున్న ప్రాజెక్ట్ మన్ కౌన్సిలింగ్ సేవలను ఆయన ప్రశంసించారు. సైనికుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన పలు ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఆయుష్మాన్ సిఏపిఎఫ్ యోజన ఔర్ సిఏపిఎఫ్ ఐఎంఎస్ కే మాధ్యమ్ సే జవానో ఔర్ ఉన్కే ఆశ్రితం కో క్యాష్లెస్ ఔర్ విశ్వస్తరీయ స్వాస్థ్య సేవా మిల్ రహే హై. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ కే మాధ్యమ్ సే మిల్నే వాలే సామానో పర్ 50% జిఎస్టీ కి ఛూట్ దేకర్ లాఖో పరివార్ కో ఆర్థిక్ రాహత్ పహుంచాయి గయి. జులై 2025 మే గృహ మంత్రాలయ నే ఏక్ బహుత్ హి సంవేదనశీల్ నిర్ణయ లియా కి యది కోయి జవాన్ డ్యూటీ కే దౌరాన్ అప్నా కోయి అంగ్ కో దేతా హై యా వికలంగ్ హో జాతా హై తో ఉసే సేవా సే బాహర్ నహీ కియా జాయేగా. వే సేవా నివృత్తి తక్ పూరి గరిమా పదోన్నత్ కే అవసరో ఔర్ లాభో కే సాథ్ సేవా మే బనే రహే.
0: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అధ్యక్షతన ఈ సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాలు ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మీద ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పర్యాటకం, ఆతిథ్య రంగం అభివృద్ది లక్షలాది మంది ప్రజల జీవితాల్లో పరివర్తనకు ఒక సాధనమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పర్యాటక ఆతిథ్య రంగ ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంటరాక్టివ్ సెషన్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి అభివృద్ది శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను కల్పిస్తోందని ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ వేలం పోర్టల్ను ప్రారంభించనున్నారు. వేలం ప్రక్రియలో పారదర్శకత సామర్థ్యం కార్యకలాపాల సౌలభ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పోర్టల్ ఒక ముఖ్యమైన ముందడుగని సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైతులు భాగస్వాముల ప్రయోజనాల దృష్ట్యా వేలం సంబంధిత కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి నాఫెడ్ పనితీరును మెరుగుపరచడానికి ఒక డిజిటల్ వేదికను అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు అమిత్ షా అనేక ముఖ్యమైన డిజిటల్ రైతు కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని వెల్లడించింది. ఈ డిజిటల్ సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార సే సమృద్ది దార్శనికతకు సాంకేతికత పారదర్శకత రైతు కేంద్రీకృత సంస్కరణల ద్వారా సహకార సంస్థలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. శశిధరూర్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం వ్యూహాత్మక సరిహద్దు భద్రత విదేశాంగ విధాన సమస్యలను సమీక్షించేందుకు జమ్మూకాశ్మీర్ లడక్లలో 4 రోజుల అధ్యయన పర్యటనను ఈరోజు ప్రారంభించింది. సరిహద్దు నిర్వహణ సరిహద్దు ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితిపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు ఈ నెల 25వ తేదీ వరకు జమ్మూ శ్రీనగర్ కార్గిల్ లేహ్లలో ఈ సంఘం పర్యటిస్తుంది. ఈ కమిటీ భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవల పరిణామాలు సింధు జలాల ఒప్పందం నిలిపివేత నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పులను పరిశీలిస్తుంది. ఇది భారత్ చైనా సంబంధాలు తూర్పు లడక్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితిపై కూడా దృష్టి సారిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక నివాసితులతో సంభాషించడంతో పాటు సీనియర్ పౌర సైనిక అధికారులతో ఈ కమిటీ సభ్యులు చర్చలు జరుపుతారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,802 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 292 పాయింట్ల లాభంతో 70,094 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్లు లాభపడి 24,102 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.70 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.17 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ 4,210 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వాడల రీసైక్లింగ్లో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ వాడల రీసైక్లింగ్లో భారతదేశ వాటా 2024లో 30% నుండి 2025 నాటికి 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది సదస్సు తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ 2024లోని 1.86 మిలియన్ స్థూల టన్నుల నుండి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు గణనీయంగా పెరిగిందని ఇది దాదాపు 60% అధికమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటారు. కెవి కృష్ణ వైలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తారు. ముందుగా రంగనాథుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన రూపకతాళం.

సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పెళ్ళయ్య రచన విన్నారు. ఇప్పుడు నీ సరిసాటి కళ్యాణి రాగంలో పొన్నయ్య పెళ్ళయ్య రచన రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీన రక్షక అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.

ఇంతవరకు అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్ర యుగళం వింటూ ఉన్నారు. కెవి కృష్ణ వయలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కలియుగమున సహాన రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన మిశ్రచాపుతాళం.

సహానా రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన విన్నారు. చివరిగా కాపీ రాగంలో తిల్లానా చిన్నయ్య రచన ఆదితాళం.

0: Alkar into Shiv Sena. Mr. Shinde said, the induction of the six MPs marked the second phase of the movement that began in June 2022 when 40 Shiv Sena MLAs rebelled. He said the uprising was aimed at preserving the ideology of Shiv Sena founder Balasaheb Thackeray and safeguarding the party's Hindutva principles. Indian Railways has approved the deployment of automatic train protection system Kavach on 631 route kilometers of East Coast Railway to enhance safety and operational efficiency. The Railway Ministry said the project covers six important railway sections of East Coast Railway, including Baguapal Budpank, Hardaspur to Paradeep, Khurda Road Balangir, Nopada Gunapur, Lanjigarh Road to Junagarh, and Bobli Salur. The Hajj Committee of India has started inviting applications from prospective pilgrims for Hajj 2027. Releasing the policy, Minority Affairs Minister Kiran Rijiju today said, applications can be submitted online through the Hajj Committee of India portal and the Hajj Suvidha app, making the process more flexible, simple and accessible. India has recorded more than 5 lakh organ donation pledges, reflecting the growing awareness, compassion and collective commitment of citizens towards the life-saving cause of organ and tissue donation. The Ministry of Health and Family Welfare said, this achievement underscores the increasing public recognition of organ donation as a profound act of humanity that offers hope and a second chance at life to patients awaiting transplantation. In shooting, India added 4 more medals at the ISSF Junior World Championship, including a gold medal by teenager Pritam Kendre at Zue in Germany, to strengthen its position at the top of the medals tally. India's overall medal tally has now risen to 12, comprising 5 gold, 1 silver and 6 bronze medals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల విశేషాలు: ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, డాక్టర్ ఎంటీ ఆళ్వార్. భక్తిరంజని కార్యక్రమం 6:10, ఇందులో దశావతార స్థుతి అన్నమాచార్య కీర్తన వింటారు. 7 గంటలకు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ శ్రీమతి కేవీ సుమలత. తర్వాత కృత్రిమ దంతాలు అమర్చుట గురించి డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇంకా యోగా ఆస్టియోపొరోసిస్ శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం వింటారు. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలు వింటారు రచన శ్రీ బి శ్రీనాథరెడ్డి. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పూసపాటి సూజన్ సాక్సోఫోన్ వాద్యం వింటారు. ప్రత్యేక డోలు శ్రీ కె సూర్యనారాయణ. 10:00 ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్ పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారిచే. 11:30 వన్డే ఆర్జే ట్విష గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 12:40 జీవనలహరి కార్యక్రమంలో వయోధికుల్లో రక్తపోటు, మధుమేహం నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారితో పరిచయ కార్యక్రమం. మలి వయస్సులో యోగా ఆవశ్యకత శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. 12:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం శ్రీమతి వై భార్గవి గారితో పరిచయ కార్యక్రమం. అంతర్జాతీయ వితంతు దినోత్సవం గురించిన విశేషాలు ఈ అంశాలు ఉంటాయి. సాయంత్రం 4:30 ధర్తీ కిషాన్ 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని ఎం దుర్గా భవాని. 4:45 లైవ్ విన్యాసం కార్యక్రమంలో టీసీ ముఖి కృష్ణయ్య గారిచే డోలు వాద్యం రూపకతాళంలో లైవ్ విన్యాసం వింటారు. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ వింటారు. ఇందులో శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లల కదంబ కార్యక్రమం. 7:15 పంటసీమలు కార్యక్రమంలో చామదంప సాగు యాజమాన్యం డాక్టర్ కె మమత గారితో పరిచయం. పంటలలో నత్రజని మోతాదును నియంత్రించే లీఫ్ కలర్ చార్ట్స్ వివరాలు, జానపద గీతం ఈ అంశాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం 8 గంటలకు వలస

సాక్షులు శ్రీమతి పలకలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు. రాత్రి 10 గంటలకు భవానీ మహిమ, దుళ్లిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథా గానం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల నుండి ముఖ్యాంశాలు మీరింతవరకు విన్నారు. సంతాపం కలిగితే అది నీలోనే ఉంచుకో, సంతోషమైతే అందరికీ పంచు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 13 సెకండ్లు. మా ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై మా ఈ ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

Okay. So our testing is over.